శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 15వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 3 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5:59 దాటి 11 సెకండ్లు. కొద్ది క్షణాల్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు మీరు వింటారు సూక్తి సుధా కార్యక్రమంలో ఎండి అక్బర్ భాషా గారు సమర్పించిన సూక్తులు వింటారు.
1: ఏదైనా సమాజం సామూహికంగా దైవభీతిని అవలవర్చుకుంటే ఆ సమాజానికి సంతోషపూరిత జీవితం లభిస్తుంది. సమాజం దేశంలో శాంతి శ్రేయాలు వాతావరణం నెలకొంటుంది. ఖురాన్లో ఇలా ఉంది, ఈ బస్తీలలో నివసించే వాళ్లే గనుక విశ్వసించి భయభక్తులతో మెలిగి ఉన్నట్లయితే మేము వాళ్ల కోసం భూమ్యాకాశాల శుభాల ద్వారాలను తెరిచేవాళ్లం. అల్లాహ్ పట్ల విశ్వాసం ఆయన పట్ల ప్రేమకు నిదర్శనం. విశ్వాసులు అల్లాహ్ను అమితంగా ఇష్టపడతారు. అల్లాహ్ కూడా వారిని ప్రేమించాలని కోరుకుంటాడు. విశ్వాసులు హృదయంలో చోటు చేసుకున్న ఈ భావ పరిపూర్తి కోసం అల్లాహ్ తన ప్రియ ప్రవక్త ద్వారా ఒక విధానాన్ని తెలియజేశాడు. ఇలా అన్నాడు, ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. అల్లాహ్ ఆదేశానుసారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదర్శాన్ని స్వీకరించి ఆచరిస్తూ దైవ అవిధేయతకు దూరంగా మసలుకుంటే మనిషి దైవభీతి మజిలీలను దాటగలడు, దైవభీతి పరుల్లో చేరగలడు. అల్లాహ్ దైవభీతి పరుల్ని ప్రేమిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. మనకు దైవ ప్రేమ కావాలంటే మనం దైవభీతి పరులుగా మారాలి. ఖురాన్లో ఇలా ఉంది, ఇచ్చిన మాటను నిలుపుకుని భయభక్తుల వైఖరిని అవలంబిస్తే అల్లాహ్ భయభక్తులు గల వారిని ప్రేమిస్తాడు. అయితే షైతాన్ మనిషి పాలిట బహిరంగ శత్రువు, అతన్ని శత్రువుగా భావించాలి. వాడు ప్రతి క్షణం ప్రతి ఘడియా మార్గభ్రష్టత్వం వైపు మనిషిని ఎన్నో మార్గాల్ని అవలంబించమని కవిస్తుంటాడు. మనిషి మనసులో లేనిపోని ఆలోచనల్ని రేకెత్తిస్తుంటాడు. మానవుల ఈ వర్గం స్వర్గానికి దైవానుగ్రహానికి దూరమై నరకంలో విసిరేయాలన్నది అతని బలమైన కోరిక. షైతాను ఒక్క సమయంలో మనల్ని రెచ్చగొడతాడు. ప్రత్యర్థుల పట్ల పరిపరి ఆలోచనల్ని రేకెత్తించి మనలో ప్రతికార భావాలకు పురికొల్పుతాడు. తత్ఫలితంగా అప్పుడప్పుడు మనకు తీవ్రమైన నష్టం వాటిల్లటం మనం చూస్తుంటాం. కాబట్టి ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఓర్పు సహనం వహించడంతో పాటు అల్లాహ్ను శరణు వేడుకుంటూ ఉండాలి. ఖురాన్లో ఇలా ఉంది, షైతాన్ తరపు నుండి ఏదైనా దుష్ప్రేరణ కలిగినట్లయితే అల్లాహ్ శరణు వేడుకో, దాంతో కనువిప్పు కలుగుతుంది. దేవుడి స్నేహం మనిషికి చాలా అవసరం. అంటే దేవుడి స్నేహం మనకు ప్రాప్తమై అభయహస్తం అనుకోండి, ఆయన సహాయం మనం పొంది మనం పనుల్ని సులభంగా పూర్తి అయితే దానికి ఒక్క సమయంలో గొప్ప ప్రణాళికలు ఏర్పరచుకుని బాగా శ్రమించినా వ్యవహారం వెడిసికొడుతుంది. ఇక మన పనులు పూర్తి చేసే బాధ్యత స్వయంగా దేవుడే తీసుకుంటే పరిష్కారం కాని పనులు సైతం అతి సులువుగా పూర్తి అవుతాయి. అల్లాహ్ ఇలా అభయహస్తమిస్తున్నాడు, అల్లాహ్ పైనే భరోసా ఉంచు, కార్యసాధ్యనకై అల్లాహే చాలు. దైవమే స్వయంగా భరోసాగా భుజం తడుతుంటే ఇక భయమెందుకు? అల్లాహ్ మన కార్యాల్ని సాధించి పెడతాడు అన్నమాట. ఎంత మనోహరం, ఎవరైతే భయభక్తుల వైఖరిని అవలంబిస్తారో అల్లాహ్ వారి మిత్రుడైపోతాడు, వారికి రుజుమార్గం క్రాంతిని ప్రసాదిస్తాడు అని ఖురాన్లో బోధించబడింది. భయభక్తులు కల వారి మిత్రుడుగా అల్లాహ్ ఉంటాడు అని దివ్య ఖురాన్లో చెప్పబడింది. దైవ సహాయం దైవ సాంగత్యం లభించాలని మనలో ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. కానీ అల్లాహ్ మాత్రం కేవలం దైవభీతి పరుల వెంటనే ఉంటాడు. దైవ సాంగత్యం ప్రాప్తమైతే ఇక షైతాన్ ఎత్తుగడలు మనల్ని ఏమి చేయలేవు. ఎవరికి అల్లా సాంగత్యం ప్రాప్తమవుతుందో వారి నుండి షైతాన్ దూరంగా పారిపోతాడు. ఖురాన్లో ఇలా ఉంది, అల్లాకు భయపడుతూ ఉండండి, అల్లాహ్ భయపడే వారికి తోడుగా ఉంటాడనే విషయాన్ని తెలుసుకోండి. నిశ్చయంగా అల్లాహ్ తనకు భయపడుతూ జీవితాన్ని గడిపే వారికి సద్వర్తనలుగా తోడుగా ఉంటాడు. ఓ అల్లాహ్ భయభక్తులను వర్ధిస్తున్నాము, ఆమీన్.
0: శ్రోతలు మరింతవరకు సూక్తి సుధాకర్.

కార్యక్రమంలో ఎండి అక్బర్ భాషా గారు సమర్పించిన హితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పుట్టపర్తిలో ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి, ముఖ్యమంత్రి భూమిపూజ చేస్తారు. సుమారు 15,803 కోట్ల రూపాయల వ్యయంతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. భారతదేశపు తొలి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ది లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. యుద్ద విమానాల తయారీతో పాటు పరీక్షలు కూడా పుట్టపర్తిలోనే నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సర లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గనులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు, రవాణా తదితర శాఖలు ఆదాయాన్ని పెంచేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా చూడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కనబరిచిన ప్రతిభ అభినందనీయమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన సత్కార కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. విద్యార్థులు అధిక మార్కులు సాధించడంలో విద్యారంగంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, చేసిన కృషి కీలక పాత్ర పోషించాయని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుపుతూ,
1: ప్రభుత్వం కూడా ఎంతో చేస్తా ఉంది. టీచర్లను రిక్రూట్ చేయటం గానీ, ప్రతి 20 మందికి ఒక టీచర్ ఉండే విధంగా చూడటం గానీ, మిడ్ డే మీల్ క్వాలిటీ ఉండే విధంగా చూడటం గానీ, మంచి టీచర్స్ సింగపూర్ కు తీసుకువెళ్లి ట్రైనింగ్ ఇవ్వటం గానీ, పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టడం గానీ, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ పేపర్ యాడ్స్ ఇచ్చి మీకు ఒక ఆత్మాభిమానాన్ని క్రియేట్ చేయటం గానీ, అసెంబ్లీలో వాళ్ళని ప్రమోట్ చేసే విధానం గానీ, ఇవన్నీ మీరు తోడ్పాటు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
0: దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షల విశ్వసనీయతను కాపాడాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నీట్ 2026 పరీక్షకు సంబంధించి వచ్చిన ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలు, పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకంగా విచారణ చేపట్టాలని నిన్న ఒక ప్రకటనలో కోరారు. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు, సాంకేతిక రక్షణ చర్యలు, జవాబుదారీతనం మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మూత్రపిండాలు, కాలేయ, గుండె సంబంధిత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం 895 కొత్త పింఛన్లు మంజూరు చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న వారికి ఈ పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కొత్త పింఛన్లతో ప్రభుత్వంపై ప్రతి నెల 86,34,000 రూపాయల అదనపు భారం పడనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న మంత్రి మాట్లాడుతూ, పెట్టుబడుల ఆకర్షణలో రాష్టం గత రెండేళ్లుగా గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. ప్రముఖ సంస్థలను రాష్టానికి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలుపుతూ,
2: ఇండస్ట్రీస్ పరంగా తెచ్చే విషయంలో కానీ, ఐటీ కంపెనీస్ తెచ్చే విషయంలో కానీ చాలా కష్టపడుతున్నాము. ఇండస్ట్రీస్ వచ్చేకి ఈ రోజు ఆల్ ఇండియాలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలా ఏదన్నా ఉందంటే మన రాష్ట్రం దాదాపు 25% ప్లస్ అట్రాక్ట్ అవుతా ఉంది అండ్ వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్. సో దాని భాగంగా వి హావ్ బీన్ వర్కింగ్ హార్డ్. ఎవ్రీ క్యాబినెట్ లో కానీ ఎస్ఎబిబిలో చూస్తే దాదాపు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు క్లియర్ చేసుకుంటూ పోతున్నాం.
0: సమాజంలో ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన ట్రాన్స్జెండర్ సంక్షేమ బోర్డు సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో ట్రాన్స్జెండర్ల సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ట్రాన్స్జెండర్లకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. వారి కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకం పీఎస్ఎస్లో చేర్చాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పంట దిగుబడుల్లో 75% వరకు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. రైతులకు నిజమైన గిట్టుబాటు ధరలు అందాలంటే కనీస మద్దతు ధరలో ఎంఎస్పీని 30 నుంచి 40% వరకు పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పత్తి, పప్పుధాన్యాలు, నూనె గింజలు సహా ఇతర పంటల విషయంలో కూడా రైతులకు భరోసా కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆధునిక సమాజంలో కుటుంబాల ప్రాధాన్యత పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది మే 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. కుటుంబ విలువలను పెంపొందించడం, కుటుంబ వ్యవస్థను బలపరచడం, సమాజంలో కుటుంబ పాత్రను గుర్తించడం, సమాచార ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు కుటుంబ వ్యవస్థ పట్ల అవగాహన కలిగించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రవాణా రంగం ప్రజల దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వం రవాణా రంగ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బస్ ఆపరేటర్స్ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవాణా రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా కదిలే అవకాశముందని, ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ,
3: ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంవహన వర్షపాత పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురు ముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో రాబోయే 4 రోజులు కనిపించట్లేదు. కానీ 5వ రోజు తర్వాత 7వ రోజు లోపల క్రమేపీ పెరుగుదల కనిపించి 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక డాక్టర్ గణేశ హెగడే. అథ వార్తాః. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అద్యారభ్య యుఏఇ నెదర్లాండ్ స్వీడన్ నార్వే ఇటలీతి దేశానాం షడ్ దివసీయ యాత్రాయాం భవిష్యతి. పంచదేశయాత్రాయాః ప్రథమపదే అద్య శ్రీమోదీ యుఏఇ దేశం గమిష్యతి. యత్ర సః రాష్ట్రపతినా షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇత్యనేన సహ మిలిష్యతి. ద్విపక్షీయ విషయేషు విశేషతః ఊర్జా సహకార్యే తథైవ పరస్పర హితస్య క్షేత్రీయ అంతరాష్ట్రీయ విషయేషు చ ద్వౌ నేతారౌ విచారాణాం ఆదాన ప్రదానం కరిష్యతః. మేలనమిదం ఊర్జా సురక్షా విషయే కేంద్రీకృతం భవిష్యతి ఇత్యపేక్షా వర్తతే. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ప్రోక్తం యత్ అస్మిన్ వర్షే భారతస్య అధ్యక్షతాయాం బ్రిక్స్ ఇతి బహుదేశీయ సంఘః బహుపక్షీయతాం సుదృఢం కర్తుం సతత వికాసం ప్రవర్ధయితుం ఆర్థిక శక్తిం ప్రవర్ధయితుం అధిక సమావేశీయ విశ్వవ్యవస్థాయాః నిర్మాణార్థం చ మిలిత్వా కార్యం కరిష్యతి. ह्यः नवदिल्ल्यां ब्रिक्स देशानां विदेशमन्त्रिभिः प्रतिनिधिमण्डल प्रमुखैः सह संवादं कुर्वन् श्रीमोदी अवदत् यत् उदयमानानां अर्थव्यवस्थानां मध्ये सहकार्यं प्रवर्तयितुं वैश्विक दक्षिणस्य आकांक्षाणां विकासाय च ब्रिक्स संघः महत्वपूर्ण मञ्चरूपेण उद्भूतः वर्तते. केन्द्र सर्वकारेण उक्तं यत् देशे पर्याप्तं असंस्कृत तैलस्य ఎల్పిజి ఇతి ద్రవీకృత అనిల ఇంధనస్య ప్రాకృతిక అనిలేంధనస్య చ ఉపలబ్ధతాం సునిశ్చేతుం ప్రభావి పదాని గృహీతాని సంతి. ह्यः నవదిల్ల్యాం అంతర్మంత్రాలయస్య వృత్తాంతస్య సమయే పెట్రోలియం ప్రాకృతిక అనిల మంత్రాలయస్య సంయుక్త సచివ పదాసీన సుజాత శర్మ అవదత్ యత్ దేశే సర్వత్ర గృహోపయోగి ఎల్పిజి ఇతి ద్రవీకృత అనిల ఇంధనస్య ఆపూర్తిః సుచారురూపేణ ప్రచలతి. నీటితి ఆగామి రాష్ట్రీయ పాత్రతా సహిత ప్రవేశ పరీక్షాయాః సజ్జతాయాః పరీక్షాం కర్తుం సమీక్షాం కర్తుం కేంద్రీయ శిక్షామంత్రి ధర్మేంద్ర ప్రధానస్య నివాసస్థానే ఉచ్చస్తరీయ సభా ఆయోజితా. సభాయాం నీట్ పరీక్షాయాః సుచారుతయా కుశలతయా చ సంచాలనస్య వివిధ పక్షేషు విస్తృత విమర్శాః కృతాః. రక్షామంత్రి రాజనాథ సింహ అద్య ఆంధ్రప్రదేశస్య శ్రీ సత్యసాయి మండలస్య పుట్పర్తి ఇత్యత్ర అనేక వైమానిక రక్షా పరియోజనానాం ఆధారశిలా స్థాపన కార్యక్రమే భాగం గ్రహీష్యతి. రక్షామంత్రాలయేన ఉక్తం యత్ విమాన వికాస సంస్థాయాః విమాన సమాయోజనస్య ఉడ్డయన పరీక్షణ కేంద్రస్య చ శిలాన్యాసః భవిష్యతి. విమానస్య ఏకీకరణస్య పరీక్షణస్య ప్రమాణీకరణస్య చ ఏషా పరియోజనా ఉన్నత మధ్యమ యుద్ధ విమాన కార్యస్య వికాసం త్వరయిష్యతి. కేంద్రీయ గ్రామీణ వికాస మంత్రి శివరాజ సింహ చౌహాణః అద్య మహారాష్ట్రస్య సతారా ఇత్యత్ర ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస యోజనాయాః లాభార్థి సమ్మేళనే ఏవం మహారాష్ట్ర ఆవాస అభియాన రాజ్యస్తరీయ పురస్కార వితరణ సమారోహే చ భాగం గ్రహీష్యతి. ఉత్తరప్రదేశే విగత షట్్రింశత్ హోరాసు ఝంజావాత చక్రవాత విద్యుత్పాతాదిభిస్ సహ అతివృష్టి కారణాత్ న్యూనాతిన్యూనం ఏకాదశోత్తర ఏకశతం జనాః మృతాః ద్విశతాధికాః జనాః వృణీతాః సంతి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథః జిల్లాధికారిం తథా సంబంధిత అధికారిణః శీఘ్రతయా ఘటనాస్థలం గత్వా సర్వేక్షణం కర్తుం నిర్దేశం దత్తవాన్. ఉధంపురా మండలస్య శివపార్వతీ తీర్థే ఐతిహాసికః త్రిదివసీయ శివపార్వతీ మేళా ఇతి ప్రసిద్ధ వార్షిక మౌంగరి మేళా అద్య ఆరభ్యతే. ధార్మికోత్సాహస్య ఉత్సవస్య చ భావనాయాః మధ్యే ఉధంపుర మండల ప్రశాసనేన మౌంగరి ఇత్యత్ర సర్ దబ్బర్ క్షేత్రే భవ్య ఐతిహాసిక మేళాయాః సజ్జతా కృతా వర్తతే. కేంద్ర సర్వకారేణ సువర్ణస్య ఆయతస్య కృతే 100 కిలోగ్రామ్ పరిమితస్య సీమాయాః నిర్ధారణం కృతమస్తి. అగ్రిమ ప్రాధికరణ యోజనాయాః అంతర్గతం ఆభూషణ నిర్యాతకాః శూన్య శుల్కేన అసంస్కరిత వస్తూనాం అథవా నివేశ సామగ్రీణాం ఆయాతం కర్తుం శక్నువంతి. ఐపీఎల్ ఇతి వింశతిం ప్రతివింశతిః క్రికెట్ లీగ్ ప్రతిస్పర్ధాయాం గతరాత్రౌ ముంబై ఇండియన్స్ దళేన పంజాబ్ కింగ్స్ దళం 6 పరాజితం. అద్య సాయం 7:30 లఖనౌ సూపర్ జైంట్స్ దళం లఖనౌ నగరే చెన్నై సూపర్ కింగ్స్ దళం సమ్ముఖీకరిష్యతి ఇతి వార్తాః.
5: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:00.

ప్రసార వివరాలు 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈ ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు.

ముందుగా ప్రసార వివరాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఇక 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో 7:30 మీరు వింటారు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కండి హాస్పిటల్ నిజామాబాద్ గారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ గారిచ్చే సలహాలు సూచనలు వింటారు. అనంతరం 7:58 ప్రాయోజిత కార్యక్రమంలో తేజ హాస్పిటల్ నిజామాబాద్ డాక్టర్ రవితేజ సైకియాట్రిస్ట్ గారి సలహాలు సూచనలు వింటారు. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు రిలే కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 8:30 మహిళావాణి కార్యక్రమంలో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు డి నిర్మల్ గారిచే. 9:00 హృదయ రాగాలు ఈ కార్యక్రమంలో వాట్సాప్ సినీ గీతాలు వింటారు. ఇక 10:90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:30 వివిధ భారతీయ తెలుగు కార్యక్రమాలు ప్రారంభమై 3:00 కొనసాగుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 12:00 హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఇక 3:00 వివిధ భారతీయ హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక సాయంకాలం ప్రసారాలు 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 జానపద సంగీతం వింటారు. 5:45 సినీ రంజని, 6:00 హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 సమాచార దర్శిని వింటారు. 6:30 సినీ రంజని. ఇక 6:50 వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15

ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇవి ఈ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రసారం కానున్న ప్రసార వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదట యుఏఈ చేరుకుని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో కీలక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత ప్రధానాంశంగా ఉండనుంది. భారత్ అవసరాలకు కావలసిన 11% ముడి చమురును, 40% ఎల్పీజీని యుఏఈ అందిస్తోంది. ప్రస్తుతం యుఏఈ నుండి అత్యధికంగా ఎల్ఎన్జీ కొనుగోలు చేసే దేశంగా భారత్ నిలిచింది. అబుదాబిలోని చమురు క్షేత్రాల్లో భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం విశేషం. పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ సవాళ్ల నేపథ్యంలో మోదీ యుఏఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. అబుదాబి పర్యటన అనంతరం ప్రధాని నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కు ఆయన శంకుస్థాపన చేస్తారు. విమానాల ఏకీకరణ, పరీక్షలు, ధృవీకరణ కోసం ఉద్దేశించిన ఈ కేంద్రం అత్యాధునిక మధ్యశ్రేణి యుద్ద విమానాల ప్రాజెక్టు

0: వైపును వేగవంతం చేస్తుంది. దీంతోపాటు అనకాపల్లి జిల్లా టీ సిరసపల్లిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నిర్మించనున్న నూతన నావల్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సదుపాయానికి కూడా మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వులు పాల్గొంటారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని బోర్డు ఖరారు చేసిందని టీజీబీఐఈ కార్యదర్శి తెలియజేశారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వచ్చే నీట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న సాయంత్రం తన నివాసంలో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కీలక భేటీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, సిబిఎస్ఈ చైర్మన్, కేంద్రీయ విద్యాలయ నవోదయ విద్యాలయ సమితి కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, పారదర్శకత, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్య దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ ఏడాది భారత్ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి బహుపాక్షికతను బలోపేతం చేయడానికి, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలకు మద్దతుగా నిలవడానికి కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచ సవాళ్ల దృష్ట్యా శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, చర్చలు దౌత్యంగానే నెరవేర్చుకోవాలని, వివాదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరు, ఇంధనం, ఆహార భద్రతపై పరస్పర సహకారం అవసరమని చెప్పారు. ఈ చర్చల్లో బ్రెజిల్, రష్యా, ఇరాన్, ఇండోనేషియా వంటి పలు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.
1: There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation. There is a growing expectation, particularly from emerging
0: Ratnalu Abharanala Egmatidarulaku Uratanichche అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ ఏఏఎస్ కింద దిగుమతి చేసుకునే బంగారంపై ప్రభుత్వం పరిమితిని విధించింది. ఈ పథకం కింద ఎగుమతిదారులు ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉండగా, ఇకపై గరిష్టంగా 100 కిలోల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవాలని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీఎఫ్టీ ఒక నోటీసు జారీ చేస్తూ, బంగారం దిగుమతి కోసం జారీ చేసే అడ్వాన్స్ ఆథరైజేషన్ అనుమతులు 100 కిలోల పరిమితికి లోబడి ఉంటాయని వెల్లడించింది. దేశీయ మార్కెట్ క్రమబద్దీకరణ, దిగుమతుల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎగుమతిదారులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా మరో 200 మంది గాయపడ్డారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల చెట్లు నేలకొలి, విద్యుత్ స్తంభాలు విరిగిపడి జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షం, వడగళ్ల వాన వల్ల పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. పట్టాలపై చెట్లు పడిపోవడంతో పట్నా రాజధాని ఎక్స్ప్రెస్తో సహా పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాగ్రాజ్, భదోహి, మిర్జాపూర్, ఫతేపూర్, వారణాసి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందించే పరిహారం వివరాలను ప్రతి 3 గంటలకొకసారి అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బ్యాటర్ తిలక్ వర్మ కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ముందుగా ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ప్రభుత్వ గీతం వింటారు. అనంతరం ప్రకటనలు, అలాగే చరిత్రలో ఈరోజు ప్రత్యేకతను గురించిన కొన్ని వివరాలు వింటారు. వీటితో పాటుగా సినీ భక్తి గీతం వింటారు. ఇంకా ఇదే కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ ఓకల గారు తగిన సలహాలు ఇస్తారు. అనంతరం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వేసవి సెలవుల సద్వినియోగం గురించి ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు ఇస్తారు. ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా విందాం ప్రభుత్వ

0: శృతిలో చక్కటి ప్రభుధ గీతం విన్నారు. ఈ ఉదయం పూట శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి ఉదయం ప్రసారాలు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
3: సంప్రదించండి.
4: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799090505.
1: పిల్ల పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
3: ఏళ్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
1: అయితే సంప్రదించండి.
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344. డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9440044837.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బలా
6: సై బాల్,
5: నడుగుల కామరా
6: సై బాల్,
5: బురద పుల్లా
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
8: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
9: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
8: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: శ్రోతలు మీరు ఇంతవరకు ప్రకటనలు విన్నారు.

ఈరోజు చరిత్రలో మే 15 ప్రత్యేకతను గురించి కొన్ని వివరాలు విందాం. చరిత్రలో మే 15 ప్రపంచ కుటుంబ దినోత్సవం. చరిత్రలో ఎన్నో సంఘటనలు, ఎందరో మహనీయుల పుట్టుకకు 15 సాక్షిభూతంగా నిలిచింది. కుటుంబాలలో వస్తున్న మార్పులు, విచ్ఛిన్నమవుతున్న సంబంధాలను కాపాడడమే ముఖ్య లక్ష్యంగా ప్రపంచ కుటుంబ దినోత్సవం జరుపుకుంటున్నారు. కష్టం, సుఖం, బాధ, ఆనందం, ఆత్మీయత, అనురాగం అన్నీ కలగలిసిన అద్భుత ప్రపంచం కుటుంబం. అరుగులపై అందరూ కథల్ని, కలల్ని, మాటల్ని, రంగుల్ని, రంగవల్లుల్ని అన్ని వివరాలు చెప్పేదే కుటుంబం. మన సాంప్రదాయ భారతీయ సమాజానికి పటిష్టతను, దృఢత్వాన్ని అందిస్తున్న శక్తి కుటుంబం. శతాబ్దాలుగా మనందరినీ కలిసికట్టుగా ఉంచిన ఒక శక్తివంతమైన బంధం కుటుంబం. మన సుసంపన్నమైన సామాజిక యామనికను వైవిధ్యంగా మార్చి ఒక సమగ్ర రూపంగా మార్చేదే కుటుంబ వ్యవస్థ. అలాంటి కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం. నేటి కాలంలో సమాజం, కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న నేపథ్యంలో కుటుంబ విలువలను తెలియజేయడం కోసం ఈ కుటుంబ దినోత్సవం నిర్వహిస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 1993 తొలిసారి ఈ సాంప్రదాయానికి తెరతీసింది.

అలాగే భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు నాగరికత పురోగతికి మూలమైంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. నాగరికత విస్తరణకు పూర్వమే మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని వివిధ గ్రంథాలలో పొందుపరచబడి ఉంది. నాగరిక ప్రపంచంలోనూ మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదలతో తులతూగుతున్నాయనడంలో సందేహం లేదు. ఒక కుటుంబంలో తాత మొదలు వారి పిల్లలు, వారి పిల్లలు ఇలా 3 నుంచి 4 తరాలు ఉమ్మడి అనే గొడుగు కింద శ్రుతులు. మీరింతవరకు ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం.

0: శ్రుతులు సినీ భక్తి గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం సరిగ్గా 7:30. ఇప్పుడు మీరు వింటారు డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు సలహాలు ఇస్తారు. మరి వెంటనే కార్యక్రమాన్ని విందాం.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి వారం మనం కంటి సమస్యల గురించి తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం మనం ఈ కంటి సమస్యల గురించి తెలుసుకుంటున్నాం. మనకి మంచి అవగాహన కల్పిస్తున్నారు ప్రముఖ కంటి వ్యాధుల వైద్య నిపుణులు, క్యాట్రాక్ట్ అండ్ రెటినా సర్జన్, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి డాక్టర్ నవీన్ నూకల గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, నిన్న మా ఫ్రెండ్ కలిసి ఏమన్నారంటే, అరే మా అమ్మకు కంటిలో రక్తం వచ్చేసింది, నేను ఏ డాక్టర్ని కలవాలి అని అన్నాడు. నేను మీ పేరు చెప్పాను. అయితే అసలు ఈ కంటిలో రక్తం వచ్చిందనంటే నేను ముందు ఆశ్చర్యపోయాను. కంటిలో రక్తం రావడం ఏంది, అసలు ఎందుకు వస్తుంది, అసలు దీన్ని మీ పరిభాషలో ఏమంటారు, ఇది నిజమేనా?
4: ఎస్, నిజమే అండి. కంటిలో రక్తం రావడం అంటే కంటి లోపల మన కంటి గుడ్డు ఉంటుంది కదా, కంటి లోపల మనకు లెన్స్ కి రెటినాకి మధ్యలో ఆ స్పేస్ ఉంది కదా, దాన్ని విట్రియస్ స్పేస్ అంటాం అనమాట. అందులో విట్రియస్ హ్యూమర్ అనే జెల్ ఉంటుంది నార్మల్ గా. అయితే ఆ జెల్ నార్మల్ గా ఉంటే క్లియర్ గా ఉంటుంది, మనకు విజన్ బాగా నార్మల్ గా కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ఈ కంటి లోపల విట్రియస్ హ్యూమర్ లో ఈ విట్రియస్ జెల్ లో బ్లీడింగ్ అవుతుందో దాన్ని విట్రియస్ హెమరేజ్ అంటాం మనం. ఆ విట్రస్ హెమరేజ్ ని సింపుల్ గా మనం అర్థమయ్యే భాషలో కంటిలో రక్తం వచ్చింది అని చెప్తాం.
3: అంటే ఇది రావడానికి చాలా అవకాశం
4: ఉంది, ఉంది అవకాశాలు ఉన్నాయి.
3: సో డాక్టర్ గారు, మరి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి, దీన్ని ఎట్లా గుర్తించవచ్చు మనం?
4: సో కంటి లోపల విట్రియస్ లో హెమరేజ్ అంటే కంటి లోపల రక్తం రావడం వల్ల ఏమవుతుందంటే, ఈ విట్రియస్ అనేది మనకు నార్మల్ గా ఎలా ఉంటుంది అంటే ట్రాన్స్పరెంట్ జెల్ లాగా ఉంటుంది. సో ట్రాన్స్పరెంట్ జెల్ లాగా ఉండడం వల్ల మనకి విజన్ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు చూసే మన కంటి లోపలికి వెళ్లే కాంతి కిరణాలు ఈ విట్రియస్ జెల్ నుంచే వెళ్ళాలి. ఈ విట్రియస్ జెల్ ఎంత క్లియర్ గా ఉంటే మనకు అంత క్లియర్ గా ఇమేజ్ కనిపిస్తుంది.
3: నూనె లాగా మంచిగా అది ట్రాన్స్పరెంట్
4: గా ఉన్నప్పుడు మాత్రమే క్లియర్ గా కనిపిస్తుంది మనకు. ఎప్పుడైతే ఆ విట్రియస్ జెల్ లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయో అప్పుడు మనకు ఆ ప్రాబ్లమ్స్ ని బట్టి వాటి తీవ్రతను బట్టి మన విజన్ లో చేంజెస్ వస్తాయి.
3: అంటే ఈ పదార్థం ఏదైతే ఉందో, ఈ జెల్ లాంటి పదార్థం, దీంట్లో ఈ సమస్య ఉద్భవిస్తుంది.
4: విట్రియస్ జెల్ అనేది క్లియర్ గా ఉన్నప్పుడే విజన్ క్లారిటీ ఉంటుంది. ఎప్పుడైతే విట్రియస్ జెల్, ఇప్పుడు జెల్ అంటే మనకు ఎలా ఉంటుంది, లిక్విడ్ కాదు కంప్లీట్ సాలిడ్ కాదు, మధ్యలో ఉంటుంది, సెమీ సాలిడ్ లాగా ఉంటుంది జెల్ అంటే మనకు, ఆ స్టేజ్ లో ఉంటుంది ఇది. అయితే చాలా మందికి ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే ఈ సాలిడ్ జెల్ అన్నది స్లోగా లిక్విడ్ లాగా మారుతుంది మధ్య మధ్యలో. అంటే సాలిడ్ మొత్తం ఉంటుంది, మధ్య మధ్యలో లిక్విడ్ పాకెట్స్ ఉంటాయి అన్నమాట. వాటి వల్ల ఏమవుతుందంటే అది కొంచెం ఆ లిక్విడ్ అయింది ఇట్లా మూవ్ అవుతా ఉంటుంది, దానివల్ల పేషెంట్ కి ఫ్లోటర్స్ కనిపిస్తాయి. ఫ్లోటర్స్ అంటే మనం ఇంతకు ముందు టాపిక్ లో చెప్పినట్టుగా ఫోకస్ చేసి అంటే అది ఇలా వెళ్ళిపోతుంది, దాన్ని విట్రియస్ ఫ్లోటర్స్ అంటాం. ఇవి ఏజ్ వల్ల వచ్చే విట్రియస్ ఫ్లోటర్. సో ఇవి ఎందుకంటే విట్రియస్ జెల్ లో చేంజ్ వచ్చి ఏజ్ వల్ల వస్తుంది కాబట్టి దీని వల్ల ప్రమాదం. నైట్ అంత బాగానే ఉంటాడు, నైట్ పడుకున్నప్పుడు బాగానే ఉంటుంది, మార్నింగ్ సడన్ గా లేచి చూసేసరికి కంటి ముందు అన్ని ఏదో బ్లాక్ బ్లాక్ గా కొంచెం ఇట్లా బూజు లాగా ఏదో చీమలు బారినట్టు కదులుతా ఉన్నట్టు బ్లాక్ షాడోస్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ బ్లాక్ షాడోస్ ఎట్లా అంటే కంటి లోపల ఏదైనా ఆ విట్రియస్ హెమరేజ్ బ్లీడింగ్ రావడం వల్ల అట్లా వస్తుంటుంది అనమాట. ఆ లైట్ ఆ విట్రియస్ ద్వారానే వెళ్ళాలి. ఎప్పుడైతే బ్లీడింగ్ ఉందో అడ్డంగా మనకు దాని షాడో కనిపిస్తుంది. అయితే షాడోస్ ఎట్లా అంటే ఇప్పుడు ఒకవేళ కొంచెమే విట్రియస్ హెమరేజ్ వచ్చింది అనుకోండి,

0: కొంచెమే అయింది. అప్పుడు పేషెంట్ కి విజన్ కనిపిస్తుంది, ప్లస్ ఈ ఫ్లోటర్స్ కనిపిస్తాయి. ఫ్లోటర్స్ అంతా బ్లాక్ బ్లాక్ గా చారల్లాగా గీతలు అవి కదులుతున్నట్టుగా ఇట్లా ఇట్లా క్లియర్ గా తెలుస్తుంది. పేషెంట్ కొంతమంది డ్రా చేసుకుని కూడా తీసుకొస్తారు మన దగ్గరికి. పేషెంట్ చూడగానే ఇది ఏముండొచ్చు అని అర్థమైపోతుంది మనకు. సో అట్లా అనమాట. ఎప్పుడైతే ఈ విట్రస్ హెమరేజ్ కొంచెమే అయినప్పుడు చూపు ఉంటుంది, ఫ్లోటర్స్ ఉంటాయి. ఒకవేళ డెన్స్ విట్రస్ హెమరేజ్ ఉంది అనుకోండి కంప్లీట్ గా, అప్పుడు కంప్లీట్ విజన్ పోతుంది. వాళ్ళకి కంటి ముందు లైట్ వేసినా కూడా కనుక్కోలేనంత తీవ్రత ఉంటుంది. నార్మల్ గా చదవడం మొదలు పెట్టండి, మనం కంటి ముందు ఇట్లా వేలు పెట్టి చదివించినా కూడా కనబడదు డెన్స్ విట్రస్ హెమరేజ్ అయినప్పుడు. సో అప్పుడు కంప్లీట్ విజన్ అనేది పోతుంది. సో వాళ్ళు ఇమీడియట్ గా సడన్ విజన్ లాస్ కావడం వల్ల ఇమీడియట్ గా వచ్చి చూయించుకోవడం జరుగుతుంది.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111. ఇప్పుడు ఇది జనరల్గా ఎందుకు వస్తుంది మరి, అట్లాగే దీని వయసుతో సంబంధం ఏమైనా ఉందా, ఇంకా దీనికి రాకుండా ఏమన్నా జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు?
0: ఇది ఎందుకు వస్తుంది అంటే మనకు ముందు కంటి అనాటమీ తెలవాలి. అనాటమీ అంటే కంటి నిర్మాణం ఎలా ఉందన్నది. కంటి లోపల మన రెటినా ఉంది కదా, రెటినాలో బ్లడ్ వెజిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు బ్లడ్ రావాలంటే బ్లడ్ వెజిల్ నుంచే రావాలి కదా. సో మనకు లెన్స్ వెనకాల బ్లడ్ వచ్చే ఆప్షన్ ఏముంది అంటే రెటినా. సో రెటినాలో ఏదైనా పెథాలజీ అంటే రెటినాలో ఏదైనా అబ్నార్మాలిటీ సివియర్ లెవెల్కి వెళ్ళినప్పుడు, ఇది రెగ్యులర్గా మనం చెప్పుకునే టాపిక్స్ అన్నింటిలో కూడా అప్లికేబుల్ అవుతుంది. డయాబెటిక్ రెటినోపతి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ డేంజరస్ డిసీజ్. అందులో ఏమవుతుందంటే మనం డయాబెటిక్ రెటినోపతిని ఎర్లీ స్టేజ్లో కనుక్కోలేము. అంటే పేషెంట్ మన దగ్గరికి రాలేదనుకోండి, మనం కనుక్కోలేము. వాళ్ళకి విజన్ బాగానే ఉంటుంది కాబట్టి ఎర్లీ స్టేజెస్లో వాళ్ళు రెగ్యులర్గా రాకుండా చెకప్ చేసుకోకపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటుంది. ప్రొలిఫరేటివ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు కంటిలో రెటినాలో కొత్త రక్తనాళాలన్నీ పుట్టుకొస్తాయి. ఈ కొత్త రక్తనాళాలు ఏం చేస్తాయంటే మనకు నార్మల్గా మనకు భయపడుతూ ఉన్న రక్తనాళాలన్నీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మన రక్తనాళం అడ్డుకోత చూస్తే 3 లేయర్స్ ఉంటాయి నార్మల్గా. అయితే ఈ కొత్త రక్తనాళాలు ఏవైతే ఉంటాయో వాటిలో 2 ఉంటాయి, మధ్యలో ఒక మజిల్ కోట్ ఉంటుంది. మజిల్ అంటే స్ట్రాంగ్ కోట్, అది ఉండదు అనమాట లేయర్. ఎందుకంటే అబ్నార్మల్ గా అప్పటిదప్పుడు పుడుతున్నాయి కాబట్టి ఆ స్ట్రాంగ్ లేయర్ అనేది ఉండదు వీటిలో. అయితే వీటి వల్ల ఆ స్ట్రాంగ్ లేయర్ ఉండకపోవడం వల్ల ఇవి ఈజీగా రప్చర్ అయిపోతాయి. 3 లేయర్స్ ఉన్నది కాబట్టి పైపు 3 కోట్స్ ఉంటే అది బ్లాస్ట్ కావడం కొంచెం కష్టం. అదే సింపుల్ గా 2 ఉన్నాయి, స్ట్రాంగెస్ట్ లేయర్ లేనప్పుడు అది ఈజీగా బ్లాస్ట్ అవుతుంది. సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ. ఈ కొత్త రక్తనాలు ఏవైతే పుట్టినాయి ఉంటాయో అవన్నీ బ్లాస్ట్ అవుతాయి, పగిలిపోతాయి అక్కడ, రప్చర్
1: అయితాయి.
0: ఆ రప్చర్ కావడం వల్ల అక్కడ నుంచి బ్లడ్ లీక్ అవుతా ఉంటాయి. సో రెటినా ముందుంది విట్రస్ క్యావిటీ కదా మొత్తం. సో అందులోకి మెల్లిగా విట్రస్ లోకి బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. ఆ వచ్చి కంప్లీట్ గా విట్రస్ క్యావిటీ మొత్తం ఫిల్ అయిపోతుంది బ్లడ్ తోని, అది విట్రస్ హెమరేజ్. ఇది ఒక రీజన్ డయాబెటిక్ రెటినోపతి. ఇట్లా ఈ కొత్త రక్తనాళాలు ఎక్కడెక్కడైతే పుడతాయో, ఏ డిసీజెస్ అయితే పుడతాయో ఆ డిసీజెస్ అన్నింటిలో కూడా ఈ విట్రస్ హెమరేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కొత్త రక్తనాళాలు ఏ వీటిలో పుడతాయంటే ఫస్ట్ చెప్పినట్టుగా డయాబెటిక్ రెటినోపతి కానీ, లేదంటే రెటినల్ వేన్ అక్లూజన్స్ సిఆర్వివో బీఆర్వీ అంటాం వాటిని, అవి కానీ, లేదంటే అనీమియా కానీ. అనీమియా అంటే రక్తహీనత. రక్తహీనత ఉండి అది రెటినా మీద ఎఫెక్ట్ అయ్యి మనం ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయకపోతే అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయి బ్లీడింగ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి లుకేమియా కానీ, లుకేమిక్ రెటినోపతి అంటాము అట్లాంటివి కానీ. ఇంకొన్నిసార్లు ఏంటంటే రేడియేషన్ రెటినోపతి అంటాం మనం. అంటే రేడియేషన్ ఏదైనా క్యాన్సర్స్కి రేడియేషన్ యూజ్ చేస్తారు కదా, వాటి వల్ల ఇప్పుడు సపోజ్ కన్ను దగ్గరలో ఉన్న పార్ట్లో ఎక్కడన్నా క్యాన్సర్ ఉందనుకోండి, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, వాటికి రేడియేషన్ యూజ్ చేయడం వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ కంటి రెటినా మీద కూడా పడుతుంది. అందుకే రేడియేషన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా రెగ్యులర్గా రెటినా చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే రేడియేషన్ రెటినోపతి ఏమన్నా వస్తుందా అన్నది అది చూడడానికి. ఇట్లాంటి డిసీజ్ అన్నింటిలో కూడా కొత్త రక్తనాళాలు పుట్టుకొచ్చి అవి రప్చర్ కావడం వల్ల బ్లీడింగ్ అవుతుంటుంది. ఇవి డిసీజ్ రిలేటెడ్. ఇంకొన్నిసార్లు ఏంటంటే న్యాచురల్గా మన కంటి లోపల ఈ విట్రస్ జెల్ ఉందని చెప్పాం కదా, ఆ విట్రస్ జెల్ అనేది ఏమవుతుందంటే ఏజ్తో పాటు అది రెటినా నుంచి ఊడిపోతుంది అనమాట. దాన్ని మనం పీవీడి అంటాం. పీవీడి అంటే పోస్టీరియర్ విట్రస్ డిటాచ్మెంట్ అంటాము. అట్లా ఆ పీవీడి జరిగే ప్రాసెస్లో ఒక్కసారి ఎక్కడైతే ఇది రెటినా స్ట్రాంగ్గా అతుక్కొని ఉంటుందో అక్కడ దాన్ని సపరేట్ కాలేదనమాట రెటినా నుంచి. అప్పుడు రెటినాని లాగుతుంది కొంచెం, ఆ రక్తనాల మీద ఏదైనా ఇట్లా లాగింది అనుకోండి అక్కడ నుంచి బ్లీడ్ అవుతుంది. సో ఇవన్నీ విట్రస్ హెమరేజ్ రావడానికి కారణాలు. ఇవి కాకుండా కొంతమందికి ఇంజురీస్ వల్ల, కంటికి ఇంజురీ అయింది అనుకోండి, కంటి లోపల మొత్తం అనాటమీ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి దానివల్ల కంటి లోపల సివియర్ బ్లీడింగ్ వస్తుంది. అప్పుడు కంటి లోపల భాగంలో వస్తుంది అని విట్రస్ హెమరేజ్ అంటాం.

0: ముందు భాగంలో ఆంటీరియర్ ఛాంబర్లో వస్తుంది అని హైఫీమా అంటాము, అది కూడా రావచ్చు ట్రామా వల్ల. ఇట్లాంటివి ఇవన్నీ రీజన్స్ అన్నమాట విట్రియస్ హెమరేజ్ రావడానికి.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం వీటిని ఎట్లా ట్రీట్ చేస్తారు, ఎంత సమయం పడుతుంది, దీనికి ఏదన్నా మనం భయపడాల్సిన అవసరం ఉంటుందా?
0: ఎస్, ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు విట్రస్ హెమరేజ్ ఉందనుకోండి, మనం విట్రస్ హెమరేజ్ని ట్రీట్మెంట్లో 2 ఆప్షన్స్, అంటే 2 మనం ఫుల్ఫిల్ చేయాలి. ఒకటి ఏంటంటే ఆ విట్రస్ హెమరేజ్ని క్లియర్ చేయాలి, ఎందుకంటే కనబడాలి మనకు. రెండోది వచ్చేసి అది ఎందుకు వచ్చింది, రూట్ కాజ్ ఏంటి, అది దేని వల్ల వచ్చింది, అంటే ఓన్లీ ఏజ్ ప్రాసెస్ వల్ల ఏమైనా వచ్చిందా, లేకపోతే వెనకాల రెటినాలో ఏమైనా డిసీజ్ ఉండి మనం దాన్ని కనుక్కోలేక ట్రీట్మెంట్ చేయలేక సివియర్గా ప్రాబ్లం పెరిగిపోయి దానివల్ల బ్లీడింగ్ అయిందా మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ విట్రస్ హెమరేజ్ వచ్చినప్పుడు ఫ్రెష్గా ఉందనుకోండి, సపోజ్ మీ ఫ్రెండ్ చెప్పినట్టుగా నిన్న మొన్ననే స్టార్ట్ అయింది అని చెప్తే, ఇమీడియట్గా దానికి ట్రీట్మెంట్ వచ్చేసి మెడిసిన్స్ ఇస్తాం మనము. ఒక 2 వీక్స్ అన్నా అబ్జర్వ్ చేసి చూస్తాము, కొంచెం స్లీప్ అంటే మన తల భాగము పైకి ఉండేటట్టు, అంటే ఒక 2 పిల్లోస్ ఎక్కువ పెట్టుకుంటే తల కింద పడుకునేటప్పుడు ఆ బ్లడ్ అన్నది ఏదైతే ఉందో కంటి లోపల గ్రావిటీ వల్ల కిందికి వచ్చి కొంచెం విజన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అట్లా బ్లీడింగ్ కరుగుతుంది. ఆ కరిగిన బ్లీడింగ్ మళ్ళీ 2 వీక్స్కి అట్లా చూసి ఒకవేళ కరుగుతుంది అనిపిస్తే విజన్ ఇంప్రూవ్ అవుతుంది పేషెంట్కి, పేషెంటే చెప్తాడు మనకు, పేషెంట్ అప్పటికన్నా ఇప్పటికి ఇంప్రూవ్మెంట్ ఉంది సార్ అని చెప్పి. అండ్ మనం విజన్ చెక్ చేసినప్పుడు అప్పుడు కనీసం ఈ లైట్ మనకు హ్యాండ్ సెన్ ఉన్న ఎన్ని ఫింగర్స్ చూపిస్తున్నాం కూడా చెప్పలేని వాళ్ళు కూడా చదవడం స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ స్క్రీన్ మీద చూసి. అంటే మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకు కనిపిస్తుంది అప్పుడు ఎంత ఉంది బ్లీడింగ్, ఇప్పుడు ఎంత ఉంది. మనం దానికి అడ్వాన్స్ స్కానింగ్ మిషన్స్ ఉంటాయి మన దగ్గర, అండ్ ఇమేజింగ్ సిస్టమ్ ఉంటుంది, అవన్నీ చూసి దాన్ని బట్టి మనం ఒక అంచనాకు వస్తాం అనమాట. అంటే ఇది రెస్పాన్స్ అవుతుందా కావట్లేదా. ఒకవేళ రెస్పాన్స్ అవుతుంది అనుకోండి మెడిసిన్కి, మనం మెడిసిన్సే ఇస్తాం, ఇంకా వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఏం అవసరం ఉండదు. వన్స్ విట్రస్ హెమరేజ్ క్లియర్ అయిన తర్వాత అప్పుడు రెటినా చెకప్ కంప్లీట్గా మనం కనిపిస్తుంది రెటినా మనకు, ఎందుకంటే ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఉన్నా, మధ్యలో హెమరేజ్ వచ్చింది. ఒక పడదా పెడితే మీరు అక్కడ ఏముంది నాకు కనబడదు కదా. సో ఆ విట్రస్ హెమరేజ్ క్లియర్ అయిన తర్వాతనే మనకు రెటినా స్టేటస్ ఎగ్జాక్ట్గా మనకు అర్థమవుతుంది ఇది ఎందువల్ల వచ్చింది. ఒకవేళ ఓల్డ్ ఏజ్ వల్ల అయితే ఏజ్ వల్ల వచ్చిందా, పీవీడీ ఇండ్యూస్డ్ వల్ల, లేకపోతే రెటినాలో ఏమైనా ప్యాథాలజీ ఉందా, ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళకి, సిస్టమిక్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డయాబెటిక్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, డిస్లిపిడిమియం ఉందా, అవన్నీ ఎగ్జామినేషన్ చేసి హిస్టరీ తీసుకొని అప్పుడు మనం డిసీజ్ని కన్క్లూడ్ చేస్తాం ఏం డిసీజ్ అది అని చెప్పి. అండ్ ఏ డిసీజో దాని తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ అది డయాబెటిక్ రెటినోపతి అనుకోండి, ఎందుకంటే అది డయాబెటిక్ రెటినోపతి ఈ బ్లీడింగ్ స్టేజ్కి రావడానికి 1-2 రోజులు ఏం రాదు, అది అట్లీస్ట్ 2-3 ఇయర్స్ అనే టైం పడుతుంది. డయాబెటీస్ అడ్వాన్స్డ్ కంట్రోల్ అసలు లేదనుకోండి 2-3 మంత్స్లో కూడా రావచ్చు. సో వాళ్ళకి చెకప్ చేసి రెటినా అది ఎలా ఉంది, ఒకవేళ బ్లీడింగ్ కంప్లీట్గా తగ్గిపోతుంది అంటే మనం వాళ్ళకి లేజర్ చేస్తాం, దాన్నే ప్యాన్ రెటినల్ ఫోటోకోయాగ్యులేషన్ అంటాము. ఆ లేజర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కొత్త రక్తనాళాలు ఏవైతే పుడతాయో మనకు అవి పుట్టకుండా లేజర్ అన్నది ఆపుతుంది అనమాట, ఆ న్యూ వెజిల్ ప్రొడక్షన్ ఆపుతుంది. ఎందుకంటే న్యూ వెజిల్ వల్లనే కదా వస్తుంది మనకు, అవి పెరిగి అవి రప్చర్ అయినప్పుడు బ్లీడింగ్ అవుతుంది కాబట్టి అవి పెరగొద్దు, అవి వీటిని తగ్గియాలి ఆ ప్రొడక్షన్ని, అప్పుడు లేజర్ చేస్తాం. లేజర్ చేయడం వల్ల రెటినా అనేది స్టెబిలైజ్ అవుతుంది, స్టెబిలైజ్ కావడం వల్ల ఫర్దర్గా డ్యామేజ్ రాకుండా, ఫర్దర్గా ఇంకా డిటోరియేట్ కాకుండా లేజర్ మనకు హెల్ప్ చేస్తుంది. సో ఏ పేషెంట్ అయినా అనిమిక్ రెటినోపతి అయినా డయాబెటిక్ రెటినోపతి అయినా ఈ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి లేజర్ చేస్తాం మనం. అండ్ కొంతమందికి బ్లీడింగ్ తొందరగా తగ్గట్లేదు, కొంచెం తగ్గింది కొంచెం తగ్గలేదు, వాళ్ళకి ఏం చేస్తామంటే చూస్తాం ఎట్లా ఉందని చెప్పి. కంటి లోపల రెటినాలు ఏమైనా ట్రాక్షనల్ మెంబ్రెన్స్ ఏమైనా ఉన్నాయా రెటినా మీద చూస్తాం, ఎక్కువ ఏం లేవు అంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఉంటాయి మనకు, వాటినే ఇంట్రావిట్రియల్ యాంటీవిజిఎఫ్ ఇంజెక్షన్స్ అంటాము. ఆ ఇంజెక్షన్ కంటికి ఇస్తాం అనమాట, కంటికి ఇవ్వడం వల్ల ఆ ఇంజెక్షన్లో ఉన్న మెడిసిన్ వల్ల అది కొంచెం బ్లడ్ని తొందరగా క్లియర్ చేస్తుంది, ప్లస్ కొత్త రక్తనాళాలు పుట్టకుండా వాటిని కంట్రోల్లో పెడుతుంది. అట్లా చేసి అప్పుడు ఆ డిసీజ్ని కంట్రోల్ చేస్తాం. ఇక థర్డ్ స్టేజ్ అంటే అడ్వాన్స్ స్టేజ్, కంప్లీట్గా విట్రస్ హెమరేజ్ అన్నది కంప్లీట్గా ఉంది వాళ్ళకి, మనం 2 వీక్స్ వెయిట్ చేసి చూసినా కూడా ఏం లేదు, లేదా మనం స్కాన్ B స్కాన్ అంటాం, ఆ B స్కాన్లో చూసినప్పుడు ట్రాక్షన్ ఏమన్నా ఉంది అంటే ఆ విట్రస్ హెమరేజ్ ఉన్నది రెటినాని కూడా లాగుతుంది అనుకోండి, వాళ్ళకి సర్జరీ చేయాల్సి వస్తుంది. దాన్నే మనం విట్రియో రెటినల్ సర్జరీ అంటాం, అంటే విట్రియస్ రెటినా కలిపి చేసే కంబైన్డ్ సర్జరీ కాబట్టి విట్రియో రెటినల్ సర్జరీ అంటాం. ఏదైతే విట్రస్ హెమరేజ్ ఫామ్ అయింది అది మొత్తం క్లియర్ చేస్తాం, ముందు తీసేస్తాం హెమరేజ్ మొత్తం. హెమరేజ్ తీసిన తర్వాత మనకు రెటినా కనిపిస్తాయి వెనకాల, ఆ రెటినా ఎట్లా ఉంది, ఏం ప్రాబ్లం ఉంది, వాళ్ళకి దేని వల్ల వచ్చింది అట్లా చూసి రెటినా ఒకవేళ ఆల్రెడీ

0: రెటినా కూడా డిటాచ్మెంట్ ఉంది అంటే రెటినాను కూడా సెట్ చేసి దాని ప్లేస్లో అటాచ్ చేసి వాళ్ళకి లేజర్ చేస్తాం. లేజర్ చేసి ఆ రెటినా అతుక్కోవడానికి దానికి స్ట్రెంథనింగ్కి మనకు సిలికాన్ ఆయిల్ అని ఉంటుంది లేదా గ్యాస్ ఉంటుంది, C3 గ్యాస్ అని, అవి యూజ్ చేసి రెటినాను మళ్ళీ అతికిస్తాం అన్నమాట. అలా అతికిచ్చిన తర్వాత అప్పుడు ఆ రెటినా అనేది స్టెబిలైజ్ అవుతుంది. స్టెబిలైజ్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఏమేమి డిసీజెస్ ఉన్నాయి, దేని వల్ల ఇది వచ్చింది, రూట్ కాజ్ ఏంటి కనుక్కొని ఆ సిస్టమిక్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ డయాబెటీస్ అనుకోండి, ఆ డయాబెటీస్ని కంట్రోల్ చేయడం, పేషెంట్ని కౌన్సిలింగ్ ఇస్తాము, మీకు షుగర్ వల్ల ఇట్లా అవుతుంది కంట్రోల్ చేసుకోండి అని చెప్తే వాళ్ళ సిస్టమిక్ పారామీటర్స్ అన్ని కంట్రోల్ చేసుకుని మన ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఆ చూపుని నిలబెట్టచ్చు.
1: బాగుంది డాక్టర్ గారు. మరి కంటిలో రక్తం రావద్దు అంటే ఏం చేయాలి?
0: సింపుల్ అండి, డిసీజ్ని కంట్రోల్ చేసుకోవడం, అక్కడ దాకా తెచ్చుకోకపోవడం. అంటే డయాబెటీస్ ఉన్నా కానీ లేదంటే వేరే ఏ డిసీజెస్ ఉన్నా కానీ రెగ్యులర్గా కంట్రోల్ చేసుకుంటూ మనం రెగ్యులర్గా రెటినా చెకప్ చేసుకుంటూ ఉంటే మనం ఈ విట్రస్ హెమరేజ్ వచ్చేంత స్టేజ్ దాకా తీసుకెళ్లకుండా అరికట్టవచ్చు మనం. అప్పుడు వాళ్ళకి విజన్ పోదు, ట్రీట్మెంట్ అవసరం ఉండదు, సర్జరీ అవసరం ఉండదు.
1: బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కగా తెలియజేశారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మాకోసం మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
1: ఫోన్ 08462223111.
3: శ్రోతలు మీరింతవరకు డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ సోనీ ఐఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి ఉదయం ప్రసారాలు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం ప్రభాత లహరి. ఇప్పుడు కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: ప్రకటనలు విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు కొన్ని

శ్రోతలు, ఇప్పుడు ఓ గమనిక వినండి. ఈ నెల 16వ తేదీ అంటే రేపు శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తులలో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి, ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరిత కృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

అలాగే ఈ నెల 16వ తేదీ అంటే రేపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతిలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం వేధించటం, తరచుగా వాంతులు వెక్కిలు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

అలాగే ఈ నెల 17వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు.

ఇంకా అదే రోజు అంటే 17వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు.

చేరుగా వినండి. ఈ నెల 18వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్ మణి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

అలాగే 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు.

శృతులు స్వర్ణ కమలం నుంచి ఎస్ జానకి గారు ఆలపించిన చక్కటి పాట విన్నారు. మీరు వింటున్నారు 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి ఉదయం ప్రసారాలు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం ప్రభాత లహరి.

0: ప్రభాతి లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. తేజ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో వేసవి సెలవుల సద్వినియోగం గురించి ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. వెంటనే కార్యక్రమాన్ని విందాం.
1: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రటరీ, సిఎంసి వేలూరు. తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్. సెల్ 8125335376.
2: ప్రతి వారం మనం మానసిక సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఈ వారం కూడా మరి మానసిక సమస్యలే కాకుండా మనం ముఖ్యంగా ఈ సమ్మర్లో పిల్లలందరూ వేసవి సెలవుల్లో మరి ఎలా గడుపుతున్నారు, ఎలా గడిపితే బాగుంటుంది, చాలామంది తల్లిదండ్రులు అయితే అమ్మ ఈ పిల్లల గోల భరించలేకపోతున్నాం అని అంటూ ఉంటారు. అసలు మరి ఈ పిల్లలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ విషయాల గురించి ఈరోజు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మరి ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
3: నమస్కారం
2: డాక్టర్ గారు. సహజంగా మీరు ఇప్పుడు ఎండి చేశారు, ఎంబీబీఎస్ చేశారు, డిబిఎం చేశారు, డిఎన్బి చేశారు, ఇలా పీజీ చేశారు. ఈ అన్ని

0: చేయడం ఒక ఎత్తు అయితే, అసలు వీటికి ఇంత సమయాన్ని ఎట్లా కేటాయించినారు అనేది నాకు పెద్ద డౌట్. అట్లాగే జనరల్గా ఇవన్నీ చదువుతున్నప్పుడు మీకు సమ్మర్ వెకేషన్స్ అవి హాలిడేస్ వచ్చి ఉంటాయి, మరి ఈ వెకేషన్స్ని మీరు ఎట్లా వాడుకున్నారు అనేది మరి మా శ్రోతలు కొంచెం వివరిస్తే బాగుంటుంది.
1: తప్పకుండా భూమేష్ గారు. ఇప్పుడు మీరు నేను చేసిన కొన్ని డిగ్రీలు చెప్పారు. వాస్తవానికి ఈ లెర్నింగ్, ఈ డిగ్రీల ద్వారా ఒక మనిషి ఏం నేర్చుకుంటాడు అని మనం పరిశీలిస్తే, మనము ఈ నేర్చుకోవడం అనేది రెండు విధాలుగా ఉంటుందని నాకు ఎప్పుడు అనిపించేది. ఒకటి డైరెక్ట్గా, ఒకటి ఇండైరెక్ట్గా. చాలా వరకు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే దాన్ని డైరెక్ట్గా తీసి ఇవ్వడం అనేదే చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. కానీ ఉదాహరణకి అమ్మ ప్రేమని తెలుసుకోవాలంటే ఒక క్లాస్ రూమ్లో కూర్చొని అమ్మ ప్రేమ గురించి ఒక గంట లెక్చర్ వినొచ్చు. కానీ దానికంటే గొప్పగా అనుభవించాలంటే అమ్మ పక్కన ఒక గంట సేపు నీట్గా టైం కూడా స్పెండ్ చేయొచ్చు. సో చాలా వరకు అంటే నేనేం చెప్పబోతున్నాను మీరు ఆల్రెడీ గెస్ చేసి కూడా ఉంటారు. సో కొన్ని విషయాలు అనుభవంతో నేర్చుకోవాలి, టైం ఇచ్చి నేర్చుకోవాలి. అండ్ ఇలాంటివి ఎన్నో విషయాలు లైఫ్లో మనం సక్సెస్ కావాలంటే ఎన్నో విషయాలు మనం ముందర ఎపిసోడ్స్ కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఈ ఎడ్యుకేషన్ మనకి ఐక్యూని ఎక్కువగా పెంచుతుంది, కానీ ఎన్నో విషయాలు మనకి ఈక్యూ ద్వారా వచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతాం. మా అమ్మ కూడా చిన్నప్పుడు ఎన్నోసార్లు అనేది అనమాట, జాగ్రత్తగా గమనించరా, ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ ఓన్లీ గోల్డ్ మెడలిస్ట్ అయితే సరిపోదు, పేషెంట్కి టైం ఇవ్వగలగాలి, వాళ్ళ బాధని అర్థం చేసుకోగలగాలి, వాళ్ళని టైం వచ్చినప్పుడు ఓదార్చాలి, సరిగ్గా ట్యాబ్లెట్లు ట్రీట్మెంట్ వేసుకున్నప్పుడు అలాగే ఖండించాలి. ఇవన్నీ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ సాఫ్ట్ స్కిల్స్ని మాస్టర్ చేసిన వాడే మంచి డాక్టర్ కూడా అవ్వగలడు అని చెప్తూ ఉండేదన్నమాట. సో ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ క్వాలిటీస్ మనకి నేర్చుకోవడానికి మన కరికులం అంటే మన స్కూల్లో కాలేజ్లో ఎక్కువ టైం ఇవ్వలేకపోతారు, ఎందుకంటే ఎక్కువ సిలబస్లు ఉంటాయి, ఎన్నో నేర్పించాల్సినవి ఉంటాయి. అండ్ సరే మనం మిగతా టైంలో పిల్లలకి నేర్పించాలంటే మనకి టైం సరిపోదు. సో ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే అద్భుతమైన టైం, అన్నిటి హాలిడేస్ కంటే చాలా స్పెషల్ హాలిడేసే ఈ వేసవికాలం, వేసవికాలంతో వచ్చే సమ్మర్ వెకేషన్.
0: సో ఇప్పుడు వేసవి సెలవులే అద్భుతమైనవి అంటారు. మీరు అన్నట్టు కరికులం ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది, కాబట్టి ఒక్కొక్క స్టేజ్లో ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే పర్ఫెక్ట్ ఇదే టైం అంటారు.
1: కరెక్ట్. ఇది సమ్మర్ వెకేషన్ ఎందుకు ఇంత స్పెషల్ వెకేషన్ అంటే, ఒక హాలిడే లేకపోతే మనం కష్టపడి ఎదురు చూసి ఈ వీకెండ్ అంతా రెండు హాలిడేలు వస్తాయి, లేకపోతే మండే పూట కూడా సెలవు అయితే మూడు హాలిడేలు వస్తాయని చాలా వరకు కక్కుర్తి పడి క్యాలెండర్ అంతా తిప్పి ఎతుకుతూ ఉంటాం. కానీ సమ్మర్ వెకేషన్ అంటే ఆల్మోస్ట్ ఒక నెల పాటు పూర్తిగా హాలిడేస్ అనేవి దొరుకుతూ ఉంటాయి. అదే సమయంలో మన రిలీజియన్, కాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మన బంధువులు భారతదేశంలో ఎక్కడున్నా సరే వాళ్ళందరూ కూడా అదే టైంలో అవైలబుల్ కూడా ఉంటారు.
0: యా,
1: ఈ టైంలో స్పెషల్గా పేరెంట్స్, టీచర్స్ అయినా ఎస్పెషలీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి టైం దొరుకుతుంది. కలిసి నేర్చుకోవడానికి, సినిమాలు చూడడానికి, ట్రావెల్ చేయడానికి అన్నిటి కూడా ప్రత్యేకమైన టైమే ఈ వేసవి సెలవులు.
0: చిన్న విరామం.
2: తేజ హాస్పిటల్ గత 20 సంవత్సరాలుగా ప్రసూతి, స్త్రీ వైద్య సేవలు, ఇంకా జనరల్ సర్జరీ సేవలతో పాటు
3: ఇప్పుడు ఆనంద్ మైండ్ కేర్ ద్వారా మానసిక వ్యాధులకు కూడా చికిత్స అందించబడుతుంది.
2: డాక్టర్ రవి తేజ, MD, సైక్రటరీ, CMC, వేలూరు.
3: అనుమానాలు, భయాలు, ఆందోళన, చెడు వ్యసనాలు, వైవాహిక మరియు సెక్స్ సమస్యలు, నిద్రలేమి, డిప్రెషన్, చదువులో వెనుకబడడం మొదలైన సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ రవి తేజ, MD, సైక్రటరీ, CMC, వేలూరు.
3: తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
2: మీ ఆనందాన్ని ఆనంద్ మైండ్ కేర్ ద్వారా తిరిగి పొందండి.
0: అంటే మీరు అన్నట్టు బాగుంది, పుస్తకాల పాఠాలతో పాటు ఈ ప్రకృతి పాఠాలు నేర్చుకోవడానికి అద్భుతమైన సమయం ఇది అంటారు. మరి ఈ వేసవి సెలవుల్లో ఏమేమి చేయొచ్చు అంటారు?
1: నిజంగా ఈ వేసవి సెలవులు అనగానే చాలా మంది లేజీ అయిపోతాం, చాలా పేరెంట్స్ బాగా వరి అయిపోతారు, టైం వేస్ట్ చేస్తాడు. చాలా వరకు ఏం చేస్తారంటే ఈ టీచర్స్ కూడా భయపడి విపరీతమైన హోంవర్క్లు ఇచ్చేస్తారు. మామూలు టైంలో ఇచ్చే టైం హోంవర్క్ల కంటే చాలా సిల్లీ సిల్లీ హోంవర్క్లు కూడా ఇచ్చేస్తారు. ఈ పిల్లలు ఎక్కడ టైం వేస్ట్ చేస్తూ ఈ సినిమాలు టీవీల ముందర కూర్చొని ఉన్న టైం అంతా ఎక్కడ వేస్ట్ చేస్తారనే భయంతో, అరే ఇది 10 సార్లు రాసుకొని తీసుకురా, ఆ టెక్స్ట్ బుక్ని 3 సార్లు చదివి తీసుకురా, రాసింది తుడిపి మళ్ళీ రాయి, అట్లాంటి సిల్లీ సిల్లీ హోంవర్క్స్ ఇవ్వడం మనం బాగా చూస్తాం. కానీ యాక్చువల్గా

0: విండో టు ద వరల్డ్. సరే, అంతేకాదు మనము వొకాబులరీ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రోజు ఒక 5 కొత్త పదాలు నేర్చుకొని ఆ కొత్త పదాలని వాడుతూ ఆ వర్డ్స్ని మనం మెమరైజ్ చేయగలిగామనుకోండి, ఒక్కసారి ఆలోచించండి, 5 × 30 అంటే వెకేషన్ అయ్యే లోపల ఒక 150 కొత్త పదాలని మనం నేర్చుకొని ఉంటాం. అలా అలా అటు ఇటు క్వశ్చన్లో ఆన్సర్లో మనం మాట్లాడే విధంలో మనం యాడ్ చేసుకోగలిగిన ఎంతో ఇంప్రెషన్ మనం అవతల వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ఒక సమ్మర్ వెకేషన్ అయిపోయిన తర్వాత ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఒక నెక్స్ట్ లెవెల్కి కూడా మనం తీసుకెళ్ళగలుగుతాం.
1: ఎగ్జాక్ట్లీ, బాగుంది డాక్టర్ గారు. అంటే మీరు అన్నట్టు ఈ ఖాళీ సమయంలో ఏం చేయాలి అంటే ఎన్నో చేయొచ్చు. దానివల్ల కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాం, మీరు అన్నట్టు లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం, ఇంకో లాంగ్వేజ్ని నేర్చుకోగలుగుతాం. బాగుంది.
0: నేను బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే ఈ సమ్మర్ వెకేషన్లో మా అమ్మమ్మ తాతయ్యతో స్పెండ్ చేసిన విషయాలు నాకు చాలా చాలా బాగా గుర్తున్నాయి. ఎంతో మిస్ అవుతాను కూడా. మేమందరం కలిసి, అందరు కజిన్స్ వచ్చేవాళ్ళు, చాలా పెద్ద ఫ్యామిలీ, అందరూ ఏ ఎక్స్క్యూజెస్ లేకుండా కలిసి చెరుకు రసం తాగుతూ రోజు మామిడి పళ్ళు తింటూ అమ్మమ్మ ప్రతి ఒక్కరి కోసం స్పెషల్గా వంటలు చేసి రాత్రి అయ్యేదాకా అందరూ క్యారమ్స్ అనో లేకపోతే హౌసీ అనో పెద్దవాళ్ళు కార్డ్స్ అనో ఏదో ఒకటి ఆడుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఎన్నో నవ్వుల సమయం అన్నమాట అది. నేను అది చాలా బాగా మిస్ అవుతాను. ఈ ఎండల్లో అంత దూరం ట్రావెల్ చేయలేకపోవడం, లేకపోతే ఎన్నో ఫ్యామిలీస్ జాయింట్ ఫ్యామిలీస్ అయిపోవడం, లేకపోతే లవలేకపోతున్న మన వాళ్ళకి అట్లీస్ట్ మన నేబర్స్, మన పక్కన ఇళ్ళల్లో ఎవరున్నారు వాళ్ళ గురించి తెలుసుకోవడంలో కూడా టైం స్పెండ్ చేసి, ఒకళ్ళ ఒక హ్యూమన్ బీయింగ్ ఇస్ అ సోషల్ యానిమల్ అంటాం మనం, సహవాస జీవులం కాబట్టి ఈ ప్రేమని పంచడంలోనే మనం ఎంతో ఎంజాయ్మెంట్ని పొందవచ్చు అన్నమాట. సో ఇంతే కాదు, ఈ పక్క ఇంటి పిల్లలతో, ఎదురింటి పిల్లలతో, మన స్కూల్ ఫ్రెండ్స్తో కూడా ఉత్తిన చదువుతోనే స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి కలిసి కొత్త కొత్త హాబీస్, ఈ బాల్ భవన్లో కానీ కొత్త కొత్త స్కిల్స్, డాన్సింగ్, డ్రాయింగ్, కుకింగ్ ఇలాంటివి కూడా మనం చేయొచ్చు అన్నమాట. ఒకవేళ దగ్గరలో ఓపెన్ ప్లాట్స్ ఉంటే గార్డెనింగ్ అట్లాంటివి కూడా చేయొచ్చు. నాకు ఇంకా గుర్తుంది, ఒక సమ్మర్ వెకేషన్ అయితే మేము రాజ్మా పండించి ఒకరోజు మా కజిన్స్ అందరం కూడా కలిసి ఆ రాజ్మాతో కూర కూడా వండుకొని తిన్నామన్నమాట. అసలు అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ అయ్యి. ఇంకా నాకు ప్రత్యేకంగా ఈ సమ్మర్ వెకేషన్లో గుర్తుంది ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్ అనేది మా మదర్ మాకు బాగా నేర్పించారన్నమాట. ఎందుకంటే చాలా వరకు మన ఇంట్లో మన మదర్స్ కానీ, ఒకవేళ హౌస్ వైఫ్స్ అయినా కానీ ఎంతో పని చేస్తారు మన హౌస్ కోసం, మనం అంత గుర్తించం. చాలా వరకు ఒకవేళ ఫాదర్ కష్టపడి జీతం సంపాదించి మన ఇంటిని పోషిస్తారని తనకి రెస్పెక్ట్ ఎంత ఇస్తాము, అమ్మ చేసే పనులకి చాలా వరకు మనం విలువ ఇవ్వం అన్నమాట. అమ్మ మమ్మల్ని ఈ అంట్లు తోవడం లేకపోతే చిన్న చిన్న బట్టలు ఉతకడం అట్లాంటివి కూడా, ఇల్లు క్లీన్ చేయించడం అట్లాంటివి కూడా మాకు వర్క్ లాగా అసైన్ చేసి నాన్న దానికి ఒక చిన్న పాకెట్ మనీ కూడా ఇచ్చేవాళ్ళు అన్నమాట. సో మేము ఆ పాకెట్ మనీ కోసం మేము దాన్ని చాలా ఎనర్జెటిక్గా, అది ఒక బర్డెన్లా ఫీల్ అవ్వకుండా చేసేవాళ్ళం. ఆ టైంలో ఓకే, ఈ కష్టం ఏంటి, అమ్మ చేసే పనుల్లో విలువ ఏంటో కూడా నేను ఎంతో నేర్చుకున్నాను. అప్పుడు ఆ పనుల పైన గౌరవం, సెల్ఫ్ డిపెండెన్స్, నాకు ఫ్యూచర్లో హాస్టల్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అంత డిఫికల్ట్ అనిపించలేదు నా పనులు నేను చేసుకోవడంలో. ఆ ఇచ్చిన పాకెట్ మనీతో కూడా నేను బాగా సేవ్ చేసుకొని ఈ నెల ఆఖరికల్లా ఈ పాకెట్ మనీతో ఈ పెన్ను కొనుక్కుంటాను, ఈ పెన్సిల్ బాక్స్ కొనుక్కుంటాను, ఈ బట్టలు కొనుక్కుంటాను అనేది కూడా ఈ ప్లానింగ్, ఈ చిన్న చిన్న ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టిప్స్ కూడా నాకు తెలిసి ఫ్యూచర్లో ఈ దుబారా ఖర్చులు చేయకుండా వచ్చిన శాలరీని కూడా ఎలా వాడాలి, ఎలా సేవ్ చేసుకోవాలి అనేది కూడా నాకు బాగా నేర్పించింది. అందుకే చాలామంది ఫ్రెండ్స్ ఒక డాక్టర్ కోర్స్ జాయిన్ అయినప్పుడు శాలరీ ఎక్కువ లేకపోయినా నేను పీజీ జాయిన్ అయినప్పటికల్లా నా సొంత డబ్బులతో నేను కారు కూడా కొనుక్కోగలిగాను అన్నమాట. నాకు తెలిసి ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆ డబ్బులు ఎలాగా మేనేజ్ చేయాలి అనే ఫౌండేషన్ కూడా నాకు ఆ సమ్మర్ వెకేషన్ టైంలోనే మా పేరెంట్స్ నేర్పించడం జరిగిందన్నమాట.
1: చిన్న విరామం.
2: తేజ హాస్పిటల్ గత 20 సంవత్సరాలుగా ప్రసూతి, స్త్రీ వైద్య సేవలు, ఇంకా జనరల్ సర్జరీ సేవలతో పాటు
3: ఇప్పుడు ఆనంద్ మైండ్ కేర్ ద్వారా మానసిక వ్యాధులకు కూడా చికిత్స అందించబడుతుంది.
2: డాక్టర్ రవి తేజ, MD, సెక్రటరీ, CMC, వేలూరు.
3: అనుమానాలు, భయాలు, ఆందోళన, చెడు వ్యసనాలు, వైవాహిక మరియు సెక్స్ సమస్యలు, నిద్రలేమి, డిప్రెషన్, చదువులో వెనుకబడడం మొదలైన సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ రవి తేజ, MD, సెక్రటరీ, CMC, వేలూరు.
3: తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
2: మీ ఆనందాన్ని ఆనంద్ మైండ్ కేర్ ద్వారా తిరిగి పొందండి.
1: చాలా బాగుంది డాక్టర్ గారు.

0: నేనేమో అనుకున్నాను సమ్మర్ వెకేషన్స్లలో ఏమేం చేయొచ్చు అని. ఇప్పుడు మీరు నేర్చుకున్నది ఏంటంటే చాలా విషయాలు మీరు ఈ సమ్మర్ వెకేషన్స్లో నేర్చుకున్నారు, అంటే టైం మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, డబ్బులను ఎలా ఖర్చు చేయాలి, ఇంటి పనులు ఎలా చేసుకోవాలి, అమ్మకి ఎలా సహాయపడాలి, ఇవన్నీ వల్ల మీకు హాస్టల్లో ఉండడం చాలా తేలికైపోయింది అని. నిజంగా చాలా గొప్ప విషయం. ఇంకా ఏం చేయగలమంటారు?
1: మీరు టైం మేనేజ్మెంట్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట. నిజంగా అసలైన టైం మేనేజ్మెంట్ అనేది మనకు సమ్మర్ వెకేషన్లోనే మనం పిల్లలకి నేర్పించవచ్చు. ఎందుకంటే సాధారణంగా మన టైం తీసుకోండి, చాలా వరకు పిల్లల టైం కూడా తీసుకున్నా స్కూల్ టైం బట్టి, లంచ్ బ్రేక్, స్నాక్ బ్రేక్, స్కూల్ ఎప్పుడు అయిపోతుందో దాన్ని బట్టే వాళ్ళ టైం టేబుల్ అంతా డిసైడ్ చేయబడుతుంది అనమాట. కానీ సమ్మర్ వెకేషన్లో రోజంతా ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళు సొంతంగా టైం టేబుల్ వేసుకొని ఈ రెండు మూడు యాక్టివిటీస్ వాళ్ళు జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగితే ఏదో సాధించాము అనే ఒక హ్యాపీనెస్ కూడా ఎండింగ్ ఆఫ్ ద డే ఉంటుంది. వాళ్ళకి చేతిలో టైం ఇస్తే రేపు ఎలా అయితే డబ్బులు దుబారా ఖర్చు చేయరో, టైంని కూడా విలువగా చేస్తే వాళ్ళు ఎంతో సాటిస్ఫాక్షన్తో ఉండగలరు అని కూడా వాళ్ళకు అర్థమవుతుంది. సో రేపు సడన్గా వాళ్ళు హాస్టల్కి వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళి చాలా టైం చేతుల్లో ఉన్నా, ఉత్తినే ఫోన్లో ఓపెన్ చేసుకొని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, నెట్ఫ్లిక్స్లో కాకుండా వాళ్ళు పనికొచ్చే పనులు, వాళ్ళ డెవలప్మెంటు, పక్కన వాళ్ళ డెవలప్మెంట్కి కూడా సంబంధించిన పనులు ఇంట్రెస్ట్తో చేస్తారన్నమాట. సో ఈ డిసిప్లిన్, ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కూడా చాలా బాగా డెవలప్ చేయొచ్చు. ఒక న్యూ స్పోర్ట్, ఒక కొత్త ఆట, ఒక కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఇట్లాంటి వాటికి కూడా చాలామంది పేరెంట్స్ అబ్బా ఎందుకు ఇవన్నీ టైం వేస్ట్ అని అనుకుంటారు. కానీ ఒక్కటైతే నేను 100% కాన్ఫిడెన్స్తో చెప్పగలను ఏంటంటే, ఈ యాక్టివిటీస్లో పాల్గొనే పిల్లలే రేపు ఓవరాల్ ఒక ఆల్రౌండర్స్గా బయటకు వస్తారు. వాళ్ళకున్న టైంని సరిగ్గా వాడుకుంటారు. ఈ యాక్టివిటీస్లో వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టే రేపు స్టడీస్ని చదువుకునే టైంలో మంచి కాన్సన్ట్రేషన్తో చదివి, అరే నేను అవి కూడా చెయ్యాలి కదా అనే ఇంట్రెస్ట్తో ఇంకా ప్యాషనేట్గా తయారవుతారన్నమాట. ఎప్పుడూ కూడా ఈ యాక్టివిటీస్ని చిన్న చూపు చూడొద్దు. మీ పిల్లలకి కొన్నిసార్లు చదువు కంటే ఈ యాక్టివిటీసే ఎక్కువ ఇంపార్టెంట్ అని కాన్ఫిడెంట్గా నేను ఒక సైకియాట్రిస్ట్కి, ఒక డాక్టర్గా నేను చెప్పగలను. చాలామంది పిల్లలకి ఇప్పుడు ఇలాంటి సమ్మర్ క్యాంప్ ఫెసిలిటీస్ ఎన్నో సెంటర్స్లో ఓపెన్ చేస్తున్నారు, స్కూల్స్ ఆఫర్ చేస్తున్నారు, చాలా నామినల్ అమౌంట్కి ఎన్నో యాక్టివిటీస్ ఆఫర్ చేస్తున్నారు. నన్ను అక్కడ లైఫ్ స్కిల్స్ పిల్లలకి నేర్పించమని రెగ్యులర్గా ఇన్వైట్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా యోగా, మెడిటేషన్ ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ ఈ పిల్లల్లో నాటాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివి ఎన్నో యాక్టివిటీస్, ఫెసిలిటీస్ మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ప్రజలు వాటిని ఉపయోగించుకొని ఎంతో ఆనందమైన జీవితానికి పునాది వేయొచ్చని నేను అనుకుంటున్నాను.
0: బాగుంది డాక్టర్ గారు, మీరు అన్నట్టు ఈ సమ్మర్ వెకేషన్స్లలో పిల్లలు ఒక గిటార్ కానీ, పియానో కానీ, లేకపోతే క్లాసికల్ డ్యాన్స్ కానీ, ఫోక్ డ్యాన్స్ కానీ, ఇక సంగీతం కానీ, వోకల్ కానీ, ఇట్లా మీరు అన్నట్టు రకరకాలుగా యోగా కానీ ఇవన్నీ నేర్చుకున్నట్టయితే అది వాళ్ళకి శారీరకంగా, మానసికంగా ఎంతో మేలు చేసింది అంటారు. మీరు చదువులో మీరు అన్నట్టు ఆల్రౌండర్, ఛాంపియన్స్ కూడా రెడీ అవుతారు. మీరు ఏ విజేతను చూసుకున్నా కూడా ఆయనకి ఏదో ఒక స్కిల్ ఉండుంటుంది. మళ్ళీ
1: ఖచ్చితంగా మీరు అన్నది 100% ట్రూ భూమేష్ గారు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఎందుకు, ఆఖరికి నేను ఇప్పుడు మీతో కంఫర్టబుల్గా నేను స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడగలుగుతున్నానంటే, నేను అటెండ్ అయిన ఎలక్యూషన్, డిబేట్, పబ్లిక్ స్పీకింగ్ క్లాసెస్ అది కూడా సమ్మర్ క్యాంప్ వల్లనే నేను చాలా వరకు నేను కమ్యూనికేట్ చేయగలుగుతాను, ఫ్రీగా నా థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను అన్నమాట.
0: బాగుంది డాక్టర్ గారు, మరి ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించి ఇంత మంచి విషయాలు తెలియజేసినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
1: మై ప్లెజర్, థ్యాంక్ యూ.
2: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రియాట్రీ, సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్, సెల్ 8125335376.
4: శ్రోతలు, మీరింతవరకు తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.

ప్రభాతుల హరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 గా వస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఈరోజు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. ప్రతి సంవత్సరం మే 15న ప్రపంచవ్యాప్తంగా కుటుంబ దినోత్సవం నిర్వహిస్తారు. సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడం కోసం ఈ కుటుంబ దినోత్సవం నిర్వహించబడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండే బంధాలు, అనుబంధాల గురించి తెలియజెప్పాలని మాయి ఒక చిన్న ప్రయత్నం. అమ్మా అమ్మా, ఏ లోకంలో ఉన్నావు? ఇందాకనుంచి నీ మొబైల్ మోగుతూనే ఉంది అన్న కూతురి మాటలతో పనిలో ఉన్న చైతన్య ఉలిక్కిబడి ఇటు తిరిగింది. ఏం లేదమ్మా, మీ అందరికీ ఇష్టమైన డిషెస్ చేస్తున్నాను. ఆ పనిలో పడి మొబైల్ వినబడలేదు. మా మంచి అమ్మ అంటూ అమ్మని ఆప్యాయంగా హత్తుకుని, ఇదిగో ఈ మొబైల్ ఏంటో చూడు, ఇందాకనుంచి ఎవరో చేస్తూ ఉన్నారు అని కీర్తి అంటూనే ఉంది. మళ్ళీ మోగింది మొబైల్. వెంటనే చైతన్య ఫోన్ చేతిలోకి తీసుకుని హలో అంది. హలో చైతన్యేనా మాట్లాడేది అంటూ అవతల నుంచి ఒక పలకరింపు. ఆ గొంతు ఎక్కడో విన్నట్టుగానే ఉంది, కానీ గుర్తురావడం లేదు. చైతన్యనే మాట్లాడుతున్నాను, మీరెవరో నాకు గుర్తురావడం లేదండి అంటూ ఉండగానే, ఏయ్ చైతు, నేనే నీ జ్యోతిని. మన కాలేజ్ రోజులు, డిగ్రీలో మనం చేసిన అల్లరి అప్పుడే మర్చిపోయావా? హే జ్యోతి, నువ్వా? నువ్వేనా? ఎలా ఉన్నావు? ఎక్కడుంటున్నావు? ఇన్ని రోజులు ఏమైపోయావే? నేను నిన్ను ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటానో తెలుసా? ఇంతకీ మీ వారు హరి ఎలా ఉన్నారు? పిల్లలేం చదువుతున్నారు? నీ గురించి చెప్పు ముందు. అబ్బా చైతు, నన్ను చెప్పనిస్తావా? నీ కంగారు, నీ హడావిడి ఏమీ మారనట్లుందే. సర్లే జ్యోతి, నా సంగతేం గాని నీ లవ్లీ కాపురం ఎలా ఉంది? అందర్నీ ఎదిరించి మరీ హర్షని పెళ్లి చేసుకున్నావు కదా, నీ పొదరిల్లు, ఆ నందనవనం చూసే భాగ్యం మాకు లేదా? లవ్లీ కాపురమా? అదంతా అప్పుడు. హరి చాలా మారిపోయాడే. అప్పటి నా మీద ప్రేమ అంతా నటన. ఇలాంటి మనిషిని నేనెలా ప్రేమించానా అనిపిస్తూ ఉంటుంది నాకు. అదేంటి జ్యోతి అలా అంటావు? బుద్ధావతారంలా ఉండే హరి వెంటబడి మరీ నిన్ను ప్రేమించేలా చేసుకున్నావు కదా. అదంతా నా కర్మ చైతు. సర్లే, అన్నీ నీకు వివరంగా కలిసినప్పుడు చెబుతాను గాని ఇలా ఫోన్లో కాదు, సరేనా? ఉంటానే, బాయ్. అది కాదే జ్యోతి అంటూ చైతన్య ఏదో చెప్పబోతూ ఉంది. ఫోన్ కట్ అయిపోయింది. అలా మా ఫోన్ లైన్ కట్ అయింది. కానీ చాలామంది జ్యోతులు ఉన్నారు ఈ సమాజంలో. పెళ్లికి ముందు అమితంగా ప్రేమించుకున్న వారే పెళ్ళైన తర్వాత ఆ ప్రేమ కరిగిపోతోంది. అదేంటో మరి. మీకో సంగతి చెప్పనా? ఒక్కసారి సీతాకొక చిలుక దశలు తలుచుకోండి. గుడ్డు నుండి అలా అలా అందంగా ఎగిరే రంగుల సీతాకొక చిలుక స్వేచ్ఛగా హాయిగా అందమైన ఊహల. ఇది పెళ్లికి ముందు ప్రేమంటే. కానీ అదే ప్రేమికులు దంపతులుగా మారాక మెల్లిమెల్లిగా అపార్థాలు, అనుమానాలు, భేదాభిప్రాయాలు వారి మధ్య అడ్డుకోడలా నిలిచి కాలక్రమేణా ఎడమొహం పెడమొహంగా మారి చివరకు విడిపోయేదాకా పరిస్థితి వస్తోంది. ప్రేమ చాలా పాతది. క్రీస్తు పూర్వం కిందటిది, శతాబ్దాల క్రిందటిది, యుగాల కిందటిది, అయినా ఎప్పుడూ కొత్తదే. ఎంతమంది కవులు, రచయితలు నవలలు రాసినా, కథలు రాసినా, కవితల్లో వర్ణించినా, సినిమాలు తీసినా ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. నవలలు చదివించినా, కథలు కదిలించినా, కవితలు మురిపించినా అంతా ప్రేమ మహిమే. ఇక సినిమాల సంగతైతే చెప్పనే అక్కర్లేదు. దాదాపు అన్ని సినిమాలు ప్రేమ కథల సమాహారాలే. ప్రేమ గురించి ఎంత చెప్పినా, ఎంతమంది చెప్పినా అదేంటో ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అలనాటి సత్యభామ కోసం కృష్ణుడు పారిజాతాన్ని తెచ్చినా, ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్మహల్ కట్టినా, ప్రపంచాన్ని ప్రేమసాగరంలో ముంచెత్తిన టైటానిక్లో రోజ్ కోసం జాక్ ప్రాణత్యాగం చేసిన ప్రేమ వలననే. ప్రేమ చాలా విస్తృతమైంది, విశ్వజనీనమైంది. ప్రస్తుతం మనం ప్రేమంటే యువతీ యువకుల మధ్య కలిగే అనుబంధం, ఆకర్షణలే అనుకుంటున్నాం. వీటి గురించి మనం మాట్లాడుకునే ముందు మరో మాటను గుర్తు చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏ ఇతర ప్రాణికే లేని బంధాలు, అనుబంధాలు, చుట్టరికాలు కలిగి ఉన్నది మనిషి ఒక్కడే. ఇకపోతే అనుబంధాల విషయానికి వస్తే, అదేనండి, ప్రేమ విషయానికి వస్తే అమ్మా నాన్నల ప్రేమ, నాన్నమ్మ తాతయ్యల ప్రేమ, అత్తామామల ప్రేమ,
తోబుట్టువుల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, గురు శిష్యుల ప్రేమ, నిష్కల్మషంగా అందర్నీ ప్రేమించే పిల్లల ప్రేమ, ఇలా ప్రేమలెన్నో. ఇక ఒక్కొక్కటిగా మాట్లాడుకోవాలంటే బోలెడు విషయాలుంటాయి. టూకీగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అమ్మ, ఆ మాటే మధురం, ఆ మాటే మంత్రం. అమ్మ ఒడిలో లాలన, అమ్మ పాడే జోలపాట, అమ్మ చేతి స్పర్శ, అమ్మ చేతి గోరుముద్ద. ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం? ఓ కవి అంటాడు, మరో జన్మంటూ ఉంటే అమ్మకి అమ్మనై అమ్మ రుణం తీర్చుకుంటా అని. సృష్టిలో తీయనిది అమ్మ అనే పదం. ప్రతిచోట తాను ఉండలేడు కాబట్టి భగవంతుడు అమ్మను సృష్టించాడట. అందరికీ తానై ఆపేక్షను పంచే అమ్మ రుణం ఏనాటికైనా తీర్చగలిగేదా? పిల్లల అల్లరిని, ఆగడాలని ఆత్మీయతతో వెనకేసుకొచ్చేది అమ్మైతే, లేని కఠినత్వాన్ని తెచ్చిపెట్టుకుని పిల్లలను ముందుకు నడిపించేది, ఉన్నతులుగా ఎదగడానికి చేయూతనందించేది నాన్నే. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఏ స్వార్థమూ లేకుండా పిల్లల క్షేమాన్ని, ఉన్నతిని కోరుకునేది కేవలం తల్లిదండ్రులేననిపిస్తుంది. అమ్మా నాన్నల అనురాగం అలరిస్తుంది, ఆత్మీయత ఆలోచింపజేస్తుంది, ఆదమరిచేలా చేస్తుంది. బిడ్డలు ఎంత గొప్ప వ్యక్తులుగా ఎదిగినా అమ్మా నాన్నలకు వారు పసిబిడ్డలే.

తాతయ్య, గుర్రమాట ఆడుకుందామా? మురిపాల మనవడు ముద్దు ముద్దుగా అడుగుతుంటే అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని టక్కున గుర్రమైపోతాడు తాతయ్య. పెళ్లి చేసుకున్న దగ్గర నుండి తలమునకలుగా ఉన్న ఉద్యోగ బాధ్యతలతో, కుటుంబ బరువులతో, సమాజంలో ఉన్నతంగా ఎదగాలనే ఆశయాలతో, ఇలా ఎన్నింటితోనో బిజీగా ఉన్న నాన్న స్థానం కాస్త తాతయ్యగా మారగానే ఎక్కడలేని తీరిక, ఓపిక. బాధ్యతల నుండి తప్పుకున్న మనిషి బుడిబుడి అడుగులు వేసే మనవడితో సరిసమానమైన అడుగులు వేస్తూ, ఆటలాడుతూ, పాటలు పాడుతూ మైమరిచిపోతుంటాడు తాతయ్య. ఇక ఇంతకాలం రెక్కలు ముక్కలు చేసుకుని అందరికీ చేసి పెట్టాను, ఇక నా వల్ల కాదు అనుకోదు నాన్నమ్మ గాని అమ్మమ్మ కాని. మనవలు మనవరాళ్ళు నాన్నమ్మ నాకిది చేసి పెట్టవా అని అడగ్గానే ఎక్కడలేని ఓపిక తెచ్చుకుని వాళ్ళు ఏది అడిగితే అది క్షణాల్లో చేసి పెట్టేస్తారు. ఇంట్లో వాళ్ళు గాని వీధిలో వాళ్ళు గాని తన మనవడి మీద ఒక్క ఫిర్యాదు చేయకూడదు. చేశారో ఇక అంతే, ఊరందరి కళ్ళు నా మనవడి మీదే, కర్మకర్మ అనుకుంటూ మురిపెంగా దిష్టి తీస్తుంది. శరీరం సహకరించకపోయినా, అనారోగ్యం కృంగదీస్తున్నా లెక్క చేయకుండా మనవళ్ళని పడుకోబెట్టుకుని చందమామ కథలు చెప్తుంది. ఇక ఊరందరితో తన మనవడు గీసిన ఓ బొమ్మ అయినా, సాధించిన చిన్న బహుమతి అయినా కథలు కథలుగా చెప్పి మళ్లీ మళ్లీ చెప్పి మురిసిపోతుంది. మనవలు ఎంత పెద్దవాళ్లైనా వాళ్ల కంటికి పసిబిడ్డలుగానే అనిపిస్తారట. అదేంటో, పిల్లలకు కూడా నాన్నమ్మ అమ్మమ్మ తాతయ్యలను చూడగానే వాళ్ల కళ్లల్లో ఏదో తెలియని మెరుపు, మనసులో చెప్పలేని ఆనందం, వాళ్లకున్న చిన్ని చిన్ని కోరికలు, భయాలు, ఆశలు, చేసిన చిలిపిచేష్టలు అన్నీ పంచుకునే ఏకైక నేస్తం తాతయ్య నాన్నమ్మలే అని.

ఈ పాట వినగానే మీకు మీ మేనత్త గుర్తుకొచ్చుండాలి కదూ. అలా ఉంటుంది మేనత్త మీద ప్రేమ. అమ్మతో పంచుకోలేని భావాలు, అనుభూతులు అన్నీ అత్తతో పంచుకోగలం. కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో అమ్మకన్నా అత్తే ఆత్మీయురాలనిపిస్తుంది, స్నేహితురాలనిపిస్తుంది. తనకొచ్చిన కష్టాన్ని అమ్మా నాన్నలకు చేరవేసే నావలా అనిపిస్తుంది. అప్పటి తోడు నీడ సీతారామయ్య గారి మనవరాలు, మొన్నటి అత్తారింటికి దారేది, ఇలాంటి సినిమాలన్నీ మేనత్త గొప్పదనాన్ని మనకి చూపించేవే. ఇక మేనమామ, ఆ అబ్బాయికి తల్లిదండ్రులు లేకపోతేనే చెట్టంత మేనమామ అండగా ఉన్నాడు అంటారు. అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు మేనమామ అని. నా కొడుకు అచ్చం వాళ్ళ మేనమామ పోలికే అని మురిసిపోతుంది ఓ తల్లి అన్నమీద తన అభిమానాన్ని చాటుతూ. కొంతమంది మగపిల్లలు మేనమామనే తమ రోల్ మోడల్గా తీసుకుంటారు. ఇకపోతే ఎంతో ముఖ్యమైన లోకంలోని అన్ని బంధాలకు మించినది రక్త సంబంధం. అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ప్రాణం పెట్టిన సందర్భాలు ఎన్నో చరిత్రలో. ఈ విశాల ప్రపంచంలో తల్లిదండ్రులు వీడిపోయినా మనకంటూ మన మంచి కోరుకునే ఒకరున్నారనే భావన కలిగేది, కలిగించేది రక్త సంబంధమే. తోబుట్టువుల క్షేమం కోసం ప్రాణాలర్పించేవారు కొందరైతే ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడని వారు మరికొందరు. మరో అద్భుత విషయం చెప్పుకుంటే, కవలలైన వారు విడిగా ఎంత దూరంలో ఉన్నా ఇక్కడి వారి భావోద్వేగాలు, అంటే బాధ, నవ్వు ఇలాంటివి, దూరాన ఉన్నవారు కూడా అదే సమయానికి అదే విధంగా స్పందించారని కొన్ని ప్రముఖ సర్వేలు ఆమోదించాయి. మీకోసం నేను ఏ ఆస్తులు కూడబెట్టలేకపోయాను, కానీ నీ తోబుట్టువులే నీకు ఆస్తులుగా వదిలి వెళ్ళిపోతున్నా అంటూ ఉంటారు తల్లిదండ్రులు. అంటే తరలిపోయే ఆస్తుల కన్నా ఆత్మీయులైన తోబుట్టువులే నిజమైన ఆస్తులని, మన బాధలను బాధ్యతలను కష్ట సుఖాలను పంచుకునే తోడున్నవారే నిజమైన ఆస్తిపరులు, అదృష్టవంతులని పెద్దల మాట. త్యాగానికి మరో పేరు రక్త సంబంధీకులు.

తన ప్రియ శిష్యుణ్ణి మించిన వాళ్ళు ఉండకూడదని అర్జునుడితో పోటీకి రాకుండా కర్ణుణ్ణి అడ్డుకుంటాడు ఏవో కారణాలతో గురువు ద్రోణాచార్యుడు. అలాగే తన శిష్యుని మించిన వాళ్ళు ఉండకూడదనే పిచ్చి ప్రేమతో మరో అజ్ఞాత శిష్యుడు ఏకలవ్యుని బొటనవ్రేలిని గురుదక్షిణగా అడిగి గురుప్రేమను చాటుకున్నాడు. మరోచోట గురువు తన ఒడిలో గాఢనిద్రపోతుంటే గురువుగారి నిద్ర భంగపరచకూడదని కందిరీగ చేస్తున్న గాయం తొలిచేస్తున్నా అలాగే భరిస్తూ కూర్చున్నాడు శిష్యుడు కర్ణుడు గురువు పరశురాముని కోసం తన గురుప్రేమను చాటుతూ. ఇలా ఉంటుంది గురుశిష్యుల మధ్య ప్రేమ. ఇక ప్రేమికుల మధ్య ప్రేమ విషయానికొస్తే, ప్రేమ ఒక తపస్సు. ప్రేమించడం, ప్రేమ కోసం జీవించడం ఒక అదృష్టం. ప్రేమంటే రెండు హృదయాల కలయిక, రెండు మనసుల స్పందన. అది ఓ నమ్మకం, విశ్వాసం. మనసుని రాగరంజితం చేసే మహాశక్తి ప్రేమ. హృదయంలో పెళ్ళుబుకే అమృతం ప్రేమ. ప్రేమించడం ఒక కళ, ప్రేమించబడడం ఓ అదృష్టం. ప్రేమ కొత్త ఊపిరినిస్తుంది, ఊహాలోకంలో విహరింపజేస్తుంది. నిజంగా ప్రేమలో పడడం కంటే ప్రేమలో పడ్డాం అనే భావనే ఎక్కువ ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది. ప్రేమలో పడిన వారికి లోకం కొత్తగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. అంతటా ప్రేమించిన వారే కనబడుతుంటారు. అలాంటి సమయంలో ఇదో ఇలాంటి కవితలు పురుడు పోసుకుంటాయి. నువ్వు అడిగేసి చూడు, ఆ ముద్ర నేనే. నువ్వు కనుమూసి చూడు, ఆ నిద్ర నేనే. నీ పెదవి మీద చూడు, ఆ చిరునవ్వు నేనే. నీ గుండెలలోని సిరిమువ్వా నేనే. నీ వెంట ఉండే ఆ నీడ నేనే. నీ బ్రతుకు పండే నీ తోడు నేనే. ప్రేమించడం, ప్రేమలో పడడం, ప్రేమించబడడం కంటే మధురమైనదేది ఈ లోకంలో లేదు. అయితే ప్రేమించడం, ప్రేమలో పడడం కన్నా ఆ ప్రేమను నిలబెట్టుకోవడం గొప్ప. ఇప్పటి వరకు మనం ఎన్నో అనుబంధాలు, ప్రేమల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఏ బంధంలో అయినా ప్రేమను కాపాడుకోవడం, నిలబెట్టుకోవడం, భద్రపరచుకోవడం, అలాగే ఎప్పటికప్పుడు ఆ ప్రేమను వ్యక్తీకరించడం, ఇవన్నీ కూడా బంధాన్ని కలకాలం నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరం. కొంతమంది మేము ప్రేమిస్తున్నాం కదా, ఎదుటివారికి తెలియజేయాల్సిన అవసరం ఏముంది అనుకుంటారు. తెలియజేయకపోతే ఏ బంధానికైనా విలువేముంటుంది, అర్థమేముంటుంది చెప్పండి. ఏ బంధంలో అయినా, ప్రేమికుల మధ్య అయినా సున్నితంగా ప్రవర్తించడం, ఎదుటివారిని నొప్పించకుండా మృదువుగా మసులుకోవడం అవసరం. 1000 విధాలుగా అభిమానాన్ని వ్యక్తం చేయాలి, అప్పుడే ఎదుటివారి మనసులో మనముంటాం. ప్రేమించిన వారు ఎక్కడ ఉన్నా వారు క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. ప్రేమ కుదరనప్పుడు, ఎదుటివారికి మనం నచ్చనప్పుడు దాన్ని సహజంగా అంగీకరించాలి. అంతేగాని ప్రేమించాల్సిందేనని పట్టుబట్టడం, సతాయించడం, కక్షగట్టడం, వీలైతే హత్య, కుదరకపోతే ఆత్మహత్య. అప్పటి వరకు గులాబీలా సున్నితంగా ఉండే ప్రేమ ఇలాంటి ప్రతిఘటన చర్యలు ఎలా చేయగలదు? ప్రేమ గుడ్డిది, పిచ్చిది కాకూడదు. ప్రేమ బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు. ప్రేమకు ఫలితం కన్నీరు కాకూడదు. ఆ మాత్రం విజ్ఞత ఈ రోజుల్లో చాలా అవసరం. ఇంటర్నెట్ ప్రేమలు, ఫేస్బుక్ ప్రేమలు, విఫలమైన సందర్భాలు ఎన్నో. తొందరపడి గుడ్డిగా ఎవరో ఒకరిని ప్రేమించేసి ఆ తర్వాత బాధపడడం కన్నా తగిన వ్యక్తిని, సరైన వ్యక్తిని ప్రేమించాలి. నిజంగా మనసుకి నచ్చితే, ఇష్టం అయితేనే ఆ బంధానికి కట్టుబడాలి. లేదంటే సున్నితంగా, నిర్మోహమాటంగా తిరస్కరించాలి. మొహమాటంతో చుట్టూ తిప్పుకుని లేదా చుట్టూ తిరిగి ఆ తర్వాత బాధపడడం ఇద్దరికీ మంచిది కాదు. విశ్వాసం అనేది భగవంతుడిచ్చిన వరం. ప్రేమ, విశ్వాసం చేతులు పెనవేసుకుని నడుస్తూ ఉంటాయి. ఇప్పటి బిజీ జీవితంలో ఏ రోజుకా రోజు బాధ, దుఃఖం పెరుగుతున్నాయి. కూడు, గూడు, గుడ్డ, వీటి గురించి ఎవరూ ఎక్కువగా ఆలోచించడం లేదు. అంటే పేదరికపు ఛాయలు అడుగంటిపోతున్నాయి కొద్ది కొద్దిగా. ప్రేమ కోసం, అనురాగం కోసం, సానుభూతి కోసం అలమటిస్తున్నాడు నేటి మనిషి. కారణాలేమిటని ఆలోచిస్తే, ఇంట్లో, కుటుంబంలో ప్రేమానురాగాలు లోపించడం, బిజీ జీవితం, ఒకరికొకరు అందుబాటులో లేకపోవడం, ఇలాంటివి ఎన్నో. ప్రేమ చిన్నతనం నుండి, కుటుంబ సభ్యుల నుండి మొదలు కావాలి. మన ఇంట్లో సుఖ సంతోషాలు లేకపోతే సమాజంలో కూడా ఉండవు.
ఇంట్లోని సమస్యలు ప్రపంచంలోని సమస్యలకు కారణాలవుతాయి. ఏ దేశంలోని వ్యక్తులైనా అలమటించేది అనురాగం కోసమే. ఏ స్వార్థం లేకుండా నిష్కల్మషంగా ప్రేమించినప్పుడు ఎదుటివారు మన వశమవుతారు. ఆ దేవదేవుడైనా సరే, రామదాసు, శబరి, అహల్య, విదురుడు ఇలా ఎందరో ప్రేమతో భగవంతుణ్ణి వశం చేసుకున్నవారే. సత్యమనేది చెప్పేందుకు, జీవితమనేది బ్రతికేందుకు, మార్గమనేది నడిచేందుకు, దీపమనేది వెలిగించేందుకు, ప్రేమ అనేది పంచేందుకు, సంతోషమనేది ఇచ్చేందుకు అంటారు అమృతమూర్తి మదర్ థెరిసా. దుఃఖ సముద్రంలో మునిగిపోతున్న నేటి ప్రపంచాన్ని కాపాడగలిగేవి నిష్కల్మషమైన ప్రేమానురాగాలు మాత్రమే. చెట్టుని, గుట్టని, పుట్టని, సాటి మనిషిని ప్రేమించగలిగేది మనిషొక్కడే. జాతి, మతం, ప్రాంతం, భాష ఇలాంటి విద్వేషాలను విడనాడి ప్రపంచమంతా ఒకే కుటుంబంగా భావించినప్పుడు, ఒకరితో ఒకరు ప్రేమ అనురాగాలతో మసులుకున్నప్పుడు విశ్వశాంతి కలుగుతుంది. వసుదైక కుటుంబానికి ప్రతి మనిషి తన వంతు పాత్రను పోషించాలి. నవ నవోన్మేషంతో ప్రేమ నిండిన ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవాలి. ప్రేమ అనేది పంచేందుకు, సంతోషం అనేది ఎదుటివారికి ఇచ్చేందుకు అనేది అందరం గుర్తుంచుకోవలసిన విషయాలు. కనీసం నెలకి ఒక్కరోజైనా కుటుంబ సభ్యులందరూ కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపాలి. అప్పుడే ఒకరి కష్టసుఖాలు మరొకరు తెలుసుకునే వీలవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి.

0: ఇది ఈనాటి మహిళావాణి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం.
1: శ్రోతలు, మీరింతవరకు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. డి నిర్మల గారిచే.

హృదయ రాగాలు శ్రోతలందరికీ హృదయ రాగాలు. వాట్సాప్ సందేశం ద్వారా మీకు నచ్చిన పాటను వినే కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి ఫోన్ నంబర్ తెలుసు కదండి మీ అందరికీ, మరొకసారి చెప్తున్నాను 8462245066, 84625066 అనే ఈ నంబర్కి మీ సందేశాన్ని, మీ పేరు, మీ ఊరు, మీకు నచ్చిన పాటను టైప్ చేసి వాట్సాప్ సందేశం పంపించగలరు.

ఈనాటి మన హృదయ రాగాలు కార్యక్రమంలో ముందుగా విందాం. సుస్వాగతం చిత్ర నుంచి పాటని వినిపించమని వీరు వాట్సాప్ సందేశం చేసిన శ్రోతలు జగిత్యాల జిల్లా బండలింగాపూర్ నుంచి బాస నరేందర్, శ్యామల రవి, సుప్రజ, చిన్నయ్య, భారతి, ప్రభాకర్ శీర్షిక. మరి వీరందరి కోసం ఈ పాట సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించింది.

శ్రీపలు నిత్యం చేశారు 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో కార్యక్రమాలు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం హృదయ రాగాలు.

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు.
2: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
3: ఇల్లు గడిచిన సంతానం లేదని బాధపడుతున్నారా?
2: అయితే సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344. డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9440044837.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
3: సంప్రదించండి.
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. ఈ దేవాలయాలు మనలో భక్తి చైతన్యంతో పాటు మనోవికాసాన్ని పెంపొందిస్తాయి.
1: దేవాలయం ఎంత ప్రాచీనమైనదైతే అంత మహిమాన్వితమైనదని భావిస్తాం. అయితే ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాల్ని సందర్శించాలని మనందరికీ ఎంతో ఆసక్తి.
0: మరి వాటి కోసం ఎంతో దూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాం. అలాంటిది వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో దూరం ప్రయాణించకుండానే మన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఎన్నో మహిమాన్విత దేవాలయాలను ప్రాచీన దేవాలయాలను సందర్శించవచ్చు.
1: అలాంటి ప్రాచీన మహిమాన్వితమైన దేవాలయాల విశేషాలను అందించే కార్యక్రమం మన ఆలయాలు
0: ప్రతి శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమం వినండి.

విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమాన్ని. ఇప్పుడు కార్యక్రమంలో ఒకే ఒక్కడు చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వీరు నందిపేట మండలం వన్నెల్కే గ్రామం నుంచి నరేష్, చంద్రకళ, చిన్ని, సుప్రజ, స్మైలీ, హన్షు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట హరిహరన్ మహాలక్ష్మి ఆలపించింది. సంగీతం ఏఆర్ రెహమాన్.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో మరో పాట విందాం. డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుకున్న శ్రోతలు వీరు వాట్సాప్ సందేశం పంపించారు. చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, కృష్ణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ మరి వీరందరి కోసం ఈ పాట. గానం పి సుశీల, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: శ్రుతులు మహర్షి చిత్రం నుంచి పాట విన్నారు. ఈ పాటని వినిపించమని వాట్సాప్ సందేశం పంపించిన శ్రోతులు మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి. మరి పాట విన్నారు కదండి, శ్రోతలు పేరు వింటున్నారు. 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ ఆని ఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ఉదయం ప్రసారాల్లో భాగంగా హృదయ రాగాల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం మరో చిన్న విరామం.
1: అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మార్చండి
3: మార్చండి.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: ముఖాన్ మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
2: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
1: అయితే సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
3: శ్రోతలు, విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం.

హృదయరాగాలు కార్యక్రమంలో ఇప్పుడు పెద్దన్నయ్య చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వీరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం గ్రామం ఎన్టీఆర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేషన్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్యభార్గవి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరి ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు శుభోదయం అంటూ, వీరు జగిత్యాల జిల్లా మల్లాపురం మండలం మొగిలిపేట గ్రామం నుంచి ఓదెల గజానన్ సరోజిని, పవన, అంజీ, వెనెల, ఆదిత్య, శర్వాణి, భవజ్ఞ, శ్రీనివాస్ లా

కుటుంబ విలువల్ని తెలిపే చక్కటి అందమైన పాట విన్నారు. పాటకు సంగీతం కోటి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో హృదయ రాగాలు కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో

0: ఇప్పుడు తీసుకుందాం మరో చిన్న విరామం.
1: ఇది ఏం మొక్క? టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
2: అదే, ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
2: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: తాతయ్య, తాతయ్య, ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
2: అదే, ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
2: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ, థాంక్స్.
0: ప్రకటనలు విన్నారు శ్రోతలు, మీరు వింటున్నారు హృదయ రాగాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పండండి కాపురం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు. వీరు కీసర అవుట్ రింగ్ రోడ్ నుంచి సదానంద్ గౌడ్, శ్రీధర్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్, మాధవి, వినయ్, మనోజ్, సదాప్రియ, సౌందర్య. మరి వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ఉదయం ప్రసారాల్లో భాగంగా హృదయ రాగాలు కార్యక్రమాన్ని వింటున్నారు.

0: ఇప్పుడు విందాం జ్యోతి సినిమా నుంచి పాటని వినిపించమని వాట్సాప్ సందేశం పంపించిన శ్రోతలు వీరు నిజామాబాద్ వినాయక్ నగర్ శ్రీనగర్ కాలనీ నుంచి కూచిన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, గ్రీష్మ, రాజ్ కమల్, రామ్ నందన్. మరి వీరందరి కోసం జ్యోతి చిత్రం నుంచి ఈ పాట వినిపిస్తున్నాం.
1: Ha ha ha ha ha!

0: తిరుమల్లె పువ్వల్ నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు.
1: ఇప్పుడు విందాం హృదయ రాగాలు కార్యక్రమంలో సంక్రాంతికి వస్తున్న చిత్రంచి పాటని కోరుతున్న శ్రోతలు. వీరు నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద జానకి, రాజు జయాంష్, ఆర్యన్ మరి వీరందరి కోసం పాట వచ్చేస్తుంది, వినండి.

సంగీతం. మరి పాట విన్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. ఇప్పుడు విందాం శుభాకాంక్షలు చిత్రం నుంచి పాట.

శుభాకాంక్షలు చిత్ర నుంచి పాట విన్నారు. ఈ పాటను కోరుకున్న శ్రుతులు వీరు ఇందల్వాయ్ నుంచి నామల గంగాధర్, లావణ్య గౌతమి బన్నీ, ఇంకా ఇదే పాటని వినిపించమని కోరుకున్న శ్రోతలు వీరు నిజామాబాద్ సుభాష్ నగర్ నుంచి కార్తీక్, శ్రీనాథ్, సంగీత, కవిత, సుమలత, శ్రీహర్షవర్ధన్, వేదాంశ్, విరాంష్, విరాట్, సాన్విక. మరి పాట విన్నారు కదండి. కార్యక్రమంలో ఇప్పుడు చివరగా మరో పాట విందాం.

ఈనాటి హృదయరాగాలు కార్యక్రమంలో వాట్సాప్ సందేశం ద్వారా మీకు నచ్చిన పాటను వినే కార్యక్రమం. మీరు వింటున్న ఈ పాటతో సమాప్తం. మీరు వింటున్న ఈ పాట శివ చిత్రంలోది. ఈ పాటను కోరుకున్న శ్రోతలు డిచ్పల్లి మండలం దూస్గం గ్రామం నుంచి లతా, రమేష్, నరసయ్య, విజయలక్ష్మి, సతీష్, నరేష్, సత్యం ఇంకా వీరి మిత్రబృందం మరి పాట వింటున్నారు కదండి.

ఇంతటితో హృదయరాగాలు. కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి కొద్ది క్షణాల్లో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కాచిగూడ నుంచి విశాఖపట్నం వరకు ఈరోజు 07810 నెంబర్ గల ప్రత్యేక రైలు నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైల్లో స్లీపర్, జనరల్ బోగీలే ఉంటాయి. ఈరోజు రాత్రి 8:45 బయలుదేరి రేపు ఉదయం 9:30 గమ్యస్థానానికి చేరుకుంటుంది. మల్కాజ్గిరి, చెర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఎనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోటల్లో ఆగుతుంది. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హైదరాబాద్లోని శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో 90 వసంతాల ఆకాశవాణి సంబరం పల్లెపాటల పండుగ పేరిట నిన్న ప్రత్యేక జానపద విభావరిని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి NH 44 పరిధిలోని 3 విభాగాల్లో 6 వరుసల విస్తరణ పనులకు NHAI తాజాగా టెండర్లు ఆహ్వానించింది. సుమారు 39 కిలోమీటర్ల మేర సాగే ఈ పనులను ఈపీపీ విధానంలో చేపట్టనున్నారు. పాత గుత్తేదారుతో ఒప్పందం రద్దు కావడంతో కొత్తగా ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఐఐటి మద్రాస్ 2026-27 విద్యా సంవత్సరం నుంచి గణితం, రోబోటిక్స్, ఏఐ వంటి పలు కొత్త యూజీ, పీజీ ఆన్లైన్ కోర్సులను ప్రారంభించనుంది. సెమీకండక్టర్, స్పోర్ట్స్ అనలిటిక్స్ వంటి వినూత్న సబ్జెక్టులు కూడా ఇందులో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.iitm.ac.in ను సందర్శించవచ్చు. ఎల్పీజీని భారత్కు రవాణా చేస్తున్న సైమీ, ఎన్వీ, సన్షైన్ 2 ట్యాంకర్ నౌకలు సురక్షితంగా హార్మోజ్ జలసంధిని దాటాయని అధికారులు నిన్న వెల్లడించారు. దీంతో పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి జలసంధిని దాటి భారత్కు చేరిన సరుకు రవాణా నౌకల సంఖ్య 13కు చేరింది. తెలంగాణలోని మాచారంలో కొత్తగా కాస్టింగ్ మెషిన్డ్ కాంపోనెంట్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు 290 కోట్ల రూపాయల మూలధన వ్యయానికి పిట్టి ఇంజనీరింగ్ లిమిటెడ్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టెన్నిస్ నెంబర్ 1 ఆటగాడు యానిక్ సినర్ ఇటలీ ఓపెన్ సెమీస్లో అడుగుపెట్టాడు. నిన్న క్వార్టర్ ఫైనల్లో ఆయన 6-2, 6-4 స్కోరుతో రష్యా ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్పై గెలిచాడు. ఈ క్రమంలో మాస్టర్స్ 1000 టోర్నీల్లో వరుసగా 32వ విజయం సాధించిన ఆటగాడుగా ఇటలీ స్టార్ సినర్ నిలిచాడు. దిగ్గజ ఆటగాడు నోవాక్ జోకోవిచ్ను అధిగమించాడు. ఈరోజు ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఏక్నాథ్ స్టేడియం వేదికగా నిర్వహిస్తారు. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X@ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో వయోలనిస్ట్ ద్వారం దుర్గా ప్రసాద్ రావు గారితో పరిచయం వింటారు.
1: దుర్గా ప్రసాద్ రావు గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: మీరు కర్ణాటక సంగీత రంగంలో వయోలనిస్ట్గా అధ్యాపకుడిగా ప్రసిద్ధులు, రచయితగా మీరు రాస్తారు వ్యాసాలని చాలా మందికి తెలియదు. ఇటీవలే జీవాళి అని ఒక 90 వ్యాసాలు రాసి ఒక పెద్ద పుస్తకాన్ని వెలువరించారు మీరు. ఈ పుస్తకాన్ని అందుకొని దీన్ని చదివి చూసిన వాళ్ళందరూ కూడా దీని గురించి ప్రస్తుతిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక విలక్షణమైన పుస్తకం, ఒక అద్భుతమైన అనుభవం అని. ఎందుకు రాయాలనిపించింది 83 ఏళ్ల వయసులో?
2: ఈ సందర్భం ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాలు రాసిన మాట నిజమే. వాటిని సంబంధించుకొని నన్ను ఇక్కడికి ఆహ్వానించి మాటలు చెప్పమని అడగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆకాశవాణి ఈ అదృష్టం నాకు కల్పించడమే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆకాశవాణి చేసినంత సేవ బహుశా పూర్వం సంస్థానం

0: సంస్కృతిని వ్యాపింపజేయడం ఇన్ని భాషల ద్వారా ఇన్ని భాషలకి ఒక ఒకే దృక్పథం వచ్చేలాగా చేయడం, ఇంత ఏ సంస్థ ప్రపంచంలో ఇంత పని చేయలేదు అనుకుంటున్నాను.
1: ఒక జాతికి,
0: ఒక జాతికి, ప్రపంచానికే చేసిన సంస్థలు కొన్ని అంశాల్లో ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. మనకి కొద్దిగా కొంచెం లేట్గా ఆలస్యంగా వచ్చింది అనుకోండి, కానీ మన దేశ పరిస్థితులు వాటిని చూసి, మన ప్రజల స్థితిని చూసి, దానికి అనుగుణంగా ఇంత సేవ చేసింది. ముఖ్యంగా మాకు సంగీతానికి ఇంకా మరి దిక్కు తోచని వేళలో ఆకాశవాణి చేసిన పోషణ సంగీతానికి అన్ని విధాలుగానండి, గొప్ప గొప్ప విద్వాంసులు, మారుమూల ఉండిపోయిన విద్వాంసుల్ని తీసుకొచ్చి గౌరవంగా వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థితిని కల్పించింది ఆకాశవాణి. అంతేకాకుండా సామాన్య ప్రజలకి చాలా విద్యల్లో చాలా శాఖల్లో, అందులో సంగీతానికి ముఖ్యంగా మరియు ఒక సంస్కృతిని ఇచ్చింది. దీనికి మేము ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉంటాము. నాకు 14 ఏళ్ళప్పటి నుంచి నేను ఆకాశవాణిలో పాల్గొనడం, నన్ను అసలు ఒక గుర్తింపు ఇవ్వడం ఆకాశవాణితో ప్రారంభమైంది. కానీ 7-8 ఏళ్ల వయస్సు నుంచి కూడా ఆకాశవాణి తోడ్పడుతూనే ఉంది. నాకు దానికి ఒక దృష్టాంతం చెప్తాను. ఒక గొప్ప విద్వాంసుల కాన్సర్ట్ అవుతుంది అనుకోండి మెడ్రాస్ నుంచి, ఆ రోజుల్లో నాకు 7-8 ఏళ్ళు ఉన్నప్పుడు, అప్పటికి కొంచెం వయోలను వాయిస్తున్నాను నేను. ఒక ఆ మహానుభావుడు సంగీత కళానిధులు సంగీత రత్నాకరుడు ఎవరు, అరే ఇక్కడ రామానుజయం గారు లేకపోతే రాయరత్నం బిళ్ళేగో ఎవరో పాడుతున్నారు కాన్సర్ట్, గంటన్నర కాన్సర్ట్ పాడతారు. మా నాన్నగారు, రే నువ్వు వయోలిన్ తీసుకురా, రేడియో పక్కన కూర్చో, వాళ్ళకి పక్క వాయిద్యం వాయించు, ఇది నీకు నేర్పుతుంది. అది ఎంత అవకాశం అది,
1: అలా చేసేవారు,
0: అట్లా చేసే మేము పెరిగాం. అట్లా ఆకాశవాణి తోడ్పాటు మరి మా జీవితం అంతా ఉన్నట్టే కదా, అంతకు ముందు నుంచి ఉంటూనే ఉన్నాం రేడియో మేము. అందుకని అలాంటి జ్ఞాపకాలు, అలాంటి జీవన విధానాలు, మరి ఆకాశవాణికి ఉండే ఆ స్థితి, అవన్నీ నాకు మా ఆలోచన విధానానికి పునాదులు. వాటి గురించి చెప్పుకోవాలి కదా, కృతజ్ఞతైనా చెప్పుకోవాలా, ఎవరికో పై వాళ్ళకి తెలియాలని కాదు నేను చేసిన. ఈ ఆకాశవాణి సంస్థ చాలా గొప్ప సేవ చేసి ఉండవచ్చు, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా చేసి ఉండవచ్చు, కానీ అప్పటికీ మన దేశంలో ప్రఖ్యాతంగా బీబీసీ వాళ్ళ ప్రసారాలు ఉన్నాయి. మన జాతిలో ఉండే మేధావులు, ఎంతో ప్రతిభ ఉన్న కవి పొంగులు అందరూ ఆ బీబీసీని విన్నవాళ్లే. మా చిన్నతనం నుంచి కూడా ఆ బీబీసీ ఇతర సాహిత్యాల గురించి, ప్రపంచ పరిస్థితుల గురించి కొంతైనా జ్ఞానం ఇచ్చింది మాకు. ఎందుకంటేనండి, నేను అంటున్నది చదువుకొని ఆ పరిస్థితులను అర్థం చేసుకోవడం వేరు, మాట వినికిడి ద్వారా అర్థం చేసుకోవడం వేరు. ఇది ఆకాశవాణి చేసిన పని. సంగీతం కానీ మరి ఇతర విషయాలు కానీ ఒకరు గురువు చెప్తుంటే వింటూ ఉంటే ఆనందంతో పాటు జ్ఞానం వస్తుంది. చిన్నప్పటి నుంచి మా చదువులో కూడా ఒక భాగం రేడియో అనే ప్రక్రియ, అందుకని వాటి గురించి కూడా మా గురువులు చెప్తుండేవారు, మేము చదువుకున్నాము, అవి విన్నాం కాబట్టి అవి ఆ ఫారమ్స్ కూడా కొంచెం ఉద్వేగపరుస్తాయి మనిషిని. పెద్ద సృజన వైపు మళ్ళించకపోయినా ఒక రకమైన భావోద్వేగం కలుగుతుంది కదా.
1: సంగీతం గురించి, సంగీత సంప్రదాయం గురించి, మీ ద్వారం కుటుంబంలో సంగీతం ఎలా వచ్చింది, ఎలా నెలకొంది, దానికి మీ కుటుంబ వాతావరణం, కుటుంబంలో ఏర్పడిన అనేక నిర్వహణ పద్ధతులు, వాటన్నిటి గురించి కూడా మీరు చాలా వివరంగా చెప్పారు. మీకు తెలిసిన, మీకు నచ్చిన సంగీతకారులు, ప్రత్యామ్నాయ పద్ధతులు అని మీరు శీర్షికతో చాలా వ్యాసాలు రాశారు. ఆ పద్ధతుల్లో పోయిన కళాకారుల గురించి చెప్పారు. ఉత్తరాంధ్రలో ఉన్న విజయనగరం పట్టణం, ఆ సంస్థానం యొక్క ప్రత్యేక పరిస్థితి, అక్కడ తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆధునిక కాలంలో ఆధారమైన పరిస్థితులు, అది ఎలా ఉండేది ఆ వాతావరణం, దాన్ని కూడా ఉదికి వచ్చేటట్టుగా చక్కగా రాశారు. ఇందులో సాహిత్య విమర్శ ఉంది, మీ సొంత రచనలున్నాయి, కవితలున్నాయి, మీ కవితలున్నాయి, మీరు చేసిన అనువాదాలు ఉన్నాయి, అట్లాగే కళారంగం గురించి, ఆర్ట్ గురించి కూడా మీ వ్యాసాలన్నీ ఉన్నాయి.
0: ఈ పుస్తకం గురించి

0: కొద్దిగా వివరణ ఇవ్వాలంటే నా అనుభవాలు, చిన్నప్పటి అనుభవాలు, నా ప్రయాణంలో అనుభవాలు. పుట్టిందే 1942లో. కాస్త జ్ఞానం వచ్చి ప్రపంచాన్ని చూస్తున్నది ఎప్పటికే 10 ఏళ్ళు అవుతాయి, కానీ ఆ పాటి జ్ఞానం రాదు. అప్పటి పరిస్థితుల్లో చాలా గొప్ప విద్వాంసులు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నిటినీ అబ్జర్వ్ చేసి అంతో విశ్లేషణ చేసుకుంటే కానీ అర్థం కాని పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. 1919లో మా కాల మా విజయనగరంలో సంగీత కళాశాల, మొట్టమొదటి సంగీత కళాశాల దక్షిణాదినే ప్రారంభమైంది. అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయండి? మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దాట్ అది ఇలా ముగిసింది. మహమ్మారులు వచ్చి పడ్డాయి. మన దేశం కూడా కొన్ని వేల మంది సైనికులు చనిపోయారు. ఆ తర్వాత పెద్ద మహమ్మారి వచ్చి అనేక వేల మంది ప్రాణ నష్టం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కూడా మహారాజా గారు ఒక సంస్కృత కళాశాల, ఒక సంగీత కళాశాల, సైన్స్ కాలేజ్ ఇవన్నీ ప్రారంభించి నడిపిస్తున్నారంటే ప్రపంచ పరిస్థితులు అన్నీ ఎట్లా ఉన్నాయంటే ఇంకా ఆనందం అనేది దొరుకుతుందా? మళ్ళాను ఈ కవులు ఉంటారా, విద్వాంసులు ఉంటారా అని ఒక ఆందోళన చెందే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కానీ అప్పటికీ ఇప్పుడు ఆశాజీవి కదా మానవులు, అందులో కాస్త ఆలోచించే వాళ్ళు, మేధావులు తప్పకుండా ఉంటారు. అందుకని వాళ్ళ మధ్య పెరిగానండి నేను. చాలా గొప్ప పండితులు, విద్వాంసులు, గంధర్వులు వీళ్ళు అనుకునే విద్వాంసులు సంగీతం వింటూ చిన్నప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి పెరిగిన వాటికి ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు. అందుకని ఒక మనకి సాధన తక్కువయ్యో, జ్ఞానం తక్కువయ్యో మనం ఆ స్థాయి రీచ్ అవ్వలేం కానండి. ఒక గోల్ సెట్టింగ్ ఉంటుంది కదా, ఒక ఈగో మనకి ఆదర్శం కనిపిస్తుంది పొద్దుట ఎదుట లేవగానే.
1: మహాకళాకారుడు, ఈ మహారచయిత
0: అందరూ ఉన్నారు, పండితులు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఈ పరిస్థితులకి దోహదం చేసింది కూడా ఈ మీడియా, ఆకాశవాణి. ఇప్పుడు పరిస్థితుల్లో ఏమో నాకు తెలియదు కానండి, ఒక్కప్పుడు బిస్మిల్లా ఖాన్ ఢిల్లీ నుంచి వస్తున్నారు అనుకోండి, వాయిస్తున్నారు అనుకోండి, ఏ 9:30 ఆ షెడ్యూల్ కాన్సర్ట్, రాత్రి 12 కూడా అది పూర్తయ్యేది కాదు. మా పెద్దవాళ్ళు వచ్చి ఇంకా పడుకో చాలు అని మా నాన్నగారు దెబ్బపడేవారు. అదే బిస్మిల్లాగా వస్తుందండి ఇంకా అంటే, వస్తుంది బాగానే ఉంది కానీ రేపు పొద్దున నువ్వు అందులో ఒక్క సంగతి అయినా వాయిస్తున్నావా పొద్దున్న అని అడిగే దెబ్బలాడేవారు. అలాంటి పరిస్థితి ఉండేది అనమాట. నేను అంటున్నది ఏమిటంటే దేశమంతా పరిస్థితే కదా ఈ ఆకాశవాణి ద్వారా కుదిరింది. అంతేకాకుండా విద్వాంసులు అందరికీ అదే పరిస్థితి ఉండేది. దేశంలో చదువుకున్న వాళ్ళు, సాహిత్యంలో మా మిగతా వాళ్ళు, మిగతా కళలు
1: దేశమంతటా కూడా ఒక గొప్ప సాంస్కృతిక పునరుజ్జీవనానికి అవకాశం ఉన్న పరిస్థితి ఉండేది. దానికి ఆకాశవాణి కూడా చాలా
0: దోహదం
1: చేసి ద్వారం కుటుంబం సంగీతంలో ఏదైతే సాధించిందో, ద్వారం శైలి లేక ద్వారం సంప్రదాయం అంటూ ఏదైతే ఉందో, మీ వయోలినం మీద ఏదైనా ఒక చిన్న రచన వినిపిస్తారేమో.
0: ద్వారం సాంప్రదాయం అనేది నిన్న ఏమి మంచి ఉందో ప్రపంచంలో అది ఇవాళ కూడా లభించేటట్లు చేయడం అనేది సాంప్రదాయం. సంప్రదాయం అంటే నిన్న నుంచి మనకు వచ్చినది, ఇచ్చినది శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన దాకా ఆ సంప్రదాయం కర్ణాటక సంగీత సాంప్రదాయం. ఈ దక్షిణ దేశం అంతా అది ఒక్కటే ఉంటుంది. ఆ సంప్రదాయం దేన్ని బట్టి వస్తుందంటే ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొని ప్రతి వాళ్ళు పాడతారు, కీర్తన చేస్తారు. అందులో ముఖ్యంగా ఆ రోజుల్లో ఏదైతే భక్తి మూమెంట్, భక్తి విప్లవం, భక్తి మార్గంలోకి రావడం జరిగిందో అది ఒక గొప్ప సాంప్రదాయం. 400-500 ఏళ్ళగా అది దేశమంతా అల్లుకొని ఉంది, సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ. ఈ భక్తికి మన కర్ణాటక సంగీతంలో కీర్తన ఆధారం. ఆ కీర్తనలో ఉండే సాహిత్యం, దానికన్నా ముఖ్యంగా సాహిత్యం అంటే పెద్ద కావ్యం ఏం కాదు కదండి. కీర్తన అంటే 4 లైన్లు ఉంటాయి, అయ్యప్ప మహా ఉంటే 6 లైన్స్ ఉంటాయి. దాంట్లో ఒక థీమ్ ఉంటుంది, అది భగవత్పరంగా కావచ్చు కానీ అంతర్లీనంగా ప్రపంచం మానవుడి ఆలోచనల పరంగానే ఉంటుంది. ఆ కీర్తన వాయించడానికి ఒక పద్ధతి కర్ణాటక సంగీతంలోనే కాదు, అసలు కీర్తన సంగీతం అంటే ఆ భక్తి మూమెంట్లోంచి వచ్చినది. అది అది అస్సాం దగ్గర నుంచి కన్యాకుమారి దాకా ఒకే రీతిగా ఉంది. ఆ కీర్తన గురించి మాత్రమే ఒక్క పల్ల

0: వాయించి మీకు చూపిస్తాను. అంటే మేము ఎలాగా ఆ భక్తి మూమెంట్ని దాంట్లో ఉండే సంగీత యొక్క ప్రభావాన్ని సాహిత్యం మాటలతో సంబంధం లేక ఎలాగే ఇవ్వగలమంటే చగరాస్వామి వారి కీర్తనలే ఒక 6-700 దొరుకుతున్నాయి. చాలామందికి అవి పరిచయాలే. బాగా అందులో ప్రవేశం ఉండేవాళ్ళు, ప్రవేశం అంటే వినికిడి ప్రవేశం ఉన్న వాళ్ళకే వాటి గురించి తెలుసు, అందులో ఉండే థీమ్ గురించి. అందుకని వాళ్ళకి ఎలాగూ ఇది ఫలానా కీర్తన నగుమము వాయించామనుకోండి, ఇది వెంటనే వాళ్ళకి కనీసం థీమ్ అయినా గుర్తొస్తుంది. అందుకని మాటకి అక్కర్లేదు పెద్దగా సంబంధం అది వాయిస్తున్నప్పుడు. అలా ఉండాలి. అలాంటిది ఏదో ఒక కీర్తన మీకు వాయించి చూపిస్తాను. అంటే దాంట్లో ఎలాగ వాయిస్తున్నాను కాబట్టి ఒక రకమైన మార్పు చాగరాస్వామి అని తీసుకొచ్చారు, అది కూడా సైమల్టేనియస్గా చూపించవచ్చు కదా అని ఆశపడుతున్నాను నేను. అనాథుడను గాను మరి నువ్వు పగలంతటి వాడివి, నీ మీద నాకు గురి ఉంది అని రాముడితో చెప్పుకుంటున్నారు ఆయన. అందుకని అది జింగళ అనే రాగం చేశారు. జింగళ మంది కాదు, నార్త్ ఇండియన్ తీసుకున్నారు ఆయన. దానికి ఒకటి వేరే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. మనం ఎక్కడి నుంచో తీసుకోవచ్చు, మనకి పూర్తిగా కొత్తదై ఉండొచ్చు, కానీ దానికి మనకి అనుకూల ప్రజానుకూలమైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగి ఉండాలి గొప్ప కంపోజరో ఎవరైనా. దానికి కారణం అనుకూలత ఎక్కడి నుంచి వస్తుందండి, వాళ్ళ జీవన విధానం నుంచి వస్తుంది. సౌత్ అంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది, నార్త్ అంటే ఒకటి ఉండవచ్చు, కానీ వాళ్ళకి ఇవన్నీ కామన్ అందరికీ వర్తించే మౌలికమైన విషయాలు, మౌలికమైన అభిరుచులు ఉంటాయని నమ్ముతారు వాళ్ళు. అందుకని ఆ జింగళా రాగంలో అనాథుడిని గాను అనేది ఒక 2 నిమిషాలు పడుతుంది. అది మీకు వాయించి ఓ పల్లవి అని పల్లవి చరణం వరుసగా వాయించేస్తే ఎక్కువసేపు పట్టదు.
1: సరే,
0: అసలు ఇలాగ 2 నిమిషాల్లో నేను వాయించేస్తాను అని నేను ఎందుకు అనుకోగలుగుతున్నాను? కచేరీలో అయితే నేను 10 నిమిషాలు 20 నిమిషాలు వాయిస్తాను. ఇది ఆకాశవాణి వారు ఏం చేశారంటే నాయుడు గారి చేత 2 కీర్తనలు వాయించారు. అది స్టాప్ గ్యాప్ కింద వేసేవారు, అవి అప్పుడు డిస్క్ రికార్డింగ్స్ ఉండేవి, ఫ్లోట్ మ్యూజిక్లో వాయించే వాడేవారు. అది ఎంతో ఆనందం కలిగించేది జనానికి కూడాను, అంత గొప్ప వాద్యం అది. అలాగే రవిశంకరు అలాగే చాలామందిని వాడింది ఆకాశవాణి. కానీ అక్కడి నుంచి మాకు తెలిసి వచ్చింది అనమాట, అంతా మనం భోంచేయక్కర్లేదు, ఒక ముద్దలో కూడా మనకి కడుపు నిండడం, ఆకలి తీయడం, మన రుచి తెలియడం, అది అది వాయించి చూపిస్తాను. మన సాంప్రదాయం అక్కడే మా స్కూల్కి సాంప్రదాయానికి అన్నిటికీ స్టైల్కి అన్నిటికీ దొరుకుతాయి. ఒక కీర్తన వాయించే ముందు కొద్దిగా రాగం పరిచయం చేస్తాం, ముందు కొంచెం రాగం వాయించి తర్వాత కీర్తన వాయిస్తాను చూడండి.

0: మా ద్వారం స్కూల్ ఎన్ని ఏదైతే అనుకుంటున్నామో దానికి మూల కారణం ఏంటంటే అభిప్రాయం అని ఒక మాట వాడతారు మన దక్షిణాదిన. అంటే ఏంటంటే మొత్తం ఎలా చూడాలి ఈ పెర్ఫార్మెన్స్ని, లేకపోతే అందులో ఉండే కంటెంట్ని, అందులో ఉండే స్టైల్ని కానీ, రచనా విధానాన్ని కానీ, దాంట్లో వెనకాతల ఇచ్చిన మెసేజ్ని కానీ, ఈ వీటన్నిటి గురించి ఒక స్థిరమైన అభిప్రాయం కలిగి ఉంటుంది పెద్ద ఆర్టిస్టులకి. అది సంపూర్ణమైన అవగాహన అన్నమాట, ఆ రచన గురించో లేకపోతే దానికి ఉపయోగించవలసిన టెక్నిక్స్ గురించి కానీ, ఇవి అన్నీ సాంప్రదాయకంగా వస్తాయి. కానీ వాటి మీద ఒక రకమైన ముద్ర ఈ కళాకారుడు వేస్తాడు. అది సంప్రదాయం. ఈ టెక్నిక్ ఆ కళాకారుడికి ఎక్కడి నుంచి, ఆ గురు పరంపర తర్వాత శిష్యవర్గంకి వచ్చేది, అది స్కూల్.
1: స్కూల్ అంటే హిందీలో ఘరానా.
0: ఘరానా చాలా గొప్ప పదం అది. ఘరానా అన్నమాట, ఇంటికి తిరిగి ఎంత తిరిగినా ప్రపంచం ఇంటికి వచ్చి గుమ్మంతం చేసి పడిపోయే వాళ్ళు ఉంటారు, వీరవిహారం చేస్తారు వీధిలో, ఇంటికి వచ్చి గుమ్మంతం చేసి వాళ్ళ గుమ్మమే వాళ్ళు మర్చిపోతారు. అంటే ఏంటి, బేసిక్ థింగ్స్ ఏమిటి, మన అసలు స్థానం ఎక్కడ ఉన్నది, ఎక్కడ మన హృదయం ఉన్నది, ఎక్కడ మన మైండ్ పని, తిరిగినా పర్వాలేదు మైండ్కి ఏముందండి, ఎక్కడ ఎవరు చెప్పినా అది ఆలోచన వెళుతుంది. కానీ దేన్నైతే మనం హృదయం అంటున్నామో అది భావన, అది అది హృదయం అనేది వేరే ఎక్కడా లేదు, అంటే అది శరీరంలో మన నాడీ మండలంలో అన్నిట్లోనూ కలిసి ఉంటుంది. దానివల్ల ఏమిటవుతుందంటే మనిషికి తేడా వస్తుంది, ఎవరి శైలి వాళ్ళది. శైలి అంటే ఏమి లేదు, మనని మనం ఏ విధంగా ప్రపంచానికి ప్రజెంట్ చేసుకోవడం, అది శైలి. అందుకని మా భావనలో, మా పెద్దవాళ్ళని వినడంలో నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే, గొప్ప అభిప్రాయం అది. మాకు ఏంటి ప్రధానం వీళ్ళకి జీవితంలో అనేది ఆలోచిస్తే, మా నాన్నగారు నరసింహరావు గారు కానీ, మా నాయుడు గారు కానీ, మా సీనియర్ విద్వాంసులు చాలా, మారేడు కేశవరావు గారు ఉన్నారు అనుకోండి, మంగ తయారు గారు ఉన్నారు, వీళ్ళందరూ మా సీనియర్స్. అలా కాకుండా కొంచెమే అబ్బిన విద్వాంసుల దగ్గర కూడా కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ స్కూల్లో వస్తాయి కదా. వీళ్ళందరికీ ఏంటి కావాలని ఇలా వాయించేస్తున్నారు వీళ్ళు ఇంత గొప్పగా అని ఆలోచిస్తే వాళ్ళకి సౌఖ్యం కావాలి. అసలు ప్రపంచంలో మానవులందరికీ కావాల్సింది అదొకటే కదండి.
1: అంటే ద్వారం ఘరానా నుండి ద్వారం పద్ధతిలో ఈ సౌఖ్యానికి ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యం ఉందంటున్నారా మీరు?
0: సౌఖ్యానికి అందరూ ఇస్తారు ప్రాగ్ఞం, చెప్తున్నాను కదా, మానవుడు అనేవాడికి కావాల్సిందే సౌఖ్యం. కానీ అది సంపాదించుకునే విధానం ఉంటుంది, అనుభవించే విధానం కూడా ఉంటుంది. వ్యక్తిని బట్టి అది ఉంటుంది, వాడి పరిస్థితులను బట్టి ఉంటుంది అనుకోండి, మిగతా వ్యక్తులను బట్టి కూడా ఉంటుంది, సాంఘికంగా కూడా ఉంటుంది. అదే స్కూల్, ఆ ఒక విధమైన ఆనంద స్థితి. దీనికి చాలా మనకి శాస్త్రాల్లో మనం తక్కువ వాళ్ళు ఏం కాదు కదండి, మన శాస్త్రకర్తలు వాళ్ళు చాలా లెవెల్స్ చెప్పారు వీటిని. మన జీవితానికి సంబంధించినవి దృష్టాంతాలతోటి ఈ కాలానికి పనికొస్తాయో తీసుకుంటున్నారో లేదో తెలియదు కానండి. అందుకని వీళ్ళకి ఆ సౌఖ్యభావం ఎలాగ వస్తుంది వీళ్ళ వాద్యంలో అనేది స్కూల్.
1: ద్వారం వారి బాణి అనే మాట వచ్చింది అనుకోండి, మీరు ఎట్లా దాని గురించి చెప్పారు?
0: అదే బాణి అంటే వాణి అనమాట, వాణినే బాణి అన్నారు. వాణి అంటే మాటలు. ఆ మాటలు ఏ సందర్భానికి ఏ భావంతో మనం మాట్లాడుతున్నాము, ఇవన్నీ ప్రాంతీయంగా కూడా ఏంటంటే భాష వ్యక్తీకరణ ఒకటి, కానీ అవతల వాడికి చేరాలి కదా, ఆ చేరడానికి ఒక సమగ్రమైన సాంఘిక వాతావరణం ఒకటి ఉంటుంది, అందువల్లే మనం ఆ మాటలను అలా వాడగలుగుతాం. అది ఏ ప్రాంతానికి ఏ వాణి, ప్రత్యేక వాణి ఉంటుంది. ఒకే మాటని అనేక విధాల పలికే వాణి, ఇది కూడా వాణిలో భాగమే, దాని ఎక్స్టెన్షనే మా సంగీతం అనుకుంటాం మేము. అయితే దాన్ని కాకు అంటారు కదండి సాహిత్యంలో, అందుకని మా వాళ్ళు కొంతమంది సంగీత కాకు అని వాడడం కూడా ఉంది. ప్రాంతీయత తాలూకా ప్రభావం ఉంటుంది ఆ వాణి మీద. ఈ ప్రాంతీయత మాది ఏంటంటే ఉత్తరాంధ్ర అని అనుకుంటున్నాం కదా, పరిస్థితులను బట్టి మొదటి నుంచి వాడుతున్నారు. అది కలింగ ప్రాంతం అంటున్నారు, మహానదులు ఏమీ లేవు అక్కడ. గోదావరి దాటిన తర్వాత ఒక 200 మైళ్ళు మహానది ఏమి లేదు. మా ఉత్తరాంధ్ర దాటిన తర్వాత ఏవో చిన్న చిన్న నదులు మేము ప్రేమించుకునే ఉన్నాయి, నాగావళి వంశధార వాటితోటి మేము తృప్తి పడుతున్నాం అనుకోండి. మళ్ళా మహానది ఆ ఒరిస్సా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ మాకు మన మహానది దొరకదు.
1: ఆ నేపథ్యంలో నేపథ్యంలో ఏర్పడిన జీవన దృష్టి,
0: ఒక జీవన దృష్టి, ఒక అభిప్రాయం, జనంతో సంపర్కం వల్ల కూడా అది బలపడుతుంటుంది అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని అనుసరించి అక్కడ కళలు కూడా చాలా బలంగా పుట్టుకొచ్చాయి.
1: ద్వారం బాణీలో అది ఎలా ఉందంటారు మీరు?
0: ఆయన ఆ పరిస్థితుల నుంచి ఒక విధమైన ప్రకటన, అభిప్రాయ ప్రకటన చేసేది సంగీతంలో అయితే సంగీతంలో, సాహిత్యంలో అయితే సాహిత్యంలో. గురజాడ అప్పారావు గారు చేశారనుకోండి, ఏ ఫారం ముట్టుకున్నా ఒక అభిప్రాయంతో చేశారు ఆయన. అది ఆ అభిప్రాయం జనసామాన్యంలో బాధగానో ఆనందంగానో ఏదో విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత అభిప్రాయం జనంలో ఉంటుంది. అది గ్రహించకుండా మన ఇంట్లో కూర్చొని మన కల్పనతోటి మన మనోధర్మంతో సృజన వచ్చేస్తుంది అనుకోవడం, అది కాపీ చేయొచ్చు. నాయుడు గారు ఆయనకి సంగీత కళ అనేది అకాడమీలో ఇస్తే అక్కడేమో చివరి మాట ఏం చెప్పారంటే, విద్వాంసులందరికీ ఒక మనవి చేస్తున్నాను, అందరూ కచేరీ చివరిలో ఒకటైనా జానపద గేయం శుద్ధంగా పాడండి అన్నారు.
1: శుద్ధంగా,
0: శుద్ధంగా ఏమిటండి జానపద గేయం? శుద్ధంగా ఎలా పాడుతుంది, వాళ్ళు శుద్ధంగా పాడుతున్నారా అనే ప్రశ్న వస్తుంది. మనది ఏదైతే గ్రాంధికం అనుకుంటున్నామో లేకపోతే శాస్త్రీయం అనుకుంటున్నామో అదే ఒక స్థిరమైన శుద్ధమైన ది ప్యూరెస్ట్ అని అనుకోవడానికి అవకాశాలు లేవు. అనంతావై శృతులు ఉన్నాయి, 22 శృతులని మేము ఏదో ఒక శాస్త్రంలో రాసి ఉంటాయి, కానీ వాళ్ళే చెప్తారు మళ్ళీ శాస్త్రంలో అనంతావై శృతులని. ఎందుకు చెప్తున్నారంటే ఎదురుగానే వీడు ఆ గ్రంథం రాస్తున్నప్పుడే ఒక బిచ్చగాడు వెళ్ళి అక్కడ పాడుతూ ఉంటాడు, లేకపోతే ఒక గంగిరీతులు వాడు వచ్చి సన్నాయి వాయిస్తుంటాడు. అందులో శృతులు వీళ్ళకి అర్థం కావు. ఆ శృతులు మనం అది అటెంప్ట్ చేద్దాం అనుకుంటే, వాళ్ళ సంగీతం మనం వాడదాం అనుకుంటే, లేకపోతే ప్రదర్శిద్దాం ఏదో ఒక ప్రైడ్తోటో. ఇందులో గర్వపడాల్సిందే, పోటీతత్వం ఏమి లేదు కళల్లో. ఏదైతే అక్కడ అందంగా కనిపిస్తుందో దాన్ని అలాగ మనం స్వీకరించగలిగిన సాత్వికత ఉండాలి మనకి. అప్పుడు ఏం తోటిందంటే మీరు దాన్ని జాగ్రత్తగా వింటారని ఉద్దేశం అయింది. మనం విన్నప్పుడే ఒక భేదభావంతో విన్నాం అనుకోండి, మా ఆవిడ చదువు రాదండి, మా ఆవిడ చదువుకోలేదండి కాదు కదా. ఇది ఒక ఇంటర్టెక్చువల్ వర్క్ అవుతుంది కదా జీవితం. అందుకని ఆ ఉద్దేశంతో ఆయన అన్నారు, దాంట్లో ఒక శుద్ధత ఉందని. గురువులు ఏం చెప్పేవారంటే అండి, మాటి మాటికి మాలాగ మీరు వాయించకండి, మా దగ్గర నేర్చుకోండి. అవి స్కూల్కి సంబంధించినవి, సాంప్రదాయానికి సంబంధించినవి కూడాను, కానీ మా అభిప్రాయం మీ అభిప్రాయం ఒకటి కాదు కదా. మీరు తరాలు అంతరాలు ఉంటాయి, అది కాకుండా ప్రతి మానవుడికి ఒక స్వేచ్ఛ ఉంటుంది. అందువల్ల స్వేచ్ఛకి ఆధారం ఏమిటంటే సాత్వికత. అవతల వాడిని మనం గౌరవించి వాడి అభిప్రాయాన్ని స్వీకరించాలి. మనం ఒరే బండి వేళ వాయిస్తారు, లేకపోతే రంగం వెళ్ళిపోతున్నానే అని వాయిస్తారు. అది వాళ్ళిద్దరు సంవాదం ఉంటుంది అందులో, అది వాయించి చూపిస్తాను కొంచెం. అప్పటి సోషల్ కండిషన్స్లో రంగం వెళ్తే కానీ వాళ్ళకి జీవనం లేదు.
1: రంగం అంటే రంగోన్,
0: రంగోన్ ఇక్కడ ఒక ఎక్స్పోర్ట్ బిజినెస్ అప్పుడు స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో ఏంటంటే లేబర్ని ఎక్స్పోర్ట్ చేయడం, నీకు మంచి తిండి దొరుకుతుంది, మంచి నువ్వు ఇంటికి బంగారం పంపించగలవని ఆశపెట్టి ఇక్కడి నుంచి ఎగుమతి చేయడం కూలీల్ని. అలా కోటీశ్వరులు అయిన వాళ్ళు బిజినెస్ మెన్ ఉండేవారు, అప్పుడు ప్రతి ఊళ్ళోనూ ఉండేవారండి. అందుకని ఇది చాలా పాపులర్ అయింది. అప్పుడు నేను రంగం వెళ్ళిపోతున్నాను, నీకు బంగారం కొని పెడతాను అంటే ఆవిడ వద్దు, నువ్వే బంగారం, నా బంగారం, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నేనేం చేయాలి ఇక్కడ కూర్చొని అని ఆవిడ రిప్లై. అది ఉంది అనుకోండి, అది నాయుడు గారు చాలా గొప్పగా వాయించేవారండి. చూపిస్తాను. నాయుడు గారు ఆ వయోలిన్ శృతి కూడా మార్చేవారు ఈ కీర్తన కోసం. మధ్యమ శృతిని చేస్తే రెండు స్థాయిల్లో వాయించడానికి ఈజీ అవుతుంది. దిగువ స్థాయిలో వాయించినప్పుడేమో అది మేలు.

ఎక్స్ ఉంటుంది, పైన వాయించినప్పుడు తిమ్మిర వాయిస్ లాగా ఉంటుంది. ఆ రెండు రాగాల మిశ్రం కూడా ఉంటుంది అందులో. ఒక దాంట్లో అతను ధీరంగా పలుకుతాడు, నేను ఇంత సాధించుకోలేస్తాను, అయ్యో నువ్వు వెళ్ళిపోతే నా జీవితం ఏంటని ఆవిడ ఉంటుంది. ఆ తేడా కూడా గమనిస్తారు చూడండి.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

12:26 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మరి చదువు అనేది వ్యక్తిగత ఎదుగుదల కోసమని అనుకుంటారు సాధారణంగా, కానీ ఎడ్యుకేషన్ అనేది సొసైటీ మీద బాధ్యత కోసం అని నమ్మిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ తపన్ కుమార్ లహరి గారు. అంటే చిన్నప్పటి నుంచి ఆయనకి చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. అలా చదువుతున్న టైంలో మనకి అడుగుతారు కదా పెద్దయ్యాక ఏమవుతావని. మరి తపన్ కుమార్ గారిని అట్రాక్ట్ చేసిన ఎడ్యుకేషన్ ఏంటి అంటే మెడిసిన్. అంటే బాధకి ఉపశమనానికి మధ్య అండ్ అలాగే భయానికి బ్రతుకుపై ఆశకి మధ్య నిలబడే అవకాశాన్ని ఇస్తుంది మెడిసిన్ కదా. నిజంగా డాక్టర్లందరికీ చేతులెత్తి నమస్కరించాల్సిందే. ఎలాంటి బాధతో వెళ్ళిన వాళ్ళనైనా పూర్తిగా నయం కాకపోయినా కూడా ఏదేంటో తెలీదు. ఇంటి దగ్గర ఉన్నంత పెయిన్ హాస్పిటల్కి రీచ్ అయినప్పుడు ఉండదు, హాస్పిటల్ నుంచి డాక్టర్ దగ్గరికి రూమ్లోకి వెళ్ళినప్పుడు చాలా వరకు తగ్గిపోతుంది. అది డాక్టర్కి అండ్ అలాగే మెడిసిన్కి ఉన్న పవర్ అన్నమాట. సో లహరి గారి డెడికేషన్, ఆయన మెడికల్ ఎడ్యుకేషన్తో మొత్తానికైతే పూర్తి చేశారు. మరి ఆ తర్వాత ఎందుకు ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం లహరి గారి గురించి అంటే, ఆయన చదివింది MBBS అడ్వాన్స్డ్ సర్జికల్ స్టడీస్ ఇంగ్లాండ్ నుంచి FRCS. సో దీంట్లో అచీవ్ చేశారనమాట. అయితే ఇది అచీవ్మెంట్ అని అందరూ గొప్పగా చెప్పుకున్నారు, కానీ అప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ కావచ్చు, మరి ఆయన చేసిన పనులు కావచ్చు, ఈరోజు ఆయన్ని పద్మశ్రీ డాక్టర్ తపన్ కుమార్ లహరి గారిగా మన ముందు నిలబెట్టింది. మరి ఇంతకీ తపన్ కుమార్ గారి నుంచి మనం అడాప్ట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: కొనసాగాయి. ఈ విదేశీ పర్యటనలో భాగంగా మోదీ యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను సందర్శిస్తారు. తొలి విడతగా ప్రధానమంత్రి ఈరోజు యుఏఈ చేరుకుంటారు. అక్కడ అధ్యకులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇంధన రంగంలో సహకారం, ప్రాంతీయ అంతర్జాతీయ పరస్పర ప్రయోజనాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొంటూ వచ్చే నెల 21న నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14 నుండి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చన్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుండి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.
1: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కి ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ షీట్ కో దస్తఖత్ కర్నా ఆరంభ మే ఎక్ బార్ కర్నా అంత మే భీ ఎక్ బార్ కర్నా ఉస్మే హమారి విద్యార్థియో కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ జో 2 से 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే తురింత ఎక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే 2 से शुरू होगा 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయే జాయేగా అడ్మిట్ కార్డ్ ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
0: ఎన్టీఏలో సంస్కరణలు చేపట్టి విద్యా మాఫియా కుట్రలు అరికడతామని హామీ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేరళంలో కొత్తగా ఎన్నికైన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ ప్రభుత్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. విడి సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ముఖ్యమంత్రితో పాటు పూర్తిస్థాయి మంత్రిమండలి కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మే 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి ఎంపికపై 10 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ప్రస్తుతం యుడిఎఫ్ భాగస్వామ్య పక్షాల మధ్య కొత్త మంత్రులు, వారి శాఖల కేటాయింపులపై తీవ్రస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. రేపటిలోగా మంత్రిమండలి కూర్పుపై స్పష్టత తీసుకురావాలని కాంగ్రెస్, ఇతర కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర ఈశాన్య ప్రాంతాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి సిక్కిం చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు టెమి తార్కులోని సిక్కిం స్టేట్ యూనివర్సిటీని సందర్శించడంతో పాటు పీఎం డివైన్ పథకం కింద బలేందుగా స్కైవాక్ ప్రాజెక్టు, నామ్చి టూరిజం సర్క్యూట్, గ్యాంగ్టక్లోని ఆర్కిడారియం వంటి వివిధ అభివృద్ది పనులను సమీక్షిస్తారు. పర్యటనలో చివరి రోజైన రేపు నాథులాకు చేరుకుని కైలాస్ మానస సరోవర్ యాత్రకు సంబంధించి నిర్మిస్తున్న పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను స్వయంగా పరిశీలిస్తారు. సిక్కింలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక వృద్ధిని, పర్యావరణ హితమైన హరితాభివృద్దిని, ప్రజాస్వామ్య పటిష్టతను సమతుల్యం చేస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయని మంత్రి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ఈ అభివృద్దికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని కొనియాడారు. వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల 7,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. డ్రోన్ సిటీలోని ఇతర రక్షణ ప్రాజెక్టులను ప్రారంభించిన వీరు అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 97.77 రూపాయలు, డీజిల్ ధర 90.67 రూపాయలకు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ ధర 106.68 రూపాయలు కాగా, డీజిల్ 93.14 రూపాయలకు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్ 108.74 రూపాయలు, డీజిల్ 95.13 రూపాయలుగా ఉంది. చెన్నైలో గరిష్టంగా పెట్రోల్ ధర లీటర్కు 111.90 రూపాయలు, డీజిల్ ధర 95.35 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మహారాష్టలోని సతారాలో ఈరోజు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందజేస్తారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఇప్పటి

0: ఈ పథకం కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మహారాష్టకు 8,368 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించనుంది. అలాగే పీఎం గ్రామ్ సడక్ యోజన కింద 122,98 కోట్ల ఖర్చుతో 35 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం తెలుపనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 35 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, వాటి ప్రభావం గురించి ఇరువురు నేతలు చర్చించినట్టు జయశంకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే 2026 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నందుకు అబ్బాస్ అరాక్చీకి డాక్టర్ జయశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీ భారత్ ఇరాన్ సంబంధాల బలోపేతానికి, ప్రాంతీయ సుస్థిరతకు ప్రాధాన్యతనిచ్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అలాగే సిక్కిం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిల్లో కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21న నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని. కానీ కెరీర్ స్టార్టింగ్లో ఉద్యోగంలో చేరిన రోజు ఏ కమిట్మెంట్తో అయితే ఉన్నారో, రిటైర్మెంట్ తర్వాత కూడా అదే కమిట్మెంట్ని కంటిన్యూ చేశారు డాక్టర్ తపన్ కుమార్ గారు. మరి ఆయన గురించి మరిన్ని వివరాలు ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: తకిట తకదిన తక్కిట తకిట తకిట తకిట తకిట తకదిన తక్కిట తకిట తకిట

పద్మశ్రీ తపన్ కుమార్ గారి గురించి. అంటే ప్రొఫెసర్ గా ఎన్నో సేవలు అందించారు, రిటైర్మెంట్ కూడా వచ్చేసింది. రిటైర్మెంట్ అనగానే ఇందాక అనుకున్నాం కదా సెక్యూరిటీ చూసుకుంటారు ఎవరైనా, కానీ పెన్షన్ లో కూడా తనకు రెండు పూటల తిండికి కావాల్సిన డబ్బు మాత్రమే ఉంచుకుని మిగతా డబ్బునంతా కూడా పేషెంట్ వెల్ఫేర్ కోసం, పేదవాళ్ళ కోసం ఖర్చు చేశారు తపన్ కుమార్ గారు. అండ్ అంటే ఉంటారు జీవితాన్నే ఇతరుల కోసం ఆయన, అంటే రకరకాల ఆఫర్స్ వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి అండ్ స్టేట్స్ నుంచి, కానీ అయినా కూడా వాటన్నిటినీ వద్దనుకున్నారు. అంటే నిజానికి ఆయన డబ్బు కాదు పేదల కోసం ఖర్చు చేసింది, తన జీవితాన్నే అని చెప్పొచ్చు. అయితే నిజంగా ఇలాంటి జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, అంటూ ఉండారు కదా ఇవన్నీ, అంటే అబ్బా ఇలాంటి మాటలు ఎన్నో చెప్పొచ్చులే స్వాతి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్క మాట, మనం ఇచ్చిన డబ్బు కావచ్చు లేకపోతే ఇంకేదైనా సహాయం గుర్తుంటుందో గుర్తుండదో నాకు తెలియదు, కానీ బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాట, మనం ఇచ్చిన చేసిన సహాయం, మాట సహాయమైనా కావచ్చు, అవి మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అంటారు కదా మానవ సేవే మాధవ సేవ అని, అందులో 100% నిజం ఉంది. మనం రకరకాల, అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి అయినా కూడా రకరకాల చారిటీలు చేస్తూ ఉంటారు మనుషులు. కానీ నేను అనేది ఏంటంటే ఎదుటి వాళ్ళకి అవసరమైనప్పుడు మనం చేసే ఆ మాట సాయం కావచ్చు, చిన్నపాటి డబ్బు సహాయం కావచ్చు, ఆర్ గైడెన్స్ ఇవ్వడం కావచ్చు, ఇలాంటివి వాళ్ళకి నిజంగా వాళ్ళ కెరీర్ని కానీ వాళ్ళ జీవితాన్ని కానీ నిలబెట్టినప్పుడు వాళ్ళ దృష్టిలో మీరే దేవుడవుతారు. వారణాసి వీధుల్లో చేతిలో నల్ల గొడుగు, భుజంపై చిన్న బ్యాగు, నెమ్మదివగా హాస్పిటల్ వైపు నడిచిన ఆ 84 వైద్యుడు ఈరోజు ఎంతోమంది హృదయాల్లో ఒక దేవుడు, ఒక లైట్. అంతే, ఎందుకంటే చాలామంది జీవితాల్ని నిలబెట్టారు ఆయన, ఆయన కెరీర్ గైడెన్స్తో కావచ్చు, ఆయన ట్రీట్మెంట్తో కావచ్చు. సో ఆయన చెప్పేది ఒకటే, ఐ విల్ కంటిన్యూ టు ట్రీట్ పీపుల్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్. ఎంత గొప్ప సిద్ధాంతం కదా, అదే మనం నేర్చుకోవాల్సింది. ఎందుకంటే మనం చేసే ఏ ప్రయత్నమైనా కావచ్చు, సరే ఆయన అంటే రిటైర్ అయిపోయారు, ఆయనకున్న వచ్చిన విద్యను పంచారు, సో ఆయన నుంచి మనం అడాప్ట్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ట్రై మీ లాస్ట్ బ్రెత్ వరకు కూడా ట్రై చేయండి. నేను ఒకప్పుడు ఇలాగా ఉండేదాన్ని, నేను ఒకప్పుడు అలాగా అంటే ఒకప్పటి సంగతి, తర్వాత టెక్నాలజీ పెరిగింది, మారిపోతోంది కాలం. సో కాలానికి తగ్గట్టుగా మీరు మారాలి అంటే ఒకప్పుడు నేనున్నా ఇలా కాదు, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనేది ఆలోచించండి. కాలానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉండండి మీ లాస్ట్ బ్రెత్ వరకు, రైట్? ఇది వాళ్ళ చైతన్య స్ఫూర్తి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

సంబంధం, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: 1252 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో మీ ఆర్జే స్వాతితో ఈట్ ఫిట్. సో ఇప్పుడు మనకి ఉంటాయి కదా, చిన్నప్పుడు మనకు నేర్పిస్తుండే ఏమనంటే కూరగాయల్లో రాజు ఎవరు, కూరగాయల్లో రాణి ఎవరు, గుర్తుందా మీకు? సో అలా సమ్మర్లో కూడా ఒక కింగ్డమ్ ఉంటుంది అనమాట, ఫ్రూట్స్ కింగ్డమ్ ఆర్ సమ్మర్ కింగ్డమ్ ఒకటి ఉంటుంది. సో సమ్మర్ అనే కింగ్డమ్కి సుప్రీం అంటే చక్రవర్తి ఎవరు అంటే దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్, ఇంకా మనం ఏం మాట్లాడతాం, ఆయనే అనమాట పెద్ద అయిన సూర్యారావు, మిస్టర్ సూర్యారావు, భాస్కర్ రావు, ఎన్ని పేర్లు చెప్పుకున్నా ఒకటే కదా, సూర్యుడు అనమాట. ఇకపోతే ఆయన చక్రవర్తి అయితే సమ్మర్ కింగ్ ఎవరు చెప్పండి? ఎవరైనా గెస్ట్ చేస్తారా? సమ్మర్ కింగ్ ఎవరో చెప్పనా? ఇంకెవరండి? చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఒక మార్కు క్వశ్చన్ వస్తుండే, గుర్తుందా? మామిడి పండు కదా, మ్యాంగో అనమాట. అండ్ అలాగే సమ్మర్ క్వీన్ ఉంటుంది, అది పుస్తకాల్లో లేదు బట్ మేము పిలుచుకునేటోళ్ళం అనమాట. అప్పుడు సమ్మర్ క్వీన్ అంటే ఎవరు, గెస్ట్ చేస్తారా? గెస్ట్ చేసి నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, ఆలరించే సంపూర్ణ వినోదం.

0: అవును, ఎగ్జాక్ట్లీ అవును. ఎందుకు చెప్పాలా, ప్రేమలో ఉన్నప్పుడు ఏది తప్పు కాదనిపించదు, అంతా అయిపోయాకే అనిపిస్తుంది, అరేరేరేరే తప్పు చేశామే అని. సో అదనమాట సంగతి. మొత్తానికైతే కోచ్ మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి అండ్ అలాగే సమీర భరద్వాజ్ పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఎగ్జాక్ట్లీ 1:00 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మరి చైతన్య స్ఫూర్తిలో ఈట్ ఫిట్ అంటూ వింటున్నారు స్వాతితో. మరి నేను చెప్పాను ఇందాక సమ్మర్ చక్రవర్తి అయితే సూర్యారావు, మరి సమ్మర్ కింగ్ అయితే మ్యాంగో, మరి సమ్మర్ క్వీన్ ఎవరు అని అన్నానమాట. సో చాలా మంది వాటర్ మెలన్ పంపించారు, అఫ్ కోర్స్ నిజమే కావచ్చు, బట్ అప్పట్లో సమ్మర్ క్వీన్ ఎవరు అంటే ఎవరో చెప్పనా, రాగి జావా. నిజం అంటే పాతకాలంలో అసలు రాగి జావ తాగి పనులు చేసుకుంటే అసలు అసట్టే తెలిసేది కాదు. అండ్ ఈ వేడి, మనం ఏదైతే సఫర్ అవుతున్నామో, డీహైడ్రేషన్, ఇవన్నీ అవి ఉండేవి కాదనమాట. ఇకపోతే పెరగన్నము, వాటర్ మిలాను అండ్ ఏమంటారు సబ్జా గింజలు, ఇవన్నీ ఏంటంటే సైనికులు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎండాకాలం అనే సామ్రాజ్యంలో మనం ఉండాల్సిన ఈ 2-3 నెలలు కూడా మనం వీళ్ళతోనే ప్రయాణం చేయాలన్నమాట. అంతేగాని శత్రు రాజ్యాలైన ఫాస్ట్ ఫుడ్లు, కూల్ డ్రింక్ల జోలికి అస్సలు అంటే అస్సలు పోకండి. ఇదే నేను మీకు చెప్పాలనుకుంది. మాకు తెలియదా స్వాతి అంటే, అవును మీకు తెలుసు, అయినా సరే అవి రారా అని అలా పిలుస్తుంటే వెళ్ళకుండా ఉంటామో చెప్పండి. అలా వెళ్ళి అలా గటగటా తాగేస్తాం, తాగిన తర్వాత ఏమవుతుంది, ఆహా ఏమవుతుంది, దాహం తీరుతుంది అనుకుంటున్నారా, అస్సలు కాదు, మళ్ళీ 10 నిమిషాలకి విపరీతమైన దాహం వేస్తుంది. కాబట్టి సో ప్రస్తుతానికైతే ఎండాకాలం అనే ఈ సామ్రాజ్యానికి వీళ్ళే కింగులు, క్వీన్లు, సైనికులు, అంటే మనల్ని కాపాడే వాళ్ళు. కాబట్టి వీళ్ళతోనే ట్రావెల్ చేయండి, సేఫ్గా ఉండండి, రైట్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: చిత్రకథల వివరణం గాయని గాయకుల స్వర నీరాజనం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 1 గంట దాటి 10 నిమిషాలు. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగావు శర్మణి. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. నీట్ యూజీ 2026 పరీక్షను జూన్ 21వ తేదీన తిరిగి నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి పలు వైద్య పరికరాలు అందజేశారు. పేదలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్ ఆసుపత్రుల రూపకల్పన చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు వెల్లడించారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరగవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయించి వారి విధులపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. హైదరాబాద్లోని సంక్షేమ భవన్లో పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్ వైస్ చైర్మన్ల పదవీ బాధ్యతల స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, వీటి ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని చెప్పారు. పెరిక కులస్తులు నిర్మించుకుంటున్న ఆత్మగౌరవ భవనానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్లాయిలయ్య, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని పేర్కొంటూ వచ్చే నెల 21 నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే 14వ తేదీ నుండి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చన్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే 7 నుండి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు.
1: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కి ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ షీట్ కో దస్తఖత్ కర్నా, ఆరంభ మే ఎక్ బార్ కర్నా, అంత మే భీ ఎక్ బార్ కర్నా, ఉస్మే హమారి విద్యార్థియో కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ, జో 2 సే 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే థోడీ ఇంత ఎక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే, 2 సే శురూ హోగా 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా. అడ్మిట్ కార్డ్ ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
0: ఎన్టీఏలో సంస్కరణలు చేపట్టి విద్యా మాఫియా కుట్రలను అరికడతామని హామీ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గంలోని కాచిగూడ, బాగంబర్పేట్ డివిజన్లలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను

0: నివసించారు. అక్కడ ఉన్న సిబ్బందిని కేంద్రాల్లో అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రాల్లో ఆరోగ్య సేవలు పొందే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో పలు రకాల వైద్య పరికరాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఆర్థిక స్వావలంబన బాధ్యతాయుత వనరుల వినియోగం పిలుపుకు అనుగుణంగా తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు జూబ్లీహిల్స్ లో కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెట్రోలో ప్రయాణించారు. రామచంద్రరావు తార్నాక మెట్రో స్టేషన్ నుంచి మెట్రో ఎక్కి జూబ్లీహిల్స్ కు బయలుదేరారు. అనవసర ఇంధన వినియోగాన్ని తగ్గించడం, బాధ్యతాయుతమైన పద్దతులు అవలంబించడం కోసం దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సప్త సూత్రాలను పాటించాలని ప్రజలకు రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని బోర్డు ఖరారు చేస్తుందని టీజీబీఐఈ కార్యదర్శి చెప్పారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని బోర్డు ఖరారు చేసింది. విద్యార్థులు గమనించగలరు. రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 546,000 ఎకరాల్లో 14,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, ఇప్పటి వరకు 7,24,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 456 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 53,611 మంది రైతులకు మద్దతు ధర చెల్లించి 692 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామని, మరో 2-3 రోజుల్లో మరో 400 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఫార్ములా ఈ రేస్ నిధుల మళ్లింపుల కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నాంపల్లి ఏసీబీ కోర్టు నిన్న నోటీస్ జారీ చేసింది. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం నిందితులుగా పేర్కొన్న కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను జూలై 31వ తేదీన కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. హెచ్ఎండిఏకు చెందిన 55 కోట్ల రూపాయల నిధులను నిబంధనలకు విరుద్దంగా విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఏసీబీ అభియోగాలు మోపింది. విచారణలో భాగంగా 1000కి పైగా కీలక పత్రాలను కోర్టుకు సమర్పించారు. డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం న్యాయస్థానం కేసు విచారణ చేపడుతుంది. ఇందుకు సంబంధించి ఇతర సంస్థలను కూడా నిందితులుగా చేర్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ డీజిల్ పై సగటును 3 రూపాయలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 110.78 రూపాయలకు చేరింది. డీజిల్ ధర 90.90 రూపాయలకు పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించి నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలతో ఈ అత్యాధునిక ఆసుపత్రిని రూపకల్పన చేస్తుందన్నారు. 300 ICU బెడ్లు, 16 ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నోస్టిక్ సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని నిర్మించామని, కేసీఆర్ ప్రభుత్వం ఉండుంటే 2 ఏళ్ల క్రితమే ఇది పూర్తయ్యేదని వ్యాఖ్యానిస్తూ ప్రస్తుత ప్రభుత్వం మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టూ టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణం పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికేనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల 7,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్పారు. డ్రోన్ సిటీలోని ఇతర రక్షణ ప్రాజెక్టులను ప్రారంభించిన వారు అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లో వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ చేరింది. ఇటీవల గ్రేటర్ కౌన్సిల్ ఆమోదించిన 5,257 కోట్ల ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక కేంద్ర పట్టణాభివృద్ది శాఖకు పంపించడంతో యూసీఎఫ్ లో వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేర్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు హనుమకొండ కలెక్టర్ గ్రేటర్ వరంగల్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ తెలియజేశారు. పశువుల అక్రమ రవాణా పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నితికా పంత్ హెచ్చరించారు. గోరక్షణ కమిటీతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ అక్రమ రవాణాను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సరిహద్దుల్లో 14 చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నల్గొండ జిల్లాలో జరుగుతున్న జనగణన ఇంటింటి సర్వేకు ప్రజలందరూ సహకరించే సర్వేలో పాల్గొనాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. ఈ ఉదయం తన నివాసంలో జనగణన ఎన్యూమరేటర్ వద్ద సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా జనగణన చేసుకున్న అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ
1: ఇంటింటికి డీటెయిల్ హౌసింగ్ అనేది 11th మే నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఇంట్లో భాగంగా ఈ రోజు నా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ద్వారా నా యొక్క హౌసింగ్ ఒక బ్లాక్ కి ఎన్యూమరేటర్ వచ్చి అండ్ ఎన్యూమరేటర్ సూపర్వైజర్ వచ్చి హౌసింగ్ అనేది పూర్తి చేయడం జరిగింది. సో ఇలాగే ప్రతి ఎన్యూమరేటర్ కూడా మీ ఇంటికి రావడం జరుగుతుంది. సో మీ యొక్క వివరాలని సేకరించడం జరుగుతుంది. 33 ప్రశ్నలు అయినటువంటి ఈ వివరాలని ఎన్యూమరేటర్ కి సహకరించి అందించాల్సిందిగా ప్రతి ఒక్క పౌరుణ్ణి విజ్ఞప్తి చేస్తున్నాను.
0: తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిస్తే మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరగవచ్చునని, ఆదిలాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం అనుబంధమైన సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన స్థానం డైమండ్ జూబ్లీ వేడుకలను, మ్యాంగో మేళాను రేపు ఉదయం ప్రారంభిస్తారు. 16-17 తేదీలో 2 రోజుల పాటు ఉండే ఈ కార్యక్రమంలో రైతులు తమ వద్ద ఉన్న ప్రత్యేకమైన లేదా కొత్త మామిడి రకాలను ప్రదర్శించవచ్చు. మామిడి పళ్లతో తయారు చేసిన ప్రాసెస్డ్ ఉత్పత్తులను కూడా ప్రదర్శించవచ్చు. ఇంటర్ విద్యా విధానంలో బోర్డు కీలక మార్పులు చేపట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరంలోనే ప్రయోగ పరీక్షలను ప్రవేశపెడుతోంది. దీని ప్రకారం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో చెరో 15 మార్కులను ప్రాక్టికల్స్కు కేటాయిస్తారు. విశేషాలు మరొకసారి. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. నీట్ యూజీ 2026 పరీక్షను జూన్ 21వ తేదీన తిరిగి నిర్వహిస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. పేదలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్ ఆసుపత్రుల రూపకల్పన చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. షో టైం వింటారు విత్ యువర్ రేడియో జాకీ స్వాతితో. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 121 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మరి షో టైమ్ లో నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం పంపించవలసిన నంబర్ 0402324085204320825. మీకు పాత సినిమాలు గుర్తున్నాయా? పాత సినిమాలో యుద్ధాలు జరిగేవన్నమాట. సో మస్తు మ్యాజిక్ మ్యాజిక్ అనిపిస్తున్నప్పుడు ఏంటి అసలు ఎట్లా జరుగుతాయని, ఇట్లా ఇక్కడ నుంచి బాణాలు వేస్తే బాణాలు ఇట్లా స్ట్రైట్ గా పోయి ఆపోజిట్ వాళ్ళని కూర్చుకుంటాయి అనమాట. అసలు అంత స్ట్రైట్ గా ఎట్లా అవుతాయి అని మస్తు డౌట్లు వస్తుండే. అయితే ఆ యుద్ధంలల్లా మీరు ఒకటి గమనించారా, ఏమంటారు, యుద్ధం జరుగుతుంటది, ఒక చెయ్యి నరికేస్తారు, అయినా సరే ఇంకో చేయితో యుద్ధం చేస్తుంటారనమాట ఆపోజిట్ వాళ్ళు. అట్లా కొన్ని కొన్ని సినిమాలలో కొన్ని యుద్ధాలలో ఏంటంటే మొత్తానికైతే హీరో విలన్ని ఏమంటారు కత్తితో నరికేస్తారు, తల ఎక్కడో పడిపోతుంది, మొండెం ఎక్కడో ఉంటుంది, అయినా సరే ఆ మొండెం కూడా ఏదో ఒక ట్రై చేస్తుంటారు అనమాట యుద్ధం చేయడానికి. గుర్తొచ్చిందా ఇంత ఎందుకు చెప్పినా తెలుసా? ఎందుకంటే తల లేకుండా సినిమాల్లో అట్లా యుద్ధాలు చేయొచ్చేమో నాకు తెలియదు గ్రాఫిక్స్తో, కానీ తల భాగం లేకుండా వారం రోజులు జీవించగలిగే జీవి ఒకటి ఉందన్నమాట. అది ఎక్కడో ఏ దేశంలోనో ఏ ప్రాంతంలోనో ఉండదు, మన చుట్టే ఉంటుంది, మనం రోజు చూస్తాం కూడా మ్యాక్సిమం. మరి ఆ జీవి ఏంటి? తల లేకుండా వారం రోజులు జీవించగలిగే జీవి ఒకటి ఉంది, అది ఏంటి? గెస్ చేసి నాకు వాట్సాప్ చేయండి ఆన్ 0402324085. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

నిజంగా ఈ లిరిసిస్ట్లకి ఎన్నిసార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తక్కువే. అసలు ఎంత అద్భుతంగా రాశారు వేటూర్ గారి పాటని. సో యంగ్ లవర్ కాబట్టి యంగోత్రి కంగారు పడకు అంటూ గంగోత్రి ఏమన్న పదాలు. అసలు వేటూరి గారి కళానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. 129 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు, ఆకాశవాణి వివిధ భారతిలో షో టైం వింటున్నారు. అయితే నేను అడిగిన క్వశ్చన్కి చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. మీరు సెర్చ్ చేసి పంపించారా లేకపోతే నిజంగానే చూసారా, అంటే ఎప్పుడైనా చూసారా అలాగా? ఓకే రైట్, మరి ఫస్ట్ అయితే రైట్ ఆన్సర్ ఎవరు పంపించారో వాళ్ళ నేమ్స్ చదివే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ చారి ఫ్రమ్ హైదరాబాద్ అండ్ అలాగే భిక్షపతి నిర్మల వైష్ణవి ఫ్రమ్ హన్మకొండ వరంగల్, నిర్మల ఫ్రమ్ హైదరాబాద్, పోలపల్లి శ్రీనివాస్ ఫ్రమ్ రాజన్నపేట, అంకుశాపురం నుంచి దొర్నాల సుదర్శన్ గారు, బుధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ అండ్ అలాగే అనిత, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్, కేవీరావు అలాగే పీపీరావు ఫ్రమ్ ఖైరతాబాద్. అబ్బా నాకు ఒక చిన్న ఏమంటారు కోరిక ఉంది, ఏంటంటే మీ కేవీరావు పీపీరావు అని ఎప్పుడు రెగ్యులర్గా పంపిస్తుంటారు కదా, అసలు మీ పూర్తి పేర్లు ఏంటండి, ఎప్పుడైనా చెప్తారా నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే రైట్. సతీష్ శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ నుంచి అండ్ అలాగే నెమ్మాని గ్రామం నుంచి, పునః వెంకటేశం అండ్ అలాగే హేమలత చిత్రియాల గ్రామం నుంచి, దమ్మోజు వెంకటాచారి గజ్వీల్ నుంచి, షేర్ల వెంకటేష్ అండ్ అలాగే పెడరా నుంచి అప్పలరాజు, అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, ద్రోణం రాజు, సూర్యశ్రీ ఫ్రమ్ కావుకూర్, రాకేశ్వరి ఫ్రమ్ నందిపేట, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు, మధుకర్ ఫ్రమ్ నాందిపేట్ అండ్ అలాగే సార్ ఎవరో నాకు తెలీదు బల్కంపేట్ నుంచి మీరు వాయిస్ రికార్డులు పంపిస్తున్నారు. వాయిస్ రికార్డ్ని నేను చదవలేను కదా, వినగలను మాత్రమే, కాబట్టి మీరు ఆన్సర్ని టైప్ చేసి పంపించండి. ఎంఎం శాస్త్రి, ఉమా సుగంధి ఫ్రమ్ పంజాగుట్ట, సహజ సాహితి ఫ్రమ్ బ్యాంకాలని, నిజామాబాద్ పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, రామకృష్ణారెడ్డి ఫ్రమ్ కర్ణాటక, ఎన్ శైలజ వేణు ధర్మసాగర్ ఫ్రమ్ హన్మకొండ, డాక్టర్ శ్రీపతి బాబు ఫ్రమ్ వైట్ ఫీల్డ్ నుంచి పంపించారు, రమణి సుబ్బారావు ఫ్రమ్ సికింద్రాబాద్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ అండ్ కళావతి. ఇంతమంది రైట్ ఆన్సర్ పంపించిన ఆ ఆన్సర్ ఏంటో తెలుసా, మన ఇంట్లో ఉంటుంది, రోజు పలకరిస్తుంటుంది మా నన్ను హాయ్ అంటూ. బొద్దింక, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకు బొద్దింక అంటే, బొద్దింక రక్తంలో అంటే మన బ్లడ్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట, అండ్ చిన్న చిన్న రంధ్రాల ద్వారా అంటే దాని స్కిన్కు ఉన్న రంధ్రాల ద్వారానే ఎక్కువగా అవి బ్రెత్ తీసుకుంటాయి. ఎక్కువగా అంటే ఈ బ్రెత్ తీసుకోవడం అనేది తల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వదు, కాబట్టి తల లేకపోయినా కూడా సుమారు దాదాపు ఒక వారం వరకు హ్యాపీగా బతుకుతాయంట. కానీ ఎప్పుడు చచ్చిపోతాయి అంటే చిలుక ప్రాణం మరి చెట్టు త్వరలో ఉన్నట్టు, మరి వీటి ప్రాణం ఎప్పుడు పోతుంది అంటే నీళ్లు తాగకుండా డిహైడ్రేషన్ అయినప్పుడు చచ్చిపోతాయంట బొద్దింకలు. సో అవి డిహైడ్రేషన్ అయ్యేదాకా మనం చూస్తూ ఉండలేం కదా, మనమైతే ఏవో ఒక స్ప్రేలు అయితే కొట్టుకుంటాం. కానీ ఏది ఏమైనా వారం రోజులు తల లేకుండా ఉండే జీవి బొద్దింక అన్నమాట. ప్రతి ప్రాణికి ఓ చరిత్ర ఉన్నట్టు మనం చుట్టూ రోజు కనిపించే బొద్దింకకు కూడా ఒక ఏమంటారు స్పెషల్ క్వాలిటీ ఉందన్నమాట, రైట్? అందుకని ఎవరిని తక్కువ చేసి చూడకండి, ఈవెన్ బొద్దింకల్ని కూడా. ఓకే, 1:32 అవుతోంది స్టూడియో క్లాక్లో, మీరు వింటున్నారు స్వాతితో షో టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు మీకోసం వచ్చేస్తుంది మరో పాట, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

బ్రహ్మ మూవీ నుంచి సూపర్ ట్రాక్ విన్నారు 138 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ ని ఆర్జే స్వాతితో. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి షో టైంలో అనంటే, అబ్బబ్బబ్బా ఆ కార్డు లేకుండా బయటికి రావడం చాలా కష్టమవుతుంది కదా. సో ఎక్కడి నుంచి ఎక్కడ లింక్ పెట్టినా ఆ కార్డు మన పాకెట్లో ఉండాల్సిందే. సో వే టు వేర్ అంటే ఏం చేయాలన్నా కూడా ఆ కార్డే మనకి ప్రామాణికమైపోయింది. సో ఇంత గొప్పగా చెప్తున్న ఆ కార్డు ఏంటి అంటే ఎందుకు తెలియదు స్వాతి, ఆధార్ కార్డ్ అంటారు కదా. అవును, ఆధార్ కార్డ్ గురించే మాట్లాడుతున్నాను. సో ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు అందరికీ అంటే ఒక సర్వసాధారణమైన యాక్సెస్ అన్నమాట, ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. మరి ఈ ఆధార్ కార్డ్ని ఫస్ట్ టైం ఎక్కడ అమలు చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0404324052 0423232485. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

కృష్ణా రెడ్డి మ్యూజిక్ కంపోజ్ చేయగా జొన్న విత్తల గారు రాశారు అండ్ బాలు గారు చిత్రమ్మ పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ యమలీల. 144 అవుతోంది స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శ్రోతా ఎమ్మీ ఆర్జే స్వాతితో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఆధార్ కార్డ్ ఫస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ చేశారు అని అడిగాను. థ్యాంక్స్ టు గూగుల్ తల్లి అనుకుంటూనే చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. అంటే అందరూ అందులోనే వెతికారని కదా. ఓకే రైట్, ఈ రకంగానైనా అట్లీస్ట్ ఇలాంటి విషయాల గురించి మీరు సెర్చ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఓకే ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలామంది అంత ఈజీ క్వశ్చన్ అడగొద్దు స్వాతి అందుకని అని నాకు నేను అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటా. ఓకే ఓకే అండ్ స్వాతి బొద్దింక గురించి ఇందాక అడిగారు కదా. అవును, బొద్దింకను ఎవరైనా మీ ఇంట్లో చూసారా? అప్పుడు చూసారా లేదా కానీ ఈ రోజు నుంచి మాత్రం అబ్జర్వ్ చేస్తారా? తలకాయ లేకుండా అది బతుకుతుందా లేదా కదా. ఓకే చూసేయండి, చూసిన తర్వాత నాకు చెప్పండి మళ్ళీ. ఓకే ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారు అంటే సతీష్, శాంతి, రిషిత ఫ్రమ్ సుచిత్ర సర్కిల్ అండ్ అలాగే భిక్షపతి, వైష్ణవి ఫ్రమ్ హన్మకొండ వరంగల్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ సురేష్ నేరెడ్మెట్ ఎక్స్ రోడ్ నుంచి పంపించారు. అలాగే వెంకట్రావు గారు అండ్ అలాగే పల్లపరావు, ఓకే పిపి రావు అండ్ కేవీ రావు గారా, ఓకే నైస్, థ్యాంక్స్ టు అండ్ థ్యాంక్స్ అండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ గజ్వేల్ నుంచి పంపించారు, పేరైతే లేదు. అండ్ ఆల్సో బ్రూస్లీ ఫ్రమ్ సూరారం అండ్ రమణి సుబ్బారావు గారు ఫ్రమ్ సికింద్రాబాద్ నుంచి, భాను ఫ్రమ్ మియాపూర్ అండ్ ఆల్సో మధుకర్ ఫ్రమ్ నందిపేట్, నిమ్మాని గ్రామం నుంచి వెంకటేశం అండ్ ఆల్సో ఎం కొండారెడ్డి ఫ్రమ్ మహారాష్ట్ర. ఎందుకు ఈరోజు మొత్తం కంప్లీట్గా మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి ఆన్సర్స్ చూడు వింటున్నట్టున్నారనమాట. పులిపాటి వెంకట్ గారు, వెంకటేష్ గారు రైట్ ఆన్సర్ అండ్ అలాగే అంకుశాపురం నుంచి దొర్నాల సుదర్శన్ గారు, ఫిరాజ్దిగూడ నుంచి శ్రీనివాస్ అండ్ అలాగే ఆడపు సంతోష్ కుమార్ ఫ్రమ్ బెల్లంపల్లి. నెక్స్ట్ రైట్ ఆన్సర్ రామకృష్ణారెడ్డి ఫ్రమ్ కర్ణాటక, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట వరంగల్, దస్తగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు, అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అండ్ ఆల్సో మహారాష్ట్ర నుంచి రాకేష్ ఫరీద్ నందిపేట్, ఓకే సుజాత రామారావు గారు ఫ్రమ్ ధర్పల్లి అండ్ ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత అండ్ వి త్రిశూల్ కుమార్ ఫ్రమ్ మల్కాజ్గిరి అనమాట. అంటే తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేసే చదవడానికి మస్తు కష్టమవుతుంది తెలుసా, రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ చదివేటప్పుడు ఉంటుంది అనమాట. ఓకే దమ్మోజు వరలక్ష్మి గారు ఫ్రమ్ చిత్రియాల గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ గారు ఫ్రమ్ ఉమ్మెడ పంతాడి, శ్రీనివాస్ గారు ఫ్రమ్ మోరిపోలం, జనగాం నుంచి శివనవ్య అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ దాసరిపాలెం పోలు శివదాసరెడ్డి కుటుంబ సభ్యులు ఫ్రమ్ గుంటూరు జిల్లా. ఓకే ఆన్సర్ వచ్చేసి చాలామంది రైట్ ఆన్సర్ గెస్ చేసి పంపించారు. నో గెస్ చేసి కాదు, గూగుల్లో హ్యాపీగా సెర్చ్ చేసి పంపించారు అనమాట. సో ఆన్సర్ ఏంటి అనంటే మహారాష్ట్రలోని తెంబ్లి అనే ఒక గిరిజన ప్రాంతంలోని ఓ మహిళకి ఫస్ట్ ఆధార్ కార్డ్ని ఇష్యూ చేశారనమాట. షీఈస్ రియలీ గ్రేట్ కదా, ఎప్పుడు చరిత్రలో ఉంటుందామె. నాకు ఇంకో విషయం అర్థం కాదు, ఎందుకంటే మనం రెగ్యులర్గా ఫిల్టర్లు వేసుకొని ఉన్న ముఖాన్ని తెల్లగా మేకప్ వేసి స్టేటస్లు వాట్సాప్లలో పంపించుకుంటాం కదా, మరి ఆధార్ కార్డులు ఎందుకు అట్లా వస్తాం మనం? అంటే దానికి వేరే లెన్స్ వాడతారా? సో ఒరిజినల్గా మనం ఎట్లున్నామో మనకు తెలుస్తుందా? అసలు నాకు అనిపిస్తుంది ఆధార్ కార్డులో ఉన్న ఫోటోని డీపీగా స్టేటస్గా పెట్టుకున్న వాళ్ళు తోపులబ్బా అనిపిస్తుంది. మీరు తోపు అయితే పెట్టేసుకోండి, ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేకుందాం, మీకోసం వచ్చేస్తుంది మరో పాట. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

0: 2021 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైం. మరి అల్లరి ప్రియుడు నుంచి పాట అయితే విన్నాడు మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి. అట్ ద సేమ్ టైం ఈ పాటను రాసింది కూడా కీరవాణి గారే, పాడింది మాత్రం బాలుగారు అండ్ చిత్రమ్మ. 153 అవుతోంది. మరి లాస్ట్ టైం ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎక్కువ టైం లేకుండా ఒక్క నిమిషంలో ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపిస్తారో చూద్దాం, ఓకేనా? ఏంటంటే, మన ఇండియాలో ఫస్ట్ టైం బస్సుని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిపారు? మన ఇండియాలో బస్ని తయారు చేసిన తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, సో అప్పుడు ఈ బస్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిపారు అంటే ప్లేస్ వేర్ టు వేర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మియాపూర్ టు ఖైరతాబాద్ లైక్ అట్లా ఉంటుంది కదా, అది కాదు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అంతే. మరి ఫస్ట్ బస్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిపారు గెస్ చేసి సర్చ్ చేసి వాట్సాప్ చేయండి 0402324052 0402324052.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 155 అవుతోంది స్టూడియో క్లాక్ లో, మీరు వింటున్నారు షో టైం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇండియాలో ఫస్ట్ బస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిచింది అని చెప్పేసి అడిగాను. చాలా మంది రకరకాలుగా అయితే గెస్ చేసి పంపిస్తున్నారు. మరి రైట్ ఆన్సర్ ఎవరు గెస్ చేశారో చూద్దాం. సౌత్ ఇండియాలో అయితే ఒక చోట, మరి నార్త్ ఇండియాలో అయితే ఒక చోట ఉంది. కాబట్టి చూద్దాం ఎవరైతే రైట్ ఆన్సర్ పంపించారో వాళ్ళ పేర్లు చదువుదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే ఇది నేను ఇక్కడ ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారో చదువుకుంటున్నాను అనమాట. ఓకే, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ వరంగల్, ఆయన్ ఆల్సో రామకృష్ణరెడ్డి ఫ్రమ్ కర్ణాటక. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు అంటే సిహెచ్ హనుమంతరావు గారు ఫ్రమ్ పాపిరెడ్డి కాలనీ. అండ్ కట్ల సతీష్ ఫ్రమ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి. ఆయన ఆల్సో రైట్ ఆన్సర్ ఎవరు అంటే చోడవరపు రమాదేవి ఫ్రమ్ గీతానగర్ హైదరాబాద్. అలాగే ఇంకెవరైనా పంపించారా? ఓకే, విరార్తిగూడ నుంచి శ్రీనివాస్. అండ్ వెల్లుల్లా నుంచి జాప భూమేశ్వర్, ఐ మీన్ డ్రైవింగ్ అని నేను ఆన్సర్ చేయలేను అంటూ కూడా మెసేజ్ పంపించారనమాట. అవును కరెక్టే, మరి ఇది ఎట్లా టైప్ చేసి పంపించిండ్రు? ఐ కుడ్ ఆన్సర్ దిస్. ఓకే, నేను డ్రైవింగ్లో ఉన్నా కూడా ఆన్సర్ పంపిస్తానా? ఏంటో నాకు అసలు అర్థమే కాలేదు. ఓకే, నెక్స్ట్ రైట్ ఆన్సర్ చూద్దాం. ఇంకెవరైనా పంపించారు? అబ్బా నేను మాట్లాడతాను అంట సురేష్జీ, ఇక్కడ మాట్లాడడానికి లేదు, ఓన్లీ ఏమంటారు నేను ఇట్లా మాట్లాడితే మీరు నేను అట్లా మాట్లాడుకోవడమే తప్ప డైరెక్ట్గా మాట్లాడడానికి లేదు, కాబట్టి టెక్స్ట్ మెసేజ్ టైప్ చేసి పంపిస్తే బెటర్. పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా. సో చాలామంది పంపించారు, బట్ యునో మీరు అందరు పంపించింది కూడా కరెక్టే, కానీ మన దగ్గర మన తెలుగు రాష్ట్రంలో ఫస్ట్ బస్ ఎక్కడి నుంచి ఎక్కడికి నడిచిందో తెలుసా? బెజవాడ టు మచిలీపట్నం. అందరూ పంపించింది ఏంటంటే ముంబైలో పంపి, ముంబై అని టైప్ చేశారు. ఓకే, ఆ పరంగా చూసుకుంటే ఆన్సర్ కరెక్టే, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బెజవాడ నుంచి మచిలీపట్నం ఫస్ట్ బస్ అనమాట అలా రన్ అయింది. నిజంగా అప్పుడు ఎవరు ఎక్కిండ్రో ఏమో కదా, సో వాళ్ళ లక్కీయెస్ట్ పర్సన్ అని అనిపిస్తుంది నాకు. పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్

పాటని అప్పుడెప్పుడు రాసిండ్రు కాబట్టి బస్ ఎక్కి వస్తావా లారెక్కి వస్తావా అని రాశారు. ఒకవేళ ఆ పాటని ఇప్పుడు రాసి ఉంటే ఏం రాసేటోళ్ళు? మెట్రో ఎక్కి వస్తావా, ర్యాపిడో ఎక్కి వస్తావా, లేకపోతే ఊబర్ ఎక్కి వస్తావా అని రాసే వాళ్ళేమో నాకు తెలీదు అంటున్నాను అనమాట. ఏదేమైనా ఈరోజు నాకు మంచి మంచి బిరుదులు ఇచ్చారు తొండిష్ట స్వాతి గారు అండ్ తూచిష్ట స్వాతి గారు అంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. మరి టైం అయితే 1:59 క్రాస్ అయింది, మరి కొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15. శక్తిశీలి వింటారు, నేను మీ విశాలి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఈ రోజుల్లో ప్రజలు సక్సెస్ గురించి మాట్లాడితే వెల్త్ గురించి మాట్లాడుతున్నారు. అవార్డ్స్ రికగ్నైజేషన్ లగ్జరీతో మెజర్ చేస్తున్నారు. ఎంతమందికి మీ పేరు తెలుసు, ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు అంటున్నారు. అసలు మీ లైఫ్ స్టైల్ ఎంత ఎక్స్పెన్సివ్గా కనిపిస్తోంది అని కూడా అడుగుతున్నారు. నిజంగానే కదా, లైఫ్ మనల్ని చూస్తే మనం చాలా రిచ్గా కనిపిస్తేనే మనతో ఫ్రెండ్షిప్ కూడా చేస్తున్నారు. ఇటువంటి పోటీ ప్రపంచంలో కూడా ఇంకా కొంతమంది వేరే దారి ఎంచుకుంటున్నారు. ఒక నిశ్శబ్ద మార్గం, ఒక కఠినమైన మార్గం, ఒక సేవా మార్గం, అలాంటి మార్గాన్ని ఎంచుకున్న ఒక మహిళ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: శక్తిశీలి వింటున్నారు మీ విశాలితో. ఒక లా స్టూడెంట్, ఒక పబ్లిక్ స్పీకర్, ఒక హ్యూమన్ రైట్స్ డిఫెండర్, ఒక సోషల్ యాక్టివిస్ట్, ఒక ఫౌండర్. ఎప్పుడో ఒకరోజు హెల్ప్ చేస్తాను అని వెయిట్ చేయకుండా ఇప్పుడే ప్రారంభించిన ఒక మంచి మనసున్న మనిషి. ఆమె పేరు ఖుషి పాండే. చాలామంది ఆమెను మొదట సోషల్ మీడియాలో వైరల్ వీడియోల ద్వారా గుర్తుపెట్టుకున్నారు. రాత్రి సమయంలో రోడ్డు పక్కన నిలబడి ఒక బోర్డు పట్టుకొని ప్లీజ్ మీ సైకిళ్లకు లైట్స్ను పెట్టుకోండి అని చెప్పే ఒక అమ్మాయి. ఎండలో బాధపడుతున్న వాళ్ళకి గొడుగులను పంచుతున్న యువతి. ఖుషి పాండే జీవితం ఒక వైరల్ వీడియోతో ప్రారంభం కాలేదు. ఆమె పడ్డ బాధతో, ఆమె అనుభవించిన ఒక సంఘటనతో స్టార్ట్ అయింది. అసలు ఆ సంఘటన ఏంటి? ఖుషి జీవితాన్ని ఆ సంఘటన ఎలా మార్చిందో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బంగారు లోకం సినిమా నుంచి కార్తీక్ పాడిన పాట విన్నారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:29 దాటి 20 సెకండ్లు. శక్తిశీలి వింటున్నారు మీ ఆర్జే విశాలితో. శక్తిశీలిలో ఖుషి పాండే గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆమె లా మరియు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివి కూడా తన కోసం కాకుండా సమాజం కోసం జీవించాలి అనుకున్నారు. టాక్స్ షోస్ లో హోస్ట్ గా సస్టైనబుల్ డెవలప్మెంట్ టాపిక్స్ పై పేపర్ ప్రెజెంటేషన్లు కూడా ఇచ్చారు. చాలా చిన్న వయసులోనే ఎన్జిఓస్ తో పనిచేయటం ప్రారంభించారు. 16 ఏళ్ల వయసులోనే సోషల్ సర్వీస్ ప్రపంచంలోకి కూడా అడుగు పెట్టారు. చాలా మంది ఆ వయసులో కెరీర్ గురించి ఆలోచిస్తారు, అంతే కదా. ఎవరైనా కూడా ఆ వయసులో ఎగ్జామ్స్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు, కానీ ఆమె మాత్రం నేను సొసైటీకి ఎలా ఉపయోగపడాలి అని ఆలోచించటం మొదలుపెట్టారు. కొన్ని సంఘటనలు మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అలాంటి సంఘటన ఖుషి జీవితంలో కూడా జరిగింది. అదేంటో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అనిరించి సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్.

0: మన జనరంజని.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: ఖుషి పాండే గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఒక ప్రమాదంలో ఖుషి పాండే తన తాతగారిని కోల్పోయారు. ఈ ప్రమాదం ఆమె మనసును కదిలించింది. ఇంకా ఎన్ని కుటుంబాలు తన మనుషుల్ని కోల్పోవాలి? దాని తర్వాత ఆమె ఒక విషయం గమనించారు. రాత్రిళ్ళు సైకిల్ మీద వెళ్లేవాళ్ళు చాలామంది డైలీ వేర్ వర్కర్స్, డెలివరీ వర్కర్స్, లేబర్స్ చీకట్లో చాలా వరకు వీళ్ళు కనిపించరు. ఆ టైంలో రోడ్డు మీద సైకిల్ నడిపే వారి జీవితం కొన్ని క్షణాల్లోనే

విషాదంగా మారిపోతుంది. అందుకే ఆమె పాలసీల కోసం వెయిట్ చేయలేదు, ఆమె స్వయంగా యాక్షన్ తీసుకున్నారు. బ్యాటరీ పవర్ లైట్లను సైకిల్కి అమర్చటం ప్రారంభించారు. రిఫ్లెక్టివ్ స్టిక్కర్స్ చాలా చోట్ల వాటిని అతికించి వాటిని వాడటం ప్రారంభించారు. అలా ఓ ప్రాజెక్టు ప్రారంభమైంది, దాని పేరే ఉజల. ఈ ప్రాజెక్టు ఒక దుఃఖంలో నుంచి పుట్టింది, ఒక జ్ఞాపకంలో నుంచి పుట్టింది, ఒక ప్రేమలో నుంచి పుట్టిన ప్రాజెక్ట్ ఇది. మొదట ఆమె ఒంటరిగా ప్రారంభించారు, కానీ నెమ్మదిగా వాలంటీర్స్ జాయిన్ అవ్వటం ప్రారంభమైంది. అది ఈరోజు మిషన్ ఉజల ఒక గ్రోయింగ్ వాలంటీర్ మూమెంట్గా మారింది. దీని గురించిన విశేషాలను ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: శక్తిశీలి వింటున్నారు, నేను మీ విశాలి. ఖుషీ పాండే లక్నోలో ఇప్పటికే వేల సంఖ్యలో రోడ్ల పక్కన రిఫ్లెక్ట్ లైట్స్ను అమర్చారు. ఇక్కడి ముఖ్య విషయం ఏమిటంటే, ఖుషీ తన ఇన్కమ్లో పెద్ద భాగం వీటి కోసం ఖర్చు చేయటం. ఆమె రకరకాల ఉద్యోగాలు చేస్తూ లా స్టూడెంట్స్కి టీచింగ్ కూడా చేస్తున్నారు. నేటి యుగంలో సమాజం నాకు ఏమిస్తుంది అనుకునే ఈ రోజుల్లో ఖుషీ మాత్రం సమాజానికి నేనేమి ఇవ్వగలను అని తనను తాను ప్రశ్నించుకున్నారు. ఈమె ప్రయాణం రోడ్డు దగ్గర ఆగిపోలేదు. హాస్పిటల్ బయట ఆకలితో ఉన్న కుటుంబాలు, చదువు లేకుండా పెరుగుతున్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడే మహిళలు, ఇలా ఆమె ఇప్పుడు ఒక ఇష్యూ మాత్రమే ఎంచుకోలేదు. ఆమె మానవత్వాన్ని ఎంచుకున్నారు. అక్కడి నుండే సప్నాకి ఉదాన్ ఫౌండేషన్ ప్రారంభమైంది. 2021లో లక్నోలో ఈ ఫౌండేషన్ ప్రారంభమైంది. మరి దీని గురించిన విశేషాలను ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:50 దాటి 56 సెకండ్లు. శక్తిశీలి వింటున్నారు, నేను విశాలి. సప్నోకి పాఠశాల అనే ప్రోగ్రాం పేద పిల్లల కోసం ఓపెన్ క్లాస్ రూమ్లు ఏర్పాటు. తర్వాత ప్రాజెక్ట్ అన్నపూర్ణ, ప్రతి వారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆహార పంపిణీ. ఆ తర్వాత ప్రాజెక్ట్ డ్యాగ్, ఆడవారి మెన్స్ట్రువల్ సైకిల్ అవగాహన కోసం మరొకటి. ఇలా ఎన్నో ప్రాజెక్టులను చేశారు. జీవికా సాతి అంటే టైలరింగ్, ఎంబ్రాయిడరీ, హస్తకళల్లో నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ అవకాశం. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్న ఖుషీ పాండేని చాలా మంది వ్యంగ్యంగా, విమర్శగా మాట్లాడారు. కానీ ఆమె ధైర్యం ఆమె తండ్రి, ఆమె ఫ్యామిలీ సపోర్ట్. ఆమె తండ్రి ఆమెకు ఇన్స్పిరేషన్ కూడా. పబ్లిక్ సర్వీస్ కి వయసు అనేది పరిమితం కాదని నిరూపించింది. వెయిటింగ్ కంటే వర్క్ ని ఎంచుకుంది ఖుషీ పాండే. ఎక్స్క్యూజ్ కంటే యాక్షన్ ని ఎంచుకుంది. సైలెన్స్ కంటే సర్వీస్ ని ఎంచుకుంది. అందుకే ఖుషీ పాండేకి ఒక సెల్యూట్ చేస్తూ ఇది ఈనాటి శక్తిశీలి కార్యక్రమం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు. శ్రోతలు ఇప్పుడు వింటారు 103.2 MHz పై శ్రోతలు కోరే అభిరుచి ఉత్తరాల ద్వారా పాటలు వింటారు. ముందుగా వినండి, సీతారామం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం సీతారామం సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో. మీరింతవరకు విన్న పాట హుషారు సినిమా నుండి. కోరినవారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు. అలాగే అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం గాంధీ పుట్టిన దేశం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు తిమ్మపూర్ నుండి దాసర్ రాజేశ్వర్, లలిత, అనన్య, భూమేశ్వర్, భూలక్ష్మి, హనుమన్లు వీరందరి కోసం గాంధీ పుట్టిన దేశం సినిమా నుండి ఈ పాట

0: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: తెలంగాణ
0: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. నేటి భారతం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్ చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్క, లత వీరందరి కోసం నేటి భారతం సినిమా నుండి ఈ పాట.

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 ఫ్రీడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసము, అలర్జీలు, గురక సమస్యలు, ఊపిరితిత్తుల్లో నీరు చేరడము, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. ప్రేమికుడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవికుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్, శోభరాణి, అశోక్ బాబు వీరందరి కోసం ప్రేమికుడు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి గారు ఆలపించిన ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో వింటున్న శ్రోతలకు ఒక గమనికం. ఈ నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూత్రంలో మంట, మూత్రం ఎర్రగా రావడము, ప్రోస్టేజ్ గ్రంథి సమస్యల గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు తగిన సలహాలు ఇస్తారు.

గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. అక్క చెల్లెలు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, తెలంగాణ వనపర్తి నుంచి రామయ్య, కార్తిక్, రాన్ ప్రతాప్, మను, యామిని, భవ్యశ్రీ, లాస్యశ్రీ, సుధారామయ్య, చైత్రశ్రీ వీరందరి కోసం అక్క చెల్లెలు సినిమా నుండి ఈ పాట.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30 దాటి 18 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు మీరు వింటారు యువవాణి యువజనుల కార్యక్రమం.

ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు అలాగే ఆకర్షణీయమైన వేతనాలను పొందడానికి ఉన్నత చదువులే అవసరం లేదు విద్యార్థులకు. సాధారణ డిగ్రీ కోర్సులతోనే ఆ అవకాశాలను అందుకోవచ్చు. ఎందుకంటే ఈ సాధారణ డిగ్రీ కోర్సుల్లోనే ఇప్పుడు కొత్త కొత్త సబ్జెక్టులు, విభిన్నమైన కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి. ఇక తమకున్న ఆసక్తి ప్రకారమే ఎంచుకుంటే డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కూడా మంచి కెరియర్ను సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ నేపథ్యంలో వివిధ డిగ్రీ కోర్సుల పూర్తి వివరాలను గురించి తెలుసుకుందాం ఈనాటి యువవాణి కార్యక్రమంలో.

దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ అనగా యూజీ స్థాయి లేదా డిగ్రీ కోర్సుల స్థాయిలో ఎక్కువ మంది చేరుతున్న కోర్సుల్లో బీఏ, బీఎస్సీ, బీకామ్ కోర్సులే మొదటి మూడు స్థానాల్లో ఉంటాయి. ఇక ఈ కోర్సుల్లో దేశవ్యాప్తంగా సుమారు 400 గ్రూపు కాంబినేషన్లు అందుబాటులోనూ ఉన్నాయి. కొత్త కోర్సుల్ని ప్రవేశపెట్టడం, అలాగే విభిన్నమైన కాంబినేషన్లకు అవకాశం కల్పించడం ఇలాంటి కారణాలతో ఈ డిగ్రీ కోర్సులు ఎక్కువ ఆదరణను పొందుతున్నాయి. ఇక ప్రొఫెషనల్ కోర్సుల కంటే కూడా తక్కువ కాల వ్యవధిలో, అలాగే తక్కువ ఖర్చుతో ఈ కోర్సులు పూర్తి కావడం, కాలేజీలు కూడా దగ్గరగా అందుబాటులో ఉండడం, అలాగే పోటీ పరీక్షలు ఉన్నత విద్యకు కూడా ఉపయోగపడడం ఇలాంటివన్నీ సాధారణ డిగ్రీ కోర్సుల్లో చేరడానికి విద్యార్థులకు అనుకూలమైన అంశాలు. ఇక వివిధ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కూడా ప్రధాన ప్రాంగణాల్లో కొత్త కాంబినేషన్లతో ఈ సాధారణ డిగ్రీ కోర్సుని అందిస్తున్నాయి. డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్, అలాగే పోటీ పరీక్షలు, సర్టిఫికేషన్ కోర్సులకు కూడా విభిన్నమైన శిక్షణని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి సంస్థలు. ఇక దేశవ్యాప్తంగానే చూసుకుంటే ఎక్కువ మంది చేరుతున్న కోర్సుల్లో మొదటి స్థానం బీఏ కోర్సుది. ఇంటర్మీడియట్ అన్ని గ్రూపుల వారు ఈ బీఏ కోర్సులో చేరిపోవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో భాగంగా బీకాం కోర్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇక ఈ కోర్సుల్లోకి ఇంటర్మీడియట్లో కామర్స్ లేదా మ్యాథ్స్ సబ్జెక్టులు చదివిన వారికి అవకాశం లభిస్తుంది. ఐఐటీలు, ఎన్ఐటీలు, అలాగే డీమ్డ్ విద్యాసంస్థల్లో కూడా అవకాశం దక్కడం, తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్లో ఎక్కువ సీట్లు ఉండటంతో బీఎస్సీలో చేరే మ్యాథ్స్ విద్యార్థుల సంఖ్య ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది. అయితే దాదాపు అన్ని డిగ్రీ కాలేజీలు బీఏ, బీకామ్, అలాగే బీఎస్సీ కోర్సుని అందిస్తున్నాయి. ఇక పాపులర్ కాంబినేషన్లు కూడా అన్ని విద్యాసంస్థల్లోనూ అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలు, అలాగే తమకుండే ఆసక్తికి అనుగుణంగా గ్రూపుతో పాటు సబ్జెక్టుల కాంబినేషన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక వివిధ పీజీ కోర్సులకు డిగ్రీ స్థాయిలో ఆ సబ్జెక్టు చదివి ఉండడం తప్పనిసరి కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని డిగ్రీ సబ్జెక్టుల కాంబినేషన్ను విద్యార్థులు ఎంచుకోవాలి.

ఇక డిగ్రీ స్థాయిలో ఉండే కోర్సుల్లో మొదటిది బీఏ కోర్సు. ఇక ఈ కోర్సులో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టుల కాంబినేషన్ బాగా ప్రఖ్యాతి పొందింది. సివిల్స్ అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి విభిన్న పోటీ పరీక్షల కోసం ఎదురుచూసే విద్యార్థులు, అలాగే భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలని ఆశించేవారు తమ దారిని దీనివైపు మళ్లించవచ్చు. ఇక టూరిజం, సైకాలజీ, సోషల్ వర్క్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, జాగ్రఫీ, ఫిలాసఫీ, విమెన్ స్టడీస్ అండ్ మేనేజ్మెంట్, అలాగే పాపులేషన్ స్టడీస్, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, హాస్పిటాలిటీ, ఇలా ఎంచుకోవడానికి ఎన్నో సబ్జెక్టులు ఈ బీఏ కోర్సులో భాగంగా అందుబాటులో ఉంటాయి. ఆస్థెటిక్స్ అండ్ బ్యూటీ థెరపీ, అలాగే డిజిటల్ మీడియా అండ్ డిజైన్ కోర్సుల్ని కూడా బీఏలో భాగంగా కొన్ని విద్యాసంస్థలు అందిస్తున్నాయి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీ సొంత

ఇక డిగ్రీ కోర్సుల్లో భాగంగా అందించబడే మరొక కోర్సు బీఎస్సీ. ఇక ఈ గ్రూపులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒకప్పుడు ఎంతో పాపులర్. ఇక ఇంటర్మీడియట్ మ్యాథ్స్ విద్యార్థులు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ కాంబినేషన్ వైపు మొగ్గు చూపొచ్చు. ఇక ఈ సబ్జెక్టులపై పట్టున్నవారు భవిష్యత్తులో మంచి అవకాశాలను కూడా సొంతం చేసుకోవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్న వాటిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ ముందు వరుసలో ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, అలాగే బయోకెమిస్ట్రీ, జియాలజీ ఇలా ఎన్నో సబ్జెక్టులను మ్యాథ్స్ విద్యార్థులు ఎంచుకునే వీలు ఉంది. ఇక ఇప్పుడు బీఎస్సీలోనూ డేటా సైన్స్, అలాగే డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ లాంటి విభిన్నమైన కోర్సులు ప్రభుత్వ అలాగే ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, డీమ్డ్ సంస్థలు కూడా అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ విద్యార్థులు ఐఐటి మద్రాస్ అలాగే మరికొన్ని సంస్థలు అందిస్తున్న ఆన్లైన్ బీఎస్సీ కోర్సుల్లో కూడా చేరవచ్చు. బైపీసీ స్ట్రీంలో అయితే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మొదటి నుంచి ఆదరణ పొందుతున్న కోర్సులే. వీరు మైక్రోబయాలజీ అలాగే బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఫారెస్ట్రీ అలాగే జెనెటిక్స్, సీడ్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లాంటి విభిన్నమైన సబ్జెక్టుని కూడా ఎంచుకోవచ్చు.

డిగ్రీ స్థాయిలో ఎంచుకునే మరొక గ్రూప్ బీకామ్. ఇందులో కాంబినేషన్లు తక్కువే. కామర్స్ సబ్జెక్టు ప్రధానాంశంగా ఈ కోర్సు రూపొందడమే దీనికి కారణం. ఇక ఇందులో కొన్ని స్పెషలైజేషన్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బీకామ్లో భాగంగా రెగ్యులర్, అలాగే ఆనర్స్, ట్యాక్సేషన్, కంప్యూటర్స్, ఈ కామర్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్, అలాగే మేనేజ్మెంట్, ఫారిన్ ట్రేడ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ లాంటి విభాగాల్లో బీకామ్లో ఏదైనా కోర్సును విద్యార్థులు ఎంచుకునే వీలుంది. ఇక కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉన్న ఏసీసీఏ అలాగే సిఏఎంఏ కాంబినేషన్లతో బీకామ్ కోర్సుల్ని అందిస్తున్నాయి. అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంట్స్ అంటే ఏసీసీఏలో చేరిన వారు 13 పేపర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే బీకామ్ ఆనర్స్ విద్యార్థులకు వీటిలో 6 పేపర్ల నుంచి మినహాయింపు లభిస్తుంది. బీకామ్ ఆనర్స్ కోర్సు ప్లస్ ఏసీసీఏ కోర్సు తెలుగు రాష్ట్రాల్లోనూ అందుబాటులో ఉంది. అలాగే బీకామ్తో పాటు సీఎంఏ, అలాగే సీఏ మరియు సిఎస్ లాంటి వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్ని కూడా పూర్తి చేసుకునే వీలు ఉంది విద్యార్థులకు. ఇక ఇవే కాకుండా వివిధ సర్టిఫికేషన్ కోర్సుల్ని కూడా బీకామ్తో పాటు చదువుకోవచ్చు విద్యార్థులు.

సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

ఇక కొన్ని విద్యాసంస్థలు ఆనర్స్ విధానంలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుని అందిస్తున్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి 4 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇక ఇందులో మేజర్ మైనర్ సబ్జెక్టులు ఉంటాయి. ఈ తరహా చదువుల్లో ఎంపిక చేసుకున్న సబ్జెక్టులో అదనపు ప్రావీణ్యాన్ని కూడా విద్యార్థులు పొందొచ్చు. ఏదైనా సబ్జెక్టుపై ప్రత్యేక ఆసక్తి కలిగి ఉన్నవారు, ఆ సబ్జెక్టులో ఉన్నత విద్యను ఆశిస్తున్నవారు ఆనర్స్కు ప్రాధాన్యతను ఇవ్వచ్చు. ఇక కావాలనుకుంటే 3 సంవత్సరాల తర్వాత కోర్సు నుంచి వైదొలగొచ్చు. ఇక ఈ సంస్థలో చేరే ముందే అన్ని విషయాలు తెలుసుకోవడం, సరైన కాంబినేషన్లు ఎంచుకోవడం ఎంతో ముఖ్యం విద్యార్థులకు.

ఆయా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల్ని పొందడం కూడా సులువే. ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అయితే ఇంటర్మీడియట్ మెరిట్ మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించడం జరుగుతుంది. ఇక కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఇంటర్మీడియట్ మార్కులు లేదా ఆయా పరీక్షలో చూపించిన ప్రతిభ ఆధారంగానూ అడ్మిషన్స్ తీసుకుంటున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాలన్నీ యూజీ కోర్సుల్ని అనగా డిగ్రీ స్థాయి కోర్సుల్ని అందిస్తున్నాయి. సీయూఈటీ యూజీ స్కోరుతో అవకాశాన్ని కల్పిస్తున్నాయి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో భాగంగా డిగ్రీ ప్రవేశాలను ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1000 కాలేజీల్లో 200 పైగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ అలాగే తెలంగాణ దోస్త్ ద్వారా ప్రవేశాల్ని కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆన్లైన్ అడ్మిషన్స్ మాడ్యూల్స్ ఫర్ డిగ్రీ కాలేజెస్ అనగా ఓఏఎంఈడిసితో డిగ్రీ కోర్సుల్లో చేరిపోవచ్చు. ఇక కాలేజీలు, కోర్సులు, సీట్లు, ఫీజుకు సంబంధించిన పూర్తి వివరాలు దోస్త్ అలాగే ఓఏఎండిసి వెబ్సైట్ల నుంచి పొందవచ్చు విద్యార్థులు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశాలకు దరఖాస్తుల్ని కూడా ఆహ్వానిస్తున్నారు. ఇక డిగ్రీ కళాశాలలకు నాక్ గ్రేడ్లు కూడా కేటాయించడం జరిగింది. వీటి ప్రకారం వరుసగా A++ అలాగే A+, A, B++, B+, B అలాగే C వంటి నాక్ గ్రేడ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కళాశాల ఎంపికలో ఈ గ్రేడులను కూడా ప్రామాణికంగా తీసుకుని ఎంచుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు.

బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

ఇక యువవాణి కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు యూజీ కోర్సులు అనగా అండర్ గ్రాడ్యుయేట్ లేదా డిగ్రీ స్థాయి కోర్సుల వివరాలను గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల వివరాలను గురించి తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ విద్యార్హతతో నేరుగా డిగ్రీతో పాటు పీజీని చదువుకునే వెసులుబాటు ఎన్నో విద్యా సంస్థలు ఇప్పుడు కల్పిస్తున్నాయి. వీటిలో ఐఐటీలు అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రీయంగా ఉన్న సంస్థలు, వివిధ రకాల యూనివర్సిటీలు, ప్రత్యేక సంస్థలు కూడా ఈ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇక ఈ విధానంలో చేరిన వారు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యను కొనసాగించడంతో పాటు ఆయా సబ్జెక్టుల్లో లోతైన పరిజ్ఞానాన్ని కూడా పొందొచ్చు. ఇక ఇంటిగ్రేటెడ్ విధానంలో బీటెక్ ప్లస్ ఎంటెక్ కోర్సులు అలాగే బీఎస్సీ ఎంఎస్సీ కోర్సులు, బీఏ ఎంఏ కోర్సులు, బీసీఏ ఎంసీఏ కోర్సులు, బీబీఎం ఎంబీఏ కోర్సులు, ఇలా ఎన్నో రకాల కోర్సుల్ని అందిస్తున్నారు. ఇక ఈ విధానంలో కొన్ని కోర్సుల్లో చేరిన వారికి ఒక సంవత్సర పాటు కాలము ఆదా అవుతుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా అదనపు పరీక్షలు రాయకుండానే యూజీ అలాగే పీజీ కోర్సుల్ని ఒకేసారి ఒకే విద్యా సంస్థలో చదువుకునే వెసులుబాటు ఈ ఇంటిగ్రేటెడ్ విద్యతో విద్యార్థులు పొందవచ్చు. ఇక చేరిన సబ్జెక్టులో ప్రాథమికాంశాల నుంచి పరిశోధనా స్థాయి వరకు విస్తృతమైన పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవచ్చు విద్యార్థులు. ఇక ఈ విధమైన కోర్సుల్లో చేరిన తర్వాత ఉన్నత విద్యపై ఆసక్తి లేకపోయినా, అప్పటిదాకా చదువుతున్న సబ్జెక్టు నచ్చకపోయినా యూజీ డిగ్రీతో బయటకు వచ్చేయవచ్చు. ఈ వెసులుబాటును ఎన్నో విద్యా సంస్థలు కల్పిస్తున్నాయి. ఇక కొన్ని కోర్సుల్లో మధ్యలో వైదొలిగే వీలు ఉండకపోవచ్చు. అందువల్ల నిబంధనలన్నింటినీ ముందుగానే తెలుసుకుని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది విద్యార్థులు.

ఇంటిగ్రేటెడ్ పీజీ స్థాయి వరకు అందించబడే కోర్సుల్లో మొదటిది ఇంటిగ్రేటెడ్ ఎంటెక్. ఐఐటీలతో పాటు వివిధ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ సంస్థలు 5 ఏళ్ల కాల వ్యవధితో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సుని అందిస్తున్నాయి. బీటెక్ తర్వాత ఎంటెక్తో పోలిస్తే 1 సంవత్సరం పాటు కాలం ఆదా అవుతుంది విద్యార్థులకు. ఐఐటి జేఈఈ స్కోర్తో ప్రవేశము లభిస్తుంది. ఇక పాతతరం ఐఐటీలన్నింటిలోనూ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక రాష్ట్ర స్థాయి సంస్థలు వీటిని అందిస్తున్నాయి. పేరొందిన ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కనీసం 2 లేదా 3 ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సుని నడుపుతున్నాయి. ఇక హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అందించే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అనగా సిఎస్ కోర్సులో జేఈఈ స్కోరుతో అవకాశాన్ని కల్పిస్తారు.

ఇక ఇంటిగ్రేటెడ్ విధానంలో అందించబడే మరొక కోర్సు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి. ఇంటర్మీడియట్ సైన్స్ విద్యార్థులు ఐఐటీలతో పాటుగా ఎన్ఐటీలు, వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర స్థాయిలో ఉండే సంస్థలు, కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రత్యేక సంస్థల్లో ఈ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కోర్సుల్లో చేరవచ్చు. ఐఐటీలో అయితే జేఈఈ అడ్వాన్స్డ్ స్కోరుతో ప్రవేశం లభిస్తుంది. బీఎస్ఎంఎస్ పేరుతో వివిధ సైన్స్ విభాగాల్లో ఐఐఎస్ఈఆర్లు కూడా కోర్సుల్ని అందిస్తున్నాయి. యాప్టిట్యూడ్ పరీక్షతో కోర్సుల్లోకి తీసుకుంటారు విద్యార్థులను. ఇక వీటిలో చేరిన విద్యార్థులకు స్టైపెండ్ కూడా అందుకునే వెసులుబాటు ఉంది. నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అనగా నెస్ట్ పరీక్షతో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనగా నైసర్, అలాగే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్లో బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ కోర్సుల్ని కూడా చదువుకోవచ్చు. ఇక ఈ విద్యాసంస్థల్లో చేరిన వారికి స్టైపెండ్ కూడా అందుతుంది. హైదరాబాద్, పాండిచ్చేరి, కొత్తగా ఏర్పడిన వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో వివిధ రకాల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

0: కొన్ని రకాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భాగంగా ఎంఎస్సీలో మ్యాథమెటికల్ సైన్సెస్, అలాగే ఫిజిక్స్, కెమికల్ సైన్సెస్, సిస్టమ్స్ బయాలజీ, ఆప్టోమెట్రీ అండ్ విజన్ సైన్సెస్, హెల్త్ సైకాలజీ, ఎర్త్ సైన్సెస్, అప్లైడ్ జియాలజీ, ఎంఏ హ్యుమానిటీస్లో భాగంగా హిందీ, తెలుగు, ఉర్దూ, లాంగ్వేజ్ సైన్సెస్, ఎంఏ సోషల్ సైన్సెస్లో భాగంగా ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ వంటి కోర్సులు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉన్నాయి. ఇక బిర్లా అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ పలాని గోవా హైదరాబాద్ క్యాంపస్ల్లో ఇంటిగ్రేటెడ్ విధానంలో ఎంఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీ సైన్సెస్, ఎకనామిక్స్ కోర్సులు కూడా అందిస్తున్నారు. బిట్సాట్తో ప్రవేశం కూడా లభిస్తుంది. పిలాని క్యాంపస్లో ఎంఎస్సీ జనరల్ స్టడీస్లో కూడా చదువుకునే వెసులుబాటు ఉంది విద్యార్థులకు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో భాగంగా వివిధ యూనివర్సిటీలు అవి అందించే కోర్సుల వివరాలని గురించి కూడా తెలుసుకుందాం. ఉస్మానియా యూనివర్సిటీలో భాగంగా ఎంఏ ఎకనామిక్స్, అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎంబీఏ వంటి కోర్సుల్ని ఇంటిగ్రేటెడ్ విధానంలో అందిస్తున్నారు. ఇక తెలంగాణ యూనివర్సిటీ అప్లైడ్ ఎకనామిక్స్, అలాగే ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎంబీఏ కోర్సుల్ని అందిస్తోంది. పాలమూరు యూనివర్సిటీ ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సుని అందిస్తోంది. కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ, అలాగే బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎంబీఏ, ఎంఎస్సీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ కోర్సుని అందుబాటులో ఉంచింది. ఇక ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎంఎస్సీ నానో టెక్నాలజీ కోర్సుని ఇంటిగ్రేటెడ్ విధానంలో అందిస్తోంది. యోగి వేమన యూనివర్సిటీ ఎంఎస్సీ బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్, అలాగే ఎర్త్ సైన్సెస్ కోర్సుని ఇంటిగ్రేటెడ్ విధానంలో అందిస్తోంది. సీయూఈటీ యూజీతో కేంద్రీయ విద్యా సంస్థల్లో ఇంటిగ్రేటెడ్ యూజీ అలాగే పీజీ కోర్సుల్లో చేరవచ్చు. రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లోకి అవి నిర్వహించే ఉమ్మడి పరీక్షతో ప్రవేశం లభిస్తుంది విద్యార్థులకు. ఇక ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సు వివరాల్లోకొస్తే, వివిధ రాష్ట్ర అలాగే జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సుల్ని అందిస్తున్నాయి. దేశంలో ఎక్కువ సంస్థలు ఎకనామిక్స్ కోర్సును ఇంటిగ్రేటెడ్ విధానంలో బోధిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని వేదికగా చెప్పుకోవచ్చు. దీంతోపాటు జేఎన్యూ అలాగే బీహెచ్యూ, పాండిచ్చేరి, కొత్తగా ఏర్పడిన వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో వివిధ ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు కూడా వివిధ రకాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్ని కొత్తగా ప్రారంభించాయి.

0: ఖాన్ మొటిమలా
1: సై బాల్
0: గజ్జా బబ్బలా
1: సై బాల్
0: నడువుల తామరా
1: సై బాల్
0: బురద పుల్లా
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
6: చిక్కుకున్నాడు.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు మీరు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

మెరుగుపరిచేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్టంలో పారిశ్రామిక ప్రగతి కోసం ఔటర్ రింగ్ రోడ్ ఇరుపక్కల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఢిల్లీలో జరగనున్న ఫామా మాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026 పురస్కరించుకుని ఈఈపీసీ భారత్ ఈరోజు హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించింది. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు న్యూఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులు కలిశారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్యతో గవర్నర్ వేర్వేరుగా సమావేశమయ్యారు. హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లో అత్యాధునిక ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా కేవలం 10 రూపాయల నామమాత్రపు ఛార్జీతో అన్ని రకాల చికిత్సలు అందించేలాగా సుమారు 1,300 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాది దీన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. హైదరాబాద్లో అనేక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ అదే స్థాయిలో ప్రభుత్వ వైద్యశాలల అవసరం కూడా చాలా ఉందని కేంద్ర మంత్రి అన్నారు. ముఖ్యంగా బస్తీల్లో నివసించే పేద మధ్యతరగతి ప్రజలు ఇప్పటికీ చికిత్స కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడుతున్నారని, వారికి అవసరమైన వైద్య సేవలు, పరికరాలు, మందులు అందుబాటులో ఉండాలన్నారు. ఈరోజు హైదరాబాద్లోని పలు డివిజన్లలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో పలు రకాల వైద్య పరికరాలను అందజేశారు. రానున్న రోజుల్లో సంగారెడ్డి అంతర్జాతీయ పారిశ్రామిక కారిడార్గా రూపొందుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని తోగర్పల్లిలో 650 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న కేజీఎస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2047 నాటికి దేశం 3 ట్రిలియన్ల ఆర్థిక ప్రగతిలో భాగంగా తెలంగాణలో కూడా జాతీయ ఉత్పత్తిలో 10% సాధించే దిశగా పరిశ్రమల ప్రగతికి కృషి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈరోజు సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు ప్రధాన నగరాలకు అనుసంధానించే హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులతో తెలంగాణ రైజింగ్ 2047 ఎకనామిక్ గ్రోత్ కారిడార్గా అభివృద్ది చెందే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల భవిష్యత్ అవసరాలకు, పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాల్లో అభివృద్దికి ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందన్నారు. మరోవైపు హైదరాబాద్ పూణే ముంబై హైస్పీడ్ రైలు మార్గానికి డిపిఆర్ సిద్దమైందని రైల్వే అధికారులు చెప్పారు. సుమారు 671 కిలోమీటర్ల మార్గానికి ప్రతిపాదన సిద్దం చేశామని, తెలంగాణ రాష్ట్రంలో 93 కిలోమీటర్ల మేరకు భూసేకరణ అవసరం ఉంటుందని వివరించారు. అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్, హైదరాబాద్ చెన్నై కారిడార్లో సుమారు 123 కిలోమీటర్ల మేరకు భూసేకరణ అవసరమని అధికారులు పేర్కొన్నారు. భారత్ ఫార్మా రంగం గత కొన్నేళ్లుగా గణనీయమైన స్థాయిలో విస్తరిస్తోందని హైదరాబాద్ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ జనరల్ ఫారెన్ ట్రేడ్ అక్షయ్ చెప్పారు. సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న ఫామా మాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026 రెండో విడతకు సన్నాహకంగా ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఈరోజు హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించింది. ఫార్మా యంత్రాలు, ల్యాబ్ పరికరాల రంగంలో భారతదేశాన్ని ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడంపై ఈ కార్యక్రమంలో చర్చాగోష్ఠులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అక్షయ్ మాట్లాడుతూ, ఉత్పాదకులు ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మారవలసిన ఆవశ్యకత ఉందన్నారు. అలాగే ప్రత్యేక యంత్రాల దేశీయ ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆయన పరిశ్రమలను కోరారు. ఈఈపీసీ భారత్ కార్యనిర్వాహక డైరెక్టర్ కార్యదర్శి అధీష్ మిత్రా మాట్లాడుతూ, అమెరికాకు చేసే ఫార్మా ఎగుమతులను 2030 నాటికి 130 బిలియన్ డాలర్లకు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఈ రోడ్ షోలో సిడిఎస్సిఓ డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ కె నరేంద్రన్, హైదరాబాద్ ఈసీజీసీ సీనియర్ మేనేజర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉమ్మడి రాష్ట్రంలో నమోదయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట మానవ హక్కుల కమిషన్కు సంబంధించిన 9378 కేసులు ఇంకా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలోనే ఉన్నాయని, ఆ ఫైళ్లను ఏపీఎస్హెచ్ఆర్సీకి బదిలీ చేస్తూ కేసుల వివరాలను టీజీహెచ్ఆర్సీ వెబ్సైట్లో ఉంచామని కార్యాలయ అధికారులు చెప్పారు.
సంబంధిత ఫిర్యాదుదారులు ఇతర

0: సంబంధిత పక్షాలు ఇకపై ఆయా కేసులకు సంబంధించిన సమాచారం తదుపరి చర్యల కోసం ఏపీఎస్హెచ్ఆర్సీ కార్యాలయాన్ని సంప్రదించాలి. ఎస్ఐఆర్ ను హడావుడిగా చేయవలసిన అవసరం లేదని, ఆ ప్రక్రియను ఏడాదిన్నర పాటు జాగ్రత్తగా చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎస్ఐఆర్ అంశంపై పీసీసీ బృందం ఈ రోజు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనగణన ప్రక్రియ ఇప్పటికే జరుగుతోందని, జనగణనతో పాటే ఎస్ఐఆర్ నిర్వహిస్తే సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుందని మహేష్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్టంలో మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గురువారం వరకు 8,16,102 టన్నుల మొక్కలు కొనామని, 15 రోజుల్లోనే లక్ష్యం పూర్తి చేసేలాగా పనిచేస్తున్నామని తెలియజేసింది. ఇటీవల ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు ఇవ్వగా, దానికి అనుగుణంగా నిరంతరంగా కొనుగోలు చేస్తున్నామని అధికారులు చెప్పారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ డి తిరుపతి రెడ్డి తెలియజేశారు. ప్రభుత్వం యువతకు శిక్షణ ముగియగానే సత్వరమే ఉపాధి కల్పించేలాగా అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల్లో పలు కొత్త కోర్సులు అందిస్తోందని తిరుపతి రెడ్డి చెప్పారు.
1: ఎలక్ట్రికల్ వెహికల్ మెకానిక్ అని చెప్పేసి మనకు కొత్తగా 6 కోర్సులు వచ్చినాయి. వీటితో పాటు కూడా పాత సాంప్రదాయ కోర్సులు కూడా ఉన్నాయి మనకు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మెషనిస్ట్, వెల్డర్, కార్ అండ్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్ అండ్ కంప్యూటర్, సివిల్, ఇవన్నీ కూడా మనకు పాతదారి కోర్సులు. ఇవన్నీ ద్వారా మనకు పారిశ్రామిక శిక్షణకు మెండుగా ఉపాధి ఉన్నాయి.
0: పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారులకు ప్రభుత్వం తరఫున నూతన వస్తాలు అందజేశారు. రుద్రంగిలో లబ్దిదారు మంచి సునీత మాట్లాడుతూ సొంతింటి కల నెరవేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
2: ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఇయర్స్ నుంచి రెంటుకుండే వాళ్ళం. నాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు అంతకు ముందు రేషన్ కార్డు ఒక్కదానికే వస్తుంది రేషన్. ఇప్పుడు మా సార్ పేరు పెట్టింది. కరెంటు బిల్లు కూడా 0 బిల్ వస్తుంది.
0: మధ్యప్రదేశ్లోని భోజశాల ఆలయం కేసులో హిందువులకు పెద్ద విజయం లభించిందని గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక ఆలయం విముక్తి కోసం హిందూ సమాజం గత 124 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తోందని, కోర్టు వెలువరించిన తాజా నిర్ణయం సనాతన ధర్మానికి, సత్యానికి, న్యాయానికి దక్కిన గొప్ప విజయమని రాజాసింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తూ పారదర్శకత, జవాబుదార నిర్ణయాన్ని పెంపొందించడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని రాష్ట సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు, లోడింగ్ ప్రక్రియలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఈరోజు జూలూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఆదివాసీ, గిరిజన, అత్యంత పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ ఇన్క్లూజివ్ లైవ్లీహుడ్స్ ప్రోగ్రామ్ను సమర్థవంతంగా అమలు చేసి చెంచు, గిరిజన కుటుంబాలను ఆర్థికంగా స్వావలంబన దిశగా తీసుకెళ్లాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఔటర్ రింగ్ రోడ్డు ఇరుపక్కల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు ప్రతిపాదనలపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా యుఏఈ దేశస్య రాష్ట్రపతి షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ అబుధాబి నగరే ఊర్జా సహకారస్య, ద్విపక్షీయ వ్యాపారస్య చ విషయే చర్చాం కృతవంతౌ. ఉభౌ నేతారో రక్షా పెట్రోలియం నివేశాది విషయే ప్రముఖానాం సంధిపత్రానాం ఆదాన ప్రదానమపి కృతవంతౌ. ఎస్ జయశంకర 26,000+ వర్షే బ్రిక్స్ విదేశ మంత్రిమండలస్య సభాయాం ప్రభావపూర్ణ బహుపక్షవాదం ప్రతి భారతస్య ప్రతిబద్ధతాం పునః దృఢీకృతవాన్. ఎన్టీఏ ఇతి

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు వింటారు ఒక ప్రకటన.
1: జీఆర్పీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ

0: తో మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు ఇప్పుడు వింటారు ఒక ప్రబోధ గీతం.

0: శ్రోతలింతవరకు ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వింటారు సినీ రంజనే కార్యక్రమంలో కొన్ని తెలుగు సినిమా పాటలు. ఇందులో ముందుగా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుండి ఈ పాట.

0: నిరంజని కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: సినీ రంజన్ వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 16వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండడం, అజీర్తి, మలబద్ధకం వేధించడం, తరచుగా వాంతులు, వెక్కిళ్ళు రావడం, ఇంకా పచ్చకామెలు, రకరకాల అల్సర్స్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపిడాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. ఇంతవరకు మీరు సినీ రంజని కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చిరుధాన్యాలు ఆరోగ్య ప్రదాతలు అని మనకు ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. ఈ చిరుధాన్యాలు పండించి మనం ఉపయోగించి మన అందరి ఆరోగ్యం కాపాడుకోవచ్చని వివరాలు ఈ విధంగా మనకు అందిస్తున్నారు. ధాన్యాలు అనేవి పెద్ద పరిమాణంలో ఉండే బియ్యం, గోధుమలు, బార్లీ వంటివి. చిరుధాన్యాలు అనేవి చిన్న పరిమాణంలో ఉండి తినడానికి అసౌకర్యంగా ఉండడంతో ఇవి తృణీకరి

పండించబడినవి. అందుకే చిరుధాన్యాలను తృణధాన్యాలు అని కూడా అంటారు. ఈ చిరుధాన్యాలు గడ్డి జాతికి చెందిన పంట. వీటిలో కొన్ని రకాలలో ఆరోగ్యకరమైన మేలు చేసే గుణం అధికంగా ఉండడం వలన వీటిని సిరిధాన్యాలని కూడా అన్నారు. ఇటీవల కాలంలో అనేక మంది చిరుధాన్యాలపైన ఎన్నో విషయాలు చెబుతున్నప్పటికీ సాధారణ ప్రజానీకానికి ఏ చిరుధాన్యం ఎలాంటి పోషకాలను అందిస్తుందో, ఆరోగ్యపరంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టతరమైన విషయం. అందుకే వివిధ శాస్త్రీయ సాంకేతిక పరిశోధనల ఆధారంగా ఎలాంటి ముఖ్యమైన ప్రయోజనం కలిగి ఉంటుందో సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో వైవిధ్యమైన చిరుధాన్యాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనుగడలో ఉన్న కొన్ని చిరుధాన్యాల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు నిపుణులు. ఇవి ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. ప్రధాన చిరుధాన్యాలు లేదా మేజర్ మిల్లెట్స్ అని, తర్వాత చిన్న చిరుధాన్యాలు మైనర్ మిల్లెట్స్ అని, తర్వాత మిథియా చిరుధాన్యాలు లేదా సూడో మిల్లెట్స్ అని మూడు రకాలుగా మన శాస్త్రవేత్తలు విభజించారు. ప్రధాన చిరుధాన్యాలు అంటే జొన్నలు, సజ్జలు, రాగుల పరిమాణం మిగిలిన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా పెద్దగా ఉండడంతో వీటిని ప్రధాన చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక చిన్న చిరుధాన్యాలంటే కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, ఒరిగలు, అరికలు పరిమాణం ప్రధాన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా కొంచెం చిన్నగా ఉండడంతో చిన్న చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక మిథ్యా చిరుధాన్యాలంటే అమరాంతస్ అంటే తోటకూర గింజలు, రాజగిర్, బకువీట్ వంటివి ఈ వర్గంలో వస్తాయి. ప్రధాన చిరుధాన్యాలలో జొన్నలు ముఖ్యంగా బరువు తగ్గడానికి, సూక్ష్మ ఖనిజాల లోపాలను నివారించడానికి ఉపయోగపడతాయి. అన్ని ధాన్యాలతో పోలిస్తే చిరుధాన్యాలలో జీర్ణ వ్యవస్థకు మేలు చేసే పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతో మధుమేహ వ్యాధి, రక్తపోటు వంటి వ్యాధులను నివారించవచ్చు. అన్ని చిరుధాన్యాలను తినడం వల్ల కలిగే శక్తి సమానమైనప్పటికీ చిన్న చిరుధాన్యాలలో ప్రత్యేకమైన సహజమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ఇన్ఫెక్షన్స్ నుండి కణజాలాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చిన్న చిరుధాన్యాలని అద్భుతమైన ఆహారం, సూపర్ ఫుడ్స్గా పరిగణించడం జరిగింది. వీటిలో గ్లూటిన్ అనే పదార్థం లేకపోవడం వలన జీర్ణకోశ వ్యాధులను నివారించవచ్చు. పచ్చ జొన్నలలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వలన తీసుకున్న ఆహారం మెల్లగారిగి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని నివారిస్తుంది. పచ్చ జొన్నలలో ఉండే ఫ్లావనాయిడ్స్ రక్తంలోని ఇన్సులిన్ను ప్రభావవంతంగా పనిచేసి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. తెల్ల జొన్నల కన్నా పచ్చ జొన్నలలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. తక్షణమే శక్తినిస్తాయి, నీరసాన్ని వాతాన్ని తగ్గిస్తాయి. ఇక సజ్జలు లేదా బాజ్రా పర్లు, సజ్జలు బాజ్రా పర్లు మిల్లెట్ అంటే ఇవి రక్తనాళాలలో కొవ్వును పేరుకోకుండా లిగ్నిన్ అనే ఫైటో కెమికల్ ద్వారా గుండె లయను నిబద్ధం చేస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం నివారిస్తుంది, జీర్ణకోశ సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, రక్తనాళాలలో కొవ్వును తొలగిస్తుంది కనుక గుండె సంబంధిత రోగాలను నివారిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, సజ్జలు పాలిచ్చే తల్లులలో తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది, రక్తహీనతను మధుమేహాన్ని నియంత్రిస్తుంది, మంచి కొవ్వును పెంచుతుంది, గాల్ బ్లాడర్ రాళ్లను తొలగిస్తుంది, అధిక బరువును నియంత్రిస్తుంది, అల్సర్ను అసిడిటీలను తొలగిస్తుంది, రక్త ప్రసరణను అదుపులో రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. ఇక రాగులు ఫింగర్ మిల్లెట్ లేదా ఇటాలియన్ మిల్లెట్. ఈ రాగులు కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలకు, దంతాలకు పటుత్వం ఇస్తుంది. అమైనో ఆమ్లాలు ఉండడం వల్ల మాంసకృతులు ఎక్కువగా లభిస్తాయి. ఇనుము అధికంగా ఉండడం వలన రక్తహీనత సమర్థవంతంగా తొలగిస్తుంది, తద్వారా జుట్టు రాలుట తగ్గుతుంది, ఉబ్బకాయని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది, మధుమేహ వ్యాధిని నివారిస్తుంది, మొలకెత్తిన రాగి మాల్ట్ సులభంగా జీర్ణమవుతుంది కనుక వృద్ధులు సులభంగా తినొచ్చు, విటమిన్లు మినరల్స్ లోపాన్ని నివారిస్తుంది. ఇక కొర్రలు లేదా ఫాక్స్టైల్ మిల్లెట్ గురించి ఈ విధంగా, కొర్రలు పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది హాని కలిగించే బ్యాక్టీరియాని తొలగిస్తుంది, ఉదర సంబంధిత వ్యాధులను, మధుమేహ వ్యాధులను నివారిస్తుంది, రక్తహీనతను, మూర్ఛ వ్యాధిని నివారిస్తుంది, క్యాన్సర్ కణాలను నివారించి అన్ని రకాల క్యాన్సర్లు తగ్గిస్తుంది. బీ12 అధిక మాంసకృతులు ఎక్కువగా ఉండడం వలన ఆర్థరైటిస్, గౌట్, మూర్ఛే, గుండె సంబంధిత వ్యాధుల నుండి విముక్తినిస్తాయి. ఇక అండుకొరలు లేదా బ్రౌన్ టాప్ మిల్లెట్, అమెరికన్ మిల్లెట్. ఈ అండుకొరలు పచ్చని రంగు కలిగి ఉంటుంది, నరాల బలహీనతను తొలగిస్తుంది, జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది,
యాంటీ క్యాన్సర్ లక్షణాన్ని కలిగి ఉంటుంది, అధిక మాంసకృతులను కలిగి ఉంటుంది, ఆటిజం మతిమరపును

తొలగిస్తుంది, ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, కంటి సమస్యలను తొలగిస్తుంది. ఒరిగలు ప్రోసో మిల్లెట్ లేదా హాగ్ మిల్లెట్ లేదా చైనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఒరిగలు కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ గా పనిచేసి వయసును మెరుగుపరుస్తుంది, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండెలో మంచి కొవ్వును పెంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది, చర్మ వ్యాధులను తొలగిస్తుంది, పిత్తాశయంలో రాళ్లను తొలగిస్తుంది, మాంసకృతులు అధికంగా ఉంటాయి, పోషకాహార లోపాలు తగ్గుతాయి, ఎముకల పటుత్వానికి సహకరిస్తుంది, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులను నివారిస్తుంది, మధుమేహాన్ని తగ్గిస్తుంది. సామలు లిటిల్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు ఈ సామలని. సామలు వీటిని తినడం వలన ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ బలపడుతుంది, తద్వారా హార్మోన్ల అసమతుల్యతను పోగొట్టి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత ద్వారా వచ్చే ఋతుచక్ర సమస్యలు, జుట్టు రాలుట, తక్కువ శుక్ర కణాల సంఖ్యను అరికడుతుంది. అంతేకాకుండా సంతానలేమి సమస్యలను నివారిస్తుంది. కడుపు బరం, తెల్ల తేనుపులు, సుఖవ్యాధులు, అజీర్ణం అరికట్టుతుంది. చనుబాలు కోసం బాలింతలకు ఉపయోగపడుతుంది. ఇక అరికెలు లేదా కోడో మిల్లెట్కు వస్తే, ఈ అరికెలు రక్తమును శుద్ధిపరుస్తుంది, వ్యాధి నిరోధకతను పెంచుతుంది, గుండె వ్యాధులను బరువును తగ్గిస్తుంది, రుమటాయిడ్, ఆర్థరైటిస్, ఆటిజం, అలర్జీ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారిస్తుంది, ఎముకలకు పటుత్వం చేకూరుస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఈ అరికెలను తిన్నప్పుడు ఇన్సులిన్ పెరగటం వలన మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. ఇక ఊదలు లేదా బార్న్యార్డ్ మిల్లెట్, జపనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఊదలు కాలేయ వ్యాధులను తొలగిస్తుంది, లివర్ వాపులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వంటి హెపటైటిస్, పచ్చకామర్ల వ్యాధిని, కాలేయ క్యాన్సర్ వ్యాధులను అరికడుతుంది, అసైటిస్ అనే నీటితో నింపబడే పొట్టను తగ్గిస్తుంది, మూత్రకోశ వ్యాధులను సమర్థవంతంగా తొలగిస్తుంది, కిడ్నీలలో గాల్ బ్లాడర్, పిత్తాశయంలో ఉండే రాళ్లను తొలగిస్తుంది, తరచుగా వచ్చే మూత్రాన్ని అదుపులో ఉంచుతుంది, రక్తంలో సమతుల్యాన్ని ఉంచుతుంది. మధుమేహ వ్యాధి టైప్ 2 వ్యాధిని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది, శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, గర్భాశయ క్యాన్సర్ల నుండి తప్పిస్తుంది. చిరుధాన్యాలను వండటంలో సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. చిరుధాన్యాలను వండే ముందు 3 నుంచి 5 గంటల పాటు నానబెడితే అందులో ఉండే గ్యాస్ట్రోజెన్స్, ఫైటేట్స్ వంటి యాంటీ న్యూట్రియంట్స్ తొలగిపోయి సులభంగా జీర్ణమవుతుంది. మనకు లభ్యమయ్యే చిరుధాన్యాలను 2 రోజులకు ఒక రకంపు చొప్పున, రోజుకు కనీసం ఒకసారైనా అంబలి, రొట్టె, గటక వంటి రూపంలో తింటూ ఉంటే అనేక వ్యాధులను అరికట్టుకోవచ్చని ఈ విధంగా తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు. మరిన్ని వివరాల కోసం వారు ఫోన్ నంబర్ కూడా తెలియజేశారు. కనుక ఫోన్ నంబర్ను ఒకసారి మీరు నోట్ చేసుకోండి, పెన్నుతో రాసుకోండి. 8 1 4 3 5 5 3 0 1 4. ఈ నెంబర్కు ఫోన్ చేసి ఈ మిల్లెట్స్ గురించి సరైన అవగాహన కానీ, ఈ మిల్లెట్ల వలన ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఎటువంటి సూచనలు కావాలన్నా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోండి.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ప్రసార వివరాలు వినే ముందు కొన్ని ప్రకటనలు వింటారు.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. 103.2 MHz పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల పునరుత్పత్తిలో పోషకాల ప్రాముఖ్యత గురించి వివరిస్తారు. కోరుట్ల పశు వైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ కె అర్చన గారు. 7:45 వికసిత్ భారత్ వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు వింటారు. 8:30 జానపద గేయాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు వింటారు. 10:00 నుండి మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 6:10 భక్తి రంజన్లో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ టీకే చిన్నులమణి గారి సూక్తులు వింటారు. 6:40 ప్రాంతీయ వార్తలు, 6:50 సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ప్రభాత లహరిలో ప్రబోధ గీతం వింటారు. 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం వింటారు. 9:00 హృదయ రాగాలు, 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ కేంద్రాల నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన రవాణా ప్రాంతీయ స్థిరత్వానికి భౌగోళిక ఇంధన ఆహార భద్రత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి ఆయన నెదర్లాండ్స్ బయట వెల్దరు వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపైన ఆధారపడలేమని, జాతీయ భద్రత ఆత్మ నిర్భరతపైనే ఆధారపడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానానికి భారతదేశం మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అబుదాబిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఈరోజు ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఇటీవల యుఏఈపై జరిగిన దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.
1: स्वीकार करना ही है। इन कठिन परिस्थितियों में आपने जिस संयम करे और बिंदन का परिचय दिखाया है, यह बहुत ही सराहनीय है। राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं।
0: తన 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సందర్శించిన ప్రధానమంత్రి ఎమిరేట్స్ నాయకత్వానికి అక్కడి ప్రజలకు భారత్ సంఘీభావం తెలుపుతోందని పునరుద్ఘాటించారు. తనకు లభించిన ఘన స్వాగతానికి యుఏఈ నాయకత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధనం, పెట్టుబడులు, సప్లై చైన్లతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి తాను ఎదురు చూస్తున్నట్లు ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అంతకుముందు ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్కు చెందిన ప్రధానమంత్రికి అధికారికంగా ఘన స్వాగతం లభించింది. అధ్యక్షుడు అల్ నహ్యాన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. ప్రోటోకాల్లో భాగంగా మోదీ విమానం ఎమిరేట్స్ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన F-16 యుద్ద విమానాలు దానికి తోడుగా వచ్చాయి. యుఏఈ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి తన పర్యటనలో 2 దశగా నెదర్లాండ్స్కు బయలుదేరి వెళ్లారు. యుఏఈ నాయకత్వంతో చర్చల ఫలితంగా విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలో భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారెల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అడ్నాక్ మధ్య దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా ఒప్పందం కూడా కుదిరింది. భారతదేశంలో 5 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ ఇండియా 2026 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా మలేషియా విదేశాంగ మంత్రి మొహమ్మద్ హసన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏడాది ఆరంభంలో ప్రధానమంత్రి మలేషియా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాల అమలుతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం భారత్ మరింత గొప్ప పాత్ర పోషించగలదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్కు సంబంధించి ఏ సమస్యకైనా సైనిక పరిష్కారం అనేది లేదని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి గుండా అన్ని నౌకలు ప్రయాణించడానికి సహాయం చేసేందుకు ఇరాన్ సిద్దంగా ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిలో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, పశ్చిమాసియా సంక్షోభంపై చర్చల ద్వారా కుదిరే ఒప్పందం తప్ప మరో పరిష్కారం ఉండబోదని అరాక్చీ పేర్కొన్నారు. భారత్ పోషించే ఎటువంటి నిర్మాణాత్మకమైన పాత్రనైనా ఇరాన్ స్వాగతిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో కలిసి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఫెసిలిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ రక్షణ మంత్రి, కొత్తగా ప్రారంభించిన ఈ రక్షణ ప్రాజెక్టులు జాతీయ భద్రతను బలోపేతం చేస్తాయని, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తాయని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. క్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో భారత్ విదేశాలపై ఆధారపడలేదని, నిజమైన జాతీయ భద్రత స్వయం సమృద్ధిపైనే ఆధారపడి ఉండాలని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
2: ఫ్యూజ్ జో హోతా హై వ కిసి భీ గోలా బారూద్ కా సబ్సే యా ఇంపార్టెంట్ హిస్సా హోతా హై, చాహే ఆర్టరీ షెల్ హో, బాంబ హో యా కోయి భీ యుద్ధ సామగ్రి హో, బినా భరోసేమంద ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కే సబ్ బేకార్ హై. యహాన్ బన్నే వాలే అత్యాధునిక్ ఫ్యూజ్ హమారీ సేనాఓ కో తాకత్ దేంగే ఔర్ యహ ప్రాజెక్ట్ హమారీ అమ్యూనిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మే సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భర్తా కా ఏక్ నయా చాప్టర్ జోడేగా.
0: ఆత్మనిర్భర్ భారత్ చొరవతో స్వదేశీ రక్షణ ఉత్పత్తులు తయారయ్యే బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన భారతదేశానికి పునాది అని అన్నారు.

0: విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, వచ్చే నెల 21వ తేదీన నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14వ తేదీ నుంచి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చని చెప్పారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుంచి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
1: परीक्षा में थोड़ा हमको जो उनकी फॉर्मेलिटीज है, ओएमआर शीट को दस्तखत करना, आरंभ में एक बार करना, अंत में भी एक बार करना, उसमें हमारे विद्यार्थियों कोर टाइम में कटौती हुई थी. जो 2 से 5 एग्जामिनेशन टाइम था उसको ध्यान में रखते एनटीए ने त्वरित एक निष्पत्ति किया है कि उसको और 15 मिनट बढ़ाएं. 2 से शुरू होगा, 5:15 तक ये परीक्षा की समय बढ़ाया जाएगा. एडमिट कार्ड, इस बार के एडमिट कार्ड 14 जून तक सभी को पहुंच जाएगा.
0: పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపుకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఈ రోజు పలు పొదుపు చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా మిసిలినియస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పరాశర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారాలు లేదా మిసిలినియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్టు చేయబడిన కేసులు, అలాగే పాక్షిక పని దినాల్లో చేపట్టే విచారణలు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఘటనకు సంబంధించి 3 ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, మాజీ డిప్యూటీ కమిషనర్ ఇందిరా ముఖర్జీ, మాజీ డిప్యూటీ కమిషనర్ అభిషేక్ గుప్తాలను విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు, బాధితురాలి తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపినందుకు ప్రభుత్వం అనుమతి లేకుండా మీడియా సమావేశాన్ని నిర్వహించినందుకు గాను సస్పెండ్ చేశారు. 2024 ఆగస్టులో ఒక వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళం తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి బ్యాంకాక్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఈ రోజు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో వారు జపాన్కు చెందిన ప్రత్యర్థులను 21-12, 21-13 తేడాతో ఓడించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జపాన్ ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో లక్ష్యాసేన్ ఈ సాయంత్రం థాయిలాండ్ కు చెందిన ప్రత్యర్థితో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపై ఆధారపడలేమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలను ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు వింటారు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల పునరుత్పత్తిలో పోషకాల ప్రాముఖ్యత గురించి వివరిస్తారు కోరుట్ల పశు వైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ కె అర్చన గారు.
1: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. పంట పొలాలు కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పశువుల పునరుత్పత్తిలో పోషకాల ప్రాముఖ్యత గురించి కొరుట్ల పశు వైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ కె అర్చన గారు తెలియజేసే వివరాలు, ఇంకా రైతన్న జరపైలం ముచ్చట్లతో కూర్చిన కార్యక్రమం, వాతావరణ సూచన, మార్కెట్ ధరలు మునగు అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలు కింటికి గరిష్ట ధర 13,000 రూపాయలు, కనిష్ట ధర 8,700 రూపాయలు, మోడల్ ధర 12,050 రూపాయలు. పసుపు దుంప రకం క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 12,567 రూపాయలు, కనిష్ట ధర 9,011 రూపాయలు.

0: మోడల్ ధర 11,450 రూపాయలు. పసుపు పొడి క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 11,800 రూపాయలు, కనిష్ట ధర 8,006 రూపాయలు, మోడల్ ధర 9,000 రూపాయలు. తెల్ల నువ్వులు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 10,426 రూపాయలు, 10,339 రూపాయలు కనిష్ట ధర, 10,399 రూపాయలు మోడల్ ధర. ఆమ్చూర్ క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 37,300 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 26,200 రూపాయలు. కందులు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర, మోడల్ ధర 5,600 రూపాయలు, కనిష్ట ధర 4,300 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారుగా. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ అతి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల నుండి 43 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 58 నుండి 62% మరియు మధ్యాహ్నం 36 నుండి 41% మధ్య ఉండవచ్చు. ఆగ్నేయ దిశ నుండి గాలులు సరాసరి గంటకు 5 నుండి 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పశువుల పునరుత్పత్తిలో పోషకాల ప్రాముఖ్యత గురించి కొరుట్ల పశు వైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ కె అర్చన గారు తెలియజేసే వివరాలు వింటారు.
1: పశువుల పునరుత్పత్తిలో పోషకాల యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ముడిపడి ఉంది. ఎందుకనగా అధిక లాభాలు పొందాలంటే పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మాత్రమే కాకుండా వాటి పునరుత్పత్తి సామర్థ్యం కూడా చాలా ముఖ్యం. ఒక ఆవు లేదా గేదె సమయానికి ఈనకపోతే రైతుకు ఆర్థిక నష్టం కలుగుతుంది. ఈ సమస్యలలో చాలా వరకు సరైన పోషకాహారం లోపం ఉండడమే ప్రధాన కారణం. పశువుల శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు శక్తి, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు మరియు సరిపడ నీరు సమతుల మోతాదులో అవసరం అవుతాయి. వీటిని సమతుల్యమైన ఆహారం లేదా బ్యాలెన్స్డ్ ఫీడ్ అంటాము. ఈ విధంగా శక్తి, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు మరియు నీరు అనేది వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది వివరంగా విపులంగా తెలుసుకుందాము. ముందుగా శక్తినిచ్చే ఆహారం అంటే ఏంటి, ఏమేమి దాని కిందకి వస్తాయి అనగా ధాన్యాలు కానీ, మొక్కజొన్న, జొన్న, బార్లీ అయితేనేమి, గోధుమ పొట్టు అయితేనేమి, ఇటువంటి పదార్థాలు పశువులకు శక్తిని అందచేస్తాయి. పశువులకు తగిన శక్తి అందించకపోతే అవి బలహీనపడి ఎద లక్షణాలు సరిగ్గా కనిపించవు, గర్భధారణ శాతం కూడా తగ్గుతుంది. తద్వారా ప్రసవం తర్వాత శక్తి లోపం ఉంటే పశువులు తిరిగి గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకని శక్తినిచ్చే ఆహారము తప్పనిసరిగా పశువు యొక్క ఆహారంలో చేర్చుకునేటట్టు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రోటీన్ల యొక్క ప్రాముఖ్యత వచ్చేసరికి ఇవి శరీర కణాల నిర్మాణానికి చాలా దోహదపడతాయి. అంతేకాకుండా ఎదుగుదలకు మరియు పునరుత్పత్తి అవయవాల పనితీరుకు చాలా ఎంతగానో అవసరపడతాయి. అటువంటి ప్రోటీన్లు మరి మనకు ఎక్కడ లభ్యమవుతాయి అనగా నూనె గింజల పిండి, పత్తి గింజల పిండి, సోయాబీన్ మీల్, శనగ చొప్ప వంటి పదార్థాలు మంచి ప్రోటీన్ వనరులుగా పనిచేస్తాయి. ఈ ప్రోటీన్ లోపం ఉంటే ఆడ పశువుల్లో ముఖ్యంగా అండోత్పత్తి అనేది సరిగ్గా జరగదు. అదేవిధంగా మగ పశువుల్లో వీర్య నాణ్యత తగ్గిపోతుంది. ఈ రెండు మనకి చాలా ముఖ్యమైనవి కాబట్టి అండోత్పత్తి మరియు వీర్యం ఉత్పత్తి వాటి యొక్క నాణ్యత. అందుచేత ప్రోటీన్లు అనేవి ఈ నూనె గింజల ద్వారా కానీ ఇంకేదైతేనేమి సోయాబీన్ అయితేనేమి వాటి ద్వారా పశు శరీరానికి అందజేసే విధంగా చూసుకోవాలి. ఖనిజ లవణాలు పునరుత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. మరి ఈ ఖనిజ లవణాలంటే కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కోబాల్ట్ ఇవన్నీ లవణాలు కూడా

ఖనిజ లవణాల కిందకు వస్తాయి. ఈ ముఖ్యంగా కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎముకల బలానికి మాత్రమే కాకుండా గర్భధారణకు కూడా ఎంతగానో దోహదపడుతుంది. అదేవిధంగా కాపర్, కోబాల్ట్, జింక్, సెలీనియం వంటి సూక్ష్మ ఖనిజాలు పశువుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఎంతగానో అవసరపడతాయి. ఇవి సరైన మోతాదులో పశువుకి అందించినప్పుడు వీటి లోపం వల్ల గర్భస్రావాలు జరగడం మరియు వంధత్వం అంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ మరియు పిల్లలు బలహీనంగా పుట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పశువులకు ప్రతిరోజు అంత మినరల్ మిక్చర్ పెట్టడం అని మనం చాలా సూచిస్తూ ఉంటాం. అందుకని ప్రతిరోజు మినరల్ మిక్చర్ ఇవ్వడం అనేది పశువులకి చాలా మంచిది. తద్వారా అన్ని ఖనిజ లవణాలు పశువుకి చేకూరి పశువుల యొక్క పునరుత్పత్తి మెరుగుపరచడంలో ఎంతో కీలక పాత్రను పోషిస్తాయి. విటమిన్లు అనేవి కూడా పశువు శరీరానికి చాలా అవసరం. ఈ విటమిన్లు ముఖ్యంగా మనం చూసినట్టయితే విటమిన్ ఏ, విటమిన్ డి మరియు విటమిన్ ఇ ఈ పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి చాలా అవసరపడతాయి. విటమిన్ ఏ లోపం వల్ల ఎదలక్షణాలు తగ్గిపోతాయి. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలం లేకుండా వీక్ అయిపోతాయి. అదేవిధంగా విటమిన్ ఇ మరియు సెలీనియం కలిసి పనిచేసి గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పచ్చిగడ్డి మరియు నాణ్యమైన మేతలో ఇవి చాలా సహజంగా లభిస్తాయి. కనుక వీలైనంత ఎండాకాలం కాకపోయినా మనకి వానాకాలం కానీ చలికాలం కానీ అటువంటి సీజన్లలో మనము వీలైనంత ఎక్కువ పచ్చిమేతని పచ్చిగడ్డిని అందజేసినట్లయితే వాటిలో నుంచి విటమిన్ ఏ కానీ డి కానీ ఇ కానీ ఈ సెలీనియం అనేటువంటివి కానీ పునరుత్పత్తి యొక్క వ్యవస్థని బలోపేతం చేయడానికి చాలా దోహదపడతాయి. అందుకని మనం పచ్చిమేత అనేది ఎక్కువగా పెట్టేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా మంచి పరిశుభ్రమైనటువంటి నీటి యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుంది. కానీ కొన్ని చోట్ల రైతులు నిర్లక్ష్య వ్యవహారాన్ని వ్యవహరిస్తూ ఉంటారు, అది తగదు. పరిశుభ్రమైన నీరు సరిపడా ఇవ్వకపోతే ఆహారం జీర్ణం సరిగ్గా అవ్వదు, దాంతోపాటు పాల ఉత్పత్తి కూడా తగ్గుముఖం పడుతుంది. ఇదే విధంగా శరీరంలో జీవక్రియలు అన్నీ కూడా దెబ్బతిని వాటి యొక్క ఇంపాక్ట్ అంటే వాటి యొక్క ప్రభావం పునరుత్పత్తి సామర్థ్యం మీద చూపుతుంది. తద్వారా పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. నీటి యొక్క ఆవశ్యకత అనేది వేసవి కాలంలో మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూసినవే కాకుండా మనం గర్భధారణ సమయంలో పోషకాహారం ఎంత విలువైందో తెలుసుకుందాం. గర్భిణీ పశువులకు సాధారణ ఆహారంతో పాటు అదనపు పోషకాలు ఇవ్వాలి. ఎందుకంటే తల్లి మరియు గర్భిణీ పశువుకి మరియు అండ ఉత్పత్తికి రెండింటికి పోషకాలు సరిపోవాలి కాబట్టి అదనపు పోషకాలు అనేది అవసరపడతాయి. ముఖ్యంగా గమనించినట్టయితే పశువు యొక్క చివరి 3 నెలల్లో దూడల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సరైన ఆహారం ఇవ్వకపోతే దూడపిల్ల బలహీనం పడి అలాగే ప్రసవం తర్వాత కూడా పాల ఉత్పత్తి చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఈ విధంగా గర్భధారణ సమయంలో పోషకాహారం చివరి 3 నెలల్లో అధికంగా ఇచ్చినట్టయితే మంచి బలమైన దూడపిల్లల్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రసవం తర్వాత పశువుల సంరక్షణ కూడా ఎంతో ముఖ్యమైన అంశం. ప్రసవం జరిగిన వెంటనే తగినంత నీరు ఇవ్వటం ద్వారా మంచి జీర్ణం జరుగుతుంది. అదేవిధంగా సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. ఖనిజ లవణాలు మరియు శక్తినిచ్చే ఆహారం ఇవ్వడం ద్వారా పశువు త్వరగా కోలుకుంటుంది. తద్వారా తిరిగి సమయానికి గర్భం దాల్చుతుంది. అదేవిధంగా దాల్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇట్లే చూసినట్టయితే పచ్చిమేత ప్రాముఖ్యత కూడా ఎంతగానో ఉంది ఈ పునరుత్పత్తి సామర్థ్యం పెంచడానికి. పచ్చిమేత అందించేటువంటి గడ్డి జాతులు చూసినట్టయితే నేపియర్ గడ్డి కానీ, జొన్నగడ్డి కానీ, మక్క సైలేజ్ కానీ, ల్యూసర్ను కానీ వంటి పచ్చిమేతల్లో మంచి పోషకాలు లభ్యమవుతాయి. పచ్చిమేత ఇవ్వడం వల్ల జీర్ణక్రియ చాలా మెరుగుపడుతుంది, పాల ఉత్పత్తి పెరుగుతుంది, పునరుత్పత్తి సమస్యలు తగ్గిపోతాయి. అందుచేత పశువుల్లో కనిపించే అనేక పునరుత్పత్తి సమస్యలకు సరైన పోషకాహారం ద్వారానే మంచి పరిష్కారం లభిస్తుంది. సమతుల్యమైనటువంటి ఆహారం, మినరల్ మిక్చర్, పచ్చిమేత, పరిశుభ్రమైన నీరు మరియు క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు ఉంటే పశువులు ఆరోగ్యంగా ఉండి సమయానికి ఈనుతాయి. దీంతో పాల ఉత్పత్తి పెరిగి రైతు ఆదాయం కూడా మెరుగుపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని

0: ప్రతి రైతు కూడా పోషకాహారమే పశువుల పునరుత్పత్తికి పునాది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మనం అన్ని అంశాలలో సరైనటువంటి జాగ్రత్త వహించినట్టయితే, ముఖ్యంగా పశువులకు సమతుల్య ఆహారం అయితేనేమి, ఆహారంలో పచ్చిమేత కానీ పొడి మేత కానీ ధాన్యాలు కానీ ఖనిజ లవణాలు కానీ తగినంత నీరు కానీ అన్నీ ఉండేటట్టుగా చూసుకుంటే సమతుల్యమైనటువంటి ఆహారం లభించి దాని యొక్క ప్రభావము పునరుత్పత్తి సమస్య మీద ఎంతగానో ఉంటుంది. ఈ ప్రోటీన్లు శరీర ఎదుగుదలకు ఎంతగానో అవసరం కాబట్టి వాటిని అందించినప్పుడు పునరుత్పత్తి అవయవాల సక్రమ పనితీరుకి చాలా సహాయపడతాయి. శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు కూడా పశువుల శక్తి అవసరాలను తీర్చుతాయి. ఈ ఖనిజ లవణాలు విటమిన్లు కూడా మనము నిర్లక్ష్య ధోరణిలో ఉండకుండా తగినంత మోతాదుని గర్భధారణ పశువుకైతేనేమి, దూడలకైతేనేమి, ఎదిగేటువంటి పశువులకైతేనేమి, వాటి అవసరాల తీరుగా వాటికి పెట్టడం అనేది చాలా ముఖ్యం. ఈ ఖనిజ లవణాలు గర్భధారణకు మరియు ఆరోగ్యకరమైన పిల్లల జననానికి ఎంతగానో దోహదపడతాయి. అట్లాగే ప్రసవం ముందు మరియు తర్వాత ప్రత్యేకమైనటువంటి పోషకాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. దీనివల్ల ఏమవుతుందంటే పశువులు త్వరగా కోలుకొని మళ్ళీ సమయానికి గర్భం తాల్చడానికి ఎంతగానో అవసరపడుతుంది. అట్లాగే పశువులకు మనము క్రమం తప్పకుండా క్రిమినాశక మందులు వేయించడం అనేది చాలా తప్పనిసరి. తద్వారా వాటి యొక్క శరీరంలో ఉన్నటువంటి నులిపురుగులైతేనేమి, ఇంకేవైనా కూడా ఆ క్రిమినాశక మందులు పనిచేయటం వల్ల అవన్నీ పోయి పశువులు ఆరోగ్యంగా ఉండి వాటి యొక్క ఆరోగ్య సంరక్షణ కాపాడటానికి ఎంతగానో సహాయపడతాయి. రైతు సోదరులారా, సరైన పోషకాహారం పశువుల ఆరోగ్యానికే కాదు మీ యొక్క ఆదాయ అభివృద్ధికి కూడా చాలా బలమైన ఆధారం అది. కాబట్టి శాస్త్రీయ పద్ధతుల్లో పశువులకు పోషకాహారం అందించి మనం పశువుల యొక్క పునరుత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరిస్తే ఆటోమేటిక్గా మనకి వాటి నుంచి పాల ఉత్పత్తి కానీ మరియు దూడల జననం కానీ మరియు వాటి యొక్క ఆరోగ్య సంరక్షణ కూడా మెరుగుపడుతుంది. అట్లా మనము ఈ పశువుల పునరుత్పత్తిలో పోషకాల ప్రాముఖ్యత అనేది చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది. సరైన పోషకాహారం లేకపోతే పశువుల్లో ఎదలక్షణాలు అనేవి చాలా ఆలస్యంగా కనిపించడం జరుగుతుంది మరియు గర్భధారణ శాతం తగ్గిపోతుంది. అందుకని వీటిపై మనం దృష్టి సారించి వాటికి అనుగుణంగా ఖనిజ లవణాలు, విటమిన్ ఏ, డిఈ మరియు సెలీనియం, అట్లానే దొరికిన కాలంలో మంచిగా పచ్చిమేత మరియు వీలైనంత ఎండుమేత, ధాన్యాలు, అట్లాగే ధాన మినరల్ మిక్చర్ ఇవన్నీ సమపాలల్లో మనము కలుపుకొని పశువుకి, వాటి శరీరానికి, గర్భం దాల్చిన శరీరానికి, ఇంకా ఎదిగేటువంటి పశువులకు మరియు అట్లా వివిధ రకాలైనటువంటి దశలలో వాటి యొక్క అవసరానికి అనుకూలంగా మనము ఈ శక్తినిచ్చేటువంటి పదార్థాలు మరియు ప్రోటీన్లు ఈ పునరుత్పత్తి అవయవాల సక్రమ పనితీరుకి ఎంతగానో సహాయపడతాయి. శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు కూడా వాటి యొక్క అవసరాలను తీర్చుతాయి. అందుకని సరైన పోషకాహారం లేకపోవడం వల్లనే ఈ పునరుత్పత్తి సమస్యలు అనేవి చాలా ఎక్కువగా తలెత్తుతున్నాయి పశువుల్లో. అందుకని మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శక్తినిచ్చే ఆహారం మరియు అవి మొక్కజొన్న, ధాన్యాలు, జొన్న, బార్లీ, గోధుమ పొట్టు ఇవన్నీ మరియు అట్లాగే ప్రోటీన్లు, సోయాబీన్ మీల్, నూనె గింజల పిండి, అట్లానే ఖనిజ లవణాల మిశ్రమం, విటమిన్ ఏడిఈ మరియు ఇవన్నీ కూడా మనం సమపాలల్లో చేకూర్చినట్టయితే పశువు యొక్క ఆరోగ్యం ఎంతగానో బాగుంటుంది, పునరుత్పత్తి సమస్య కూడా తలెత్తకుండా ఉంటుంది. వీటన్నిటికీ కారణం సరైన పోషకాహారాలు లభించకపోవటం వల్ల. కనుక సరైన పోషకాహారం మనం వాటికి చేకూర్చినట్టయితే పునరుత్పత్తి సమస్యలు అనేవి తలెత్తకుండా ఉంటాయి. ధన్యవాదములు.
1: మీరింతవరకు పశువుల పునరుత్పత్తిలో పోషకాల ప్రాముఖ్యత గురించి కోరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ కె అర్చన గారు తెలియజేసిన వివరాలు విన్నారు. పంట పొలాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి రైతన్న జరపైలం ముచ్చట్లు.
2: అయ్యయ్యయ్యయ్యో, ఈ గాలి చల్లగా ఉండ గింతగా అనమాట, గింత గింత గాలి పెడితే కాయలు ఏముంటాయి చెట్లకి, మంచిగా అయినాయి కాయలు, కొంత అమ్ముకుందాము, ఈ కరువు కాలంలో 4 రూపాయలన్నీ వస్తాయేమనుకుంటే ఇంత ఘోరం అయిపోయా, ఇంత తొక్కన్న పెట్టుకోకపోతే నేను గిన్నిగానం కాయలు రాలిపోయాయి. అయ్యయ్యయ్యో, ఇవన్నీ ఏరుకుంటే ఇక ఎవరు కొంటారో ఎవరు కొనరో, ఇవి కాయలన్నీ ఇట్లా ఖరాబ్ అయిపోయి.
3: ఓ లలితక్క, లలితక్క, అబ్బాబ్బాబ్బాబ్బా, ఎన్ని కాయలు రాలిపోయినాయి మీ మామిడి చెట్టి. లలితక్క, కాయలు ఎరుకుంటున్నా నేను, 1, 2, 3, 4.
2: నీ పిల్లగాడు చల్లగుండ, ఊరు ఆపత ఊరుకుంటే నీ ఆపత నీకొచ్చింది. ఇక గాలికి కాయలన్నీ రాలిపోయినాయి రవి, ఎట్లను ఏమో ఎరుకో, ఇక ఏం చేస్తావు మరి, నువ్వెరుకో నాకు గుడిని ఎరిగి ఇంకేంది.
3: అరే లలితక్క, ఎందుకు రంది పడుతున్నావు, మామిడికే తొక్కు పెట్టుకో.
2: అయ్యో రవి, ఈ కాయ చూడు ఎట్లున్నది, ఏడాదాకా ఉండాలా తొక్కు, ఈ కాయలు ఏం పనికి వస్తాయి తొక్కుకు, ఇవి అమ్ముకుందామన్నా 4 రూపాయలు వచ్చేటట్టు లేవు, తొక్కు పెట్టుకుందామన్నా పనికి రాకుంటున్నాయి, ఏం చేయను ఏమో రవి, ఇంత ఘోరం అయిపోయి.
3: అరే లలితక్క, ఎందుకు రంది పడుతున్నావు, మనం పనికి రాదనుకున్న పత్తి కట్ట గడ్డి పొలంలో చెత్తను తీసుకుని మనం వర్మి కంపోస్ట్ తయారు చేసి వాడుకుంటున్నాం, అన్నిట్లని మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం. గిసోంటిది ఈ మామిడికాయలకు కూడా ఏదో ఒక ఉపాయం ఉంటది, ఈ ఉపాయం తెలవాలంటే మనం పూర్ణక దగ్గరకు పోవాలి, నువ్వు రంది పడకు, ముందుగా మనం పోదాంపా.
2: అవు రవి పోదాంపా, పూర్ణక దగ్గరకు పోతే నీకు ఏదో ఒకటి చెప్తుంది, ముందైతే ఇవన్నీ ఏరి జర ఇంట్లో పెట్టిపోదాం, జర ఏరు.
3: అరే నీకు చేయకపోతే ఎవరికి ఇస్తారు లలితక్క, అంత మంచిగా ఉంది కానీ ఒక 10 కాయలు ఇస్తావు కదా ఏరినందుకు.
2: అయ్యో గట్లంటవేంది రవి, 10 కాయలు ఏం కర్మ, మస్తుగా ఉంటావు.
3: అయితే మంచిది కానీ ఏరుదాం. పుర్రక్క, నువ్వేది మామిడికాయలు ముంగట్టుకుని కూర్చున్నావు, లలితక్క చూసినావా, ఈడ కూడా మామిడికాయలే ఉన్నాయి.
2: ఆ పూర్ణక్క, మీ చెట్టు కూడా రాలిపోయినాయా కాయలన్నీ గాలి మరంకు, ఇట్లా కోస్తున్నావు పొట్టు తీస్తున్నావు ఏం చేస్తున్నావు వీటిని.
3: లలితక్క నువ్వు గమ్మ చేస్తావని గాలి ఊరు మొత్తం వచ్చింది, అందరు చెట్లే రాలితాయి, నీ ఒక్క చెట్టు రాలితే.
2: ఆవు రవి, కాయలన్నీ రాలిపోయే వరకు మొత్తం పిస్ అయిపోయింది నాకైతే. ఇక
4: ఏమైంది లలిత, రవి ఏందో లలిత ఇట్లా ముఖం పెట్టుకుని ఉంది, ఏమైంది?
3: నీ తెలివంది ఏముందక్క, కొద్దిగా కష్టం రాగానే లలిత కింద మీద అయిపోతుంది.
4: ఇప్పుడు అంతగానం ఏం బాధ వచ్చింది లలిత నీకు?
2: ఏం బాధ అంటవేంది పూర్ణక్క, గాలి దుమారం వచ్చి చెట్లకున్న కాయలన్నీ రాలిపోయినాయి. నువ్వేమన్నావు, మంచి ఒడ్ల పంట చెట్లు పెట్టుకుని మంచి దేనికన్నా పనికి వస్తాయి అంటే నేను మామిడి చెట్లు పెడితే ఇంత తొక్కు పెట్టుకుందాం, ఇక 2-3 రోజులైనాక అని అనుకున్నా మొత్తంకి మొత్తం రాలిపోయినాయి, చెట్టు కాయ లేకుండా అయిపోయింది పూర్ణక్క.
4: లలితనేమో ఓ తెగ బాధపడతా ఉంటే, రవి నువ్వేమో బాగా హుషారుగా ఉన్నావు. మరి
3: ఏముంది పూర్ణక్క, నా చెట్టు కాయలు కూడా రాలినాయి, గట్లని చెప్పి రంది పడతారా, దానికి ఏదో ఒక ఉపాయం ఉంటది కదా, అట్లని చెప్పి అటకచ్చి నీ దగ్గరికి ఏదో ఒక ఉపాయం చెప్తావని.
4: మీకున్న సమస్య నాకున్న సమస్య అందరికి ఇదే సమస్య, ఇప్పుడు ఏం చేస్తాం మరి. ప్రకృతి మనకు అనుకూలంగా ఉండాలంటే మనం కూడా మరి ప్రకృతిని బాగా చూసుకోవాలి, మనం చూసుకుంటలేము, ఎట్లా పడితే అట్లా చేస్తున్నాము, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కాగితాలు, చెట్లు పెట్టమంటే చెట్లు పెట్టరు, మరి అన్ని విధాలుగా మనమే ప్రకృతిని పాడు చేసుకుంటాం, మళ్ళీ బాధపడు కూడా మనం అంతే. ప్రకృతి మనకి మంచి ఇవ్వాలి అది ఇది అని మనం అనుకుంటాం అంతే, కానీ అది ఇవ్వాలంటే దానికి తగ్గట్టుగా మనుషులు కూడా మసులుకోవాలి. మామూలుగా ఇప్పుడు మామిడికాయలు అనేవి సంవత్సరానికి ఒకటేసారి వస్తాయి మనకి, మిగతా పంటలంటే మనం మళ్ళీ తీసుకోవచ్చు కానీ మామిడికాయలు మళ్ళీ మళ్ళీ తీసుకోవడానికి లేదు, అవునా కాదా రవి?
3: అవుగాని పూర్ణక్క, నువ్వు సంవత్సరానికి ఒకటే ఖాత కాస్తా అంటున్నావు గానీ నేను మొన్న రేడియోలు విన్నా, సంవత్సరానికి 2 ఖాతలు కాసే చెట్లు కూడా ఉన్నాయట, మరి నువ్వు చెప్పలేక మాట.
4: రవి భలే అనుకున్నావు, అది పునాస మామిడి చెట్లు అని, అవి కూడా ఉంటాయి గానీ అది ఎక్కువ సంఖ్యలో మనం పెట్టుకోలేము కదా, దానికి తగిన వాతావరణం కూడా మరి ఉండాలి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు లలిత ఇంతకి?
2: ఏం చేస్తా పూర్ణక్క, ఇక రాలిపోయిన కాయలతో తొక్కు పెట్టరాదాయే, అమ్ముకుంటే 4 రూపాయలు రావాయే, ఇక మరి నువ్వేమన్నా ఉపాయం చెప్తావేమో మరి అని రవి నేను అనుకుని వచ్చిన. ఇక ఏం లేకపోతే ఏం చేస్తాం, సగం రేటు కాడికి అమ్మేస్తా.
4: ఏ అట్లాంటి పని మాత్రం చేయకు లలిత, నువ్వు తక్కువ ధరకు అమ్మే బదులు ఏదన్నా ఒకటి మనం ఉపాయంతో చేసుకోవాలి గాని అట్లా అమ్ముడు మాత్రం పని చేయకు, చాలా మంది రైతులు ఇట్లనే నష్టపోతున్నారు. నువ్వు 4 చెట్లకే ఇంతగానం బాధపడుతున్నావు, ఎకరాలకు ఎకరాలు పెట్టుకున్న రైతులు ఎంత బాధపడాలి మరి, మనకు తెలిసిందే కదా ఈ చెడగొట్టు వానలు సుడిగాలి ఇవన్నీ వస్తూనే ఉంటాయి, ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. ముందు కూర్చోండి మీరిద్దరు, మంచి ఛాయ్ పెడతా తాగండి, నువ్వు వింటేనే నీకు అర్థమైతుంది. మనసు ఒక చోట పెట్టి మరి శరీరం ఒక చోటు ఉంటే ఏది నీకు నెత్తికెక్కదు.

0: పొందలేదు అక్క, నువ్వు రాగాకు, పున్నక దగ్గరకు వచ్చినాం కదా, ఉపాయం చెప్తాను కదా, శాంత మీను ఏం చేయాలను ఎట్లా చేయాలని చెప్తుంది. అట్లా వేసుకుంటే అంటే మనకి నుక్సాన్ లేకుండా మనం బయటపడతాం.
1: ఈ రాలిపోయిన మామిడికాయల్ని మనం ముందు అంత మంచి కడుక్కోవాలి. లలిత వింటున్నావా? అన్ని ఆరబెట్టుకుని లేదంటే బట్టతో మంచి తుడుచుకోవాలి. తుడుచుకొని వాటిని అన్నింటి మంచి పొట్టు తీసేయాలి. అందులో కూడా ఇంకా మంచి మంచి కాయలు ఏమైనా ఉంటే కూడా పక్కకు పెట్టుకుని అవి వీలైతే అమ్ముకో. ఇక మనం బాగా కాయలుంటే ఏమైనా చెప్పలేను, అవి ఎన్ని కాయలు ఉన్నాయో దాన్ని బట్టి నువ్వే ఆలోచించుకో. ఆలుగడ్డలు చిప్స్ ఎట్లా గీరుతామో అట్లా గీరుకుంటే మంచిగా ఉంటది. ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా ముక్కలన్నీ మనం ఎండబెట్టాలన్నమాట. అట్లా ఎండబెట్టడానికి సన్నగా ఉంటే మంచి తొందరగా ఎండుతాయి. దీన్ని ఏమంటారు తెలుసా రవి నీకు?
0: పూర్ణక్క నాకు తెలుసు, దీన్ని ఆమ్చూర్ అంటారు.
1: భలే తెలుసుకున్నావు రవి నువ్వు.
2: ఆవుగాని పూర్ణక్కకి ఇవి చిప్స్ లెక్క కోసి ఎండబెట్టారు నాకు అంతేనిగా.
1: చెప్పేది మొత్తం వింటావా లేదా?
0: లలితక్క ఆగం ఎక్కుంటది ఎప్పుడైనా సరే, మొత్తం విని లలితక్క.
1: మరి నువ్వెట్లా చేస్తావు రవి? నువ్వే చేసుకుంటావా, పనులను బట్టి చేపించుకుంటావా?
0: గదేంది పూర్ణక్క గట్లాడినో, గది అంతగానం పెద్ద పన నతను కాదా అయింది.
1: ఎందుకు కాదు రవి, కష్టపడితే ఏ పనైనా అవుతుంది.
0: మరి ఎట్లా చెప్పు పూర్ణక్క?
1: ఇందాక చెప్పినా కదా, మామిడికాయలన్నీ పొట్టు తీసి మంచి చిప్స్ లాగా అన్ని కట్ చేసి ఎండబెట్టే ముందు ఏం చేయాలంటే, ఏవైతే మనం ముక్కలు తయారు చేసుకున్నామో అవన్నీ ఉప్పు నీళ్ళలో నానబెట్టాలి.
2: పచ్చిగున్నప్పుడే ఇక కొయ్యంగానే.
1: కొయ్యంగానే మనం 1 లీటర్ నీళ్లకు 20 గ్రాముల ఉప్పు వేస్తే దాంట్లో కరెక్ట్ సరిపోతుంది అనమాట.
0: 1 లీటర్ కి 20 గ్రాములు ఉప్పు వేయాలన్నావు, మరి ముక్కలు ఎన్ని వేయాలి?
1: ముక్కలు ఎన్ని వేయాలంటే 1 లీటర్ నీళ్లలో ఎన్ని ముక్కలు పడతాయో అన్ని ముక్కలు వేయాలి.
0: అంటే ఇప్పుడు మనం ముక్కలు మునిగేదాకా ఎన్ని ముక్కలు అయితే అన్ని ముక్కలు వేయాల.
1: అయితే ఈ నీళ్లలో 10 గ్రాముల సిట్రిక్ యాసిడ్ వేయాలి మనం.
2: అవు గదేంది మళ్ళా గదేడికి వెళ్ళి కొనుక్కు రావాలి.
1: అంటే ఏం లేదు లలిత, నువ్వు ఎప్పుడప్పుడు ఇంట్లో నిమ్ము ఉప్పు వేసి పులిహోర వేస్తావా లేదా?
2: చేసుకుంటాం.
1: దాన్నే సిట్రిక్ యాసిడ్ అంటారు.
2: ఆగో నువ్వు ఇక ఇంగ్లీష్ లో చెప్తివి, ఇక నాకేం సమాధి పడుతుంది అది.
1: నేను ఎట్లా చెప్పినా గానీ నువ్వు రవికి చెప్పి తెప్పించుకుంటావు, నాకు తెలుసు ఆ విషయం, అందుకే ఇంగ్లీష్ లో చెప్పినా నేను.
0: పూర్ణక్క ఆమెకి ఏం కావాలని తెచ్చేది నేనే కదా. మా బాబమ్మ దేశాలు పట్టుకుంటా తిరుగుతాడు, నేను చేయకపోతే తప్పుతుందా? నేను చేయకపోతే ఏమైనా అవుతుందా?
1: మరి ఏం చేస్తావు రవి, చేయాలి అక్కలకు, చేస్తే తప్పేం ఉంది చెప్పు పని. సరే ఇక మనం ఏమనుకున్నాం, ఇందాక లీటర్ నీళ్లకి 20 గ్రాముల ఉప్పు కలిపి అందులో 10 గ్రాముల సిట్రిక్ యాసిడ్ వేసి ఆ నీళ్లలో 20-30 నిమిషాలు మామిడి ముక్కలని నానబెట్టుకోవాలి. అర్ధగంట అనుకున్నాం కదా దగ్గర దగ్గర. అవన్నీ మంచి ముక్కలన్నీ గట్టిగా పిండి శుభ్రమైన బట్ట మీద గలగలలాడేదాకా ఎండబెట్టుకోవాలి మంచిగా.
2: ఆవుపూర్ణక్క ఇప్పుడు ఎండలైతే మస్తు కొడుతున్నాయి, మరి మంచి గిట్లా ఎండబెట్టుకుంటే మస్తు ముక్కలు మంచిగా అమ్ముకోవచ్చు, మంచిగుంటది. మరి
0: మంచిగుంటది మంచిగుంటది. నువ్వు ఎండబెట్టి ఇంట్లో పోయి వాడుకున్నావు అనుకో, వర్షం పడ్డది అనుకో, మొత్తం నానిపోతాయి. మళ్ళీ ఎండబెట్టాలా? నువ్వు మళ్ళా అట్లే ఉన్నావు అనుకో, మళ్ళా నానుతాయి, మళ్ళీ ఎండబెట్టాలా?
1: ఎందుకు రవి లలిత, నువ్వు ఊరికే సతాయిస్తావు పాపం.
0: ఏ ఉట్టే పూర్ణక్క, జరిగి ఇట్లా అంటే నవ్వుతుందా అన్న అంతే.
2: ఏ నువ్వు కొరవి, ఇగో కాదు పూర్ణక్క, నువ్వు ఇప్పుడు అంటివి గలగలలాడేదాకా ఎండబెట్టాలని అంటివి, మరి అవన్నీ గనిగానం ఎండబెట్టుకుని ఏం చేయాలి? అమ్ముకోనా మనం ఉంచుకున్నా?
1: నువ్వు ఉంచుకుంటే ఉంచుకో, లేదంటే ఇంకొక ఉపాయం కూడా ఉంది. ఇప్పుడు ఎండబెట్టిన ముక్కలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మనం మిక్సీలో వేయాలి. మంచి మెత్తగా పొడి చేసుకుని ఒక సీసాలో పోసి మంచి దాసి పెట్టుకున్నామంటే మనకి చాలా రోజులు పనికి వస్తుంది అదే. దాన్నే ఆమ్చూర్ అంటారు. ఇందాక రవి అన్నాడు చూడు ఆమ్చూర్ అంటారని. అట్లా పొడిలాగా చేసి పెట్టుకుంటే కూడా నువ్వు పప్పులు వేసుకోవచ్చు, పులిహోర తయారు చేసుకోవచ్చు. ఏదైనా కూరల్లో కూడా పులుపు కావాలనిపిస్తే, ఇప్పుడు ఆకుకూరలు గానీ ఏదైనా గానీ చేసుకున్నావు అనుకో, చింతపండు బదులు ఇది పొడి వేసుకున్నామంటే కూడా మంచి రుచి అవుతుంది, బాగుంటది కూడా.
2: పూర్ణక్క గింత కష్టపడి ముక్కలు కోసి గలగలలాడేదాకా వీటిని ఎండబెడితే నువ్వు ఇంట్లోకి పొడి వేసుకోమంటున్నావు, పప్పులల్లో వేసుకోమంటున్నావు, మరి పైసలు ఎట్లా వస్తాయి? అమ్ముకున్నాడు ఉన్నదా లేదా? దాన్ని ఏమన్నా కొంటారా కొనరా ఇంతకేవాళ్ళన్నా?
1: అదే చెప్పినా కదా నేను ఇందాక, మన నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో ఈ పొడి బాగా వాడతారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఈ చింతపండుకు బదులు ఇది ఆమ్చూర్నే ఎక్కువ వాడతారంట. ఇంకా మనమన్నా కొద్దిగా తక్కువనేమో గాని, అటువైపు అయితే ఇంకా మరీ అక్కడికి కూడా పంపిస్తున్నారు ఇక్కడ నుంచి. కాబట్టి నువ్వు మార్కెట్ లేదని ఏమనుకోవద్దు, పైసలు కూడా వస్తాయి. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకో ఇంట్లో, దాన్ని ఒక మంచి వ్యాపారం లాగా కూడా వేసుకోవచ్చు మనం. ఇందాక చెప్పుకున్న పద్ధతి ప్రకారమే అంతే సేమ్. ఈ మామిడికాయల సీజన్ వచ్చినప్పుడల్లా కూడా ప్రతి సంవత్సరం 300 కిలోల ఆమ్చూర్ తయారు చేయవచ్చు మనం. ఇది ఒక వ్యాపారం లాగా పెట్టుకున్నప్పుడు తయారు చేసుకోవచ్చు. అదే ఏదో ఇంట్లో కొన్ని కాయలు ఏదో చేసుకుంటా నేను అనుకుంటే అది ఇక మామూలుగా ఇంట్లో వాడుకోవడానికి అవుతుంది.
0: అవు పూర్ణక్క నువ్వు దీన్ని అమ్ముకోవచ్చు అన్నావు. క్వింటల్ దాకా మనము పొడి వేసుకున్నాం అనుకో, దీన్ని అమ్ముకుంటే మనకి ఎంత అంటావు
1: రవి? 1 క్వింటాల్కి దగ్గర దగ్గర 10,000 వస్తాయి మనకి. 1 ఏడాదికి మనం 300 కిలోల ఆమ్చూర్ తయారు చేసుకోవచ్చు అనుకున్నాం. అట్లా అంటే 1 కుటుంబానికి 30,000 మనం సంపాదించవచ్చు.
0: ఇన్నావా లలితక్క, కాయలు రాలిపోయినని రందివాడు కాదు, దాంతో కూడా మనం

0: సంపాదించవచ్చు.
1: అంతేకాదు లలితకి ఇంకో విషయం కూడా చెప్పాలి, మన నిజామాబాద్ మార్కెట్ లోనే మంచి గిరాకీ ఉందట ఈ ఆమ్చూర్కి, కాబట్టి నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆమ్చూర్ తయారు చేసి నువ్వు మార్కెట్ లో అమ్మతీవంటే పైసలు వస్తాయి, నీ ఇంటికి వాడుకోవడానికి కూడా ఆమ్చూర్ తయారైతుంది.
2: ఇంకేంది పూర్ణక్క, ముగ్గురం కలిసి చెయ్యొచ్చు కదా, మరి ఇక రవి జర సోపతుంటే మంచిగా ఉంటది, మనం తయారు చేసినా కానీ పోయి అమ్మకస్తాడు.
0: గంతే గంతే
2: ఆవు గాని పూర్ణక్క, ఇప్పుడు అంతా కల్తీ కల్తీ కల్తీ అంటున్నారు, మరి గిట్టనే మనం తయారు చేసి ఏదో పైసలకు ఆశపడి అమ్ముకున్నాం అనుకో, మరి తినటోళ్ళకైతే ఏం కాదు కదా, అందరికి మంచిగా పైకి పడుతుంది అంట. ఇది నాకే కాదు, ఇప్పుడు మార్కెట్ లో కొనుక్కోవాలంటే వాళ్ళకు కూడా అనుమానం వస్తుంది కదా, మరి ఇది కొనుక్కొని తింటే మంచిదేనా కాదా అని అప్పుడు నేను చెప్పాలంటే ఎట్లా మరి వాళ్ళకు.
1: నువ్వు అనుకున్నట్టు దీని వల్ల ఏ నష్టం లేదు, దీంట్లో ఎన్నో పోషకాలు ఉంటాయి, నీకు తెలియదు గాని మార్కెట్ లో కొనుక్కునేటోళ్ళకి అందరికి తెలుసు ఇది ఎంత విలువైందో, ఎంత దీంట్లో ఎన్ని పోషకాలున్నాయో. ఇందులో శక్తి ఉంటది, సోడియం ఉంటది, విటమిన్ సి ఉంటది, పిండి పదార్థాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో కొలెస్ట్రాలే ఉండదు అసలు, కాబట్టి ప్రతి వాళ్ళు వాడుకోవడానికి తగినటువంటిది. ఇది
0: ఇన్నో లలితక్క, చెట్టు కాయలుంటేనే లాభం కాదు, రాలిపోయినా కూడా మనం దాని లాభం కింద మార్చుకోవాలి, గదే మన తెలివి.
1: భలే మాట చెప్పినావు రవి, ఇవాళ రేపు అందరూ రైతులు కూడా తెలివిగా ఆలోచించి మసులుకుంటున్నారు. మామిడికాయలతోనే ఆమ్చూరు తయారు చేసుడు ఒకటి, మామిడి ఒరుగులు తయారు చేసుకున్నాడు ఒకటే కాకుండా టమాటా ఒరుగులు పెట్టుకోవచ్చు, మెంతి కూరని ఎండబెట్టి దాన్ని కూడా మార్కెట్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఏదైనా కూడా తెలివిగా చేసుకుంటే ప్రతి ఒక్క దాంతో లాభమే ఉంటది. అంతెందుకు, ఇప్పుడు కరియాపాకు ఉంది, మనం ఏమనుకుంటాం మనుషుల గురించి మాట్లాడుకునేటప్పుడు కరియాపాకులాగా తీసి పడేసిండ్రు అని అంటారు, కానీ ఆ కరియాపాకు కూడా ఎంతో విలువైంది. ఇప్పుడు ఆ కరియాపాకుతో కూడా పొడి చేసుకుని దాన్ని కూడా మార్కెట్ చేస్తున్నారు. ఇప్పుడు చిన్న చిన్న ఇంతే ఇంత ప్యాకెట్ ఉంటది, అది 30 రూపాయలు 40 రూపాయలు ఉంటది, మరి దీనికేమంటావు లలిత నువ్వు?
2: ఆవు పూర్ణక్క, మంచి ఉపాయం చెప్పినావు, రైతులు మంచిగా అన్ని విషయాలు ఆలోచించుకుని చేసుకుంటే లాభం ఉంటదని అన్నావు నిజమే. మరి ఇంక మరి నన్ను ఒక్కదాంతో కాకపోయినా గానీ ఇంత కైకులలో పెట్టుకోనన్నా గానీ చెప్పిస్తా. ఆవు గాని పూర్ణక్క, మరి ఇంకో 4 చెట్లున్నాయి కదా, రెండేమో పుల్లటి పెద్ద సైజు కాయలున్నాయి, ఇంకా రెండేమో చిన్న సైజు కాయలున్నాయి, మరి గివిట్లతోటి చేయొచ్చా?
1: అన్ని రకాలు కూడా ఈ ఆమ్చూరు తయారీ చేసుకోవచ్చు లలిత, కాకపోతే ఏంటంటే కాయలు పుల్లగా ఉండాలి, పీచ్ అనేది ఎక్కువ ఉండాలి దాంట్లో. ఇట్లాంటివి ఏవైనా ఈ ఆమ్చూరు తయారు చేసుకోవడానికి పనికొస్తాయి. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆమ్చూర్ కి కండ తెల్లగా ఉన్న రకాలు అయితే గనక చాలా బాగుంటాయి అన్నమాట. ఆమ్చూర్ కి ధర మంచి పలకాలి అంటే తెల్ల కండ అయితే బాగుంటాయి, లేదంటే ఇక కొంచెం లేత గోధుమ రంగు వచ్చింది అనుకో, ఇక వాటి కొద్దిగా తక్కువ ధర పలుకుతుంది. నువ్వు ఎట్లా తయారు చేసుకుంటే దాన్ని బట్టి ధర ఉంటది.
0: ఓ లలితక్క, మంచిగా చేసుకుని మంచిగా లాభపడు.
3: మీరింతవరకు రైతన్న జరపైలం ముచ్చట్లు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
4: ఇంతవరకు మీరు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వింటారు వికసిత్ భారత్ కార్యక్రమం, వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
5: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
6: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
6: నవీన్ కుమార్ గారు
7: చెప్పండి సార్.
6: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే PMFME, ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
7: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే PMFME ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకి కానీ దానివల్ల ప్రభుత్వానికి కానీ GDPలో తోడ్పాటు అయ్యే అవకాశం అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020లో మొదలు పెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70-80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచే రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసమని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్లకున్న అనుభవం అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి వచ్చేసి 10 లక్షల వరకు అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో 10 మంది కానీ లేదా అంతకు మించి 100-300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
6: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
7: తప్పకుండా సాంబశీరావు గారు, ఈ స్కీమ్ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకుని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికీ మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్నీ బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
6: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి, ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకు రుణం అందుతుందా లేకపోయినా అందుతుందా?
7: ఈ స్కీమ్లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్గా ఏమిస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రెనర్షిప్ స్కీమ్ అనేది కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొలెటరల్ కూడా అప్ టు ద మినిమం బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
6: ఇందులో మహిళలకి కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి, వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సిబిల్ కూడా ఉండకపోవచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
7: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదటి నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్నీ తెప్పించి వాళ్ళ బిజినెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్

0: అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తర్వాత బిజినెస్కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్, సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకు అయితే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకుని వాళ్ళు బిజినెస్లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తాము అనేసనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో కలిగితే ఫర్దర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్లో సంబంధించి అర్హతలు అండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అంటే ఎన్పిఏస్ కాకుండా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
1: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
0: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్, వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకోవాలి అనేసి అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటీఎస్యు హైదరాబాద్లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మెషినరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ మెషినరీస్ అన్ని మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మెషినరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా బిజినెస్ అనేది ఇండివిజువల్గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
1: నవీన్ కుమార్ గారు, స్వయం సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
0: పొందవచ్చు సార్, ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో అంటే గ్రూపులు మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకొని అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకొని వచ్చే వాళ్ళకి మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
0: సో స్టేజ్ వైజ్గా వచ్చేటప్పటికండి, ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మా స్కీమ్ ద్వారా పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనేవాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్కి స్టార్టింగ్ అవసరమైన మెషినరీస్ కానీ సర్టిఫికేషన్స్ తీసుకోవడం కానీ ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
1: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడమే ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే చదువురాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు, వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ ఉండాలి అనంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్

0: ఇస్తారా?
1: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ మనకేంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం. అంటే రోడ్ సైడ్ మనకి చేసే వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చాలామంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలను వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐ కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నార్మ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
0: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
1: లేదండి, ఇనీషియల్గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తరువాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయాన్నిపైన వాళ్ళు చెక్ చేస్తూ ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
0: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
1: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి, 7341 మంది ఇప్పటి వరకు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5500 పైబడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
0: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
1: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలకు వస్తుంది.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు వింటారు. ఇందులో ముందుగా స్వప్న సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వెల్లుల లక్ష్మిరెడ్డి కాలనీ నుండి భూమేశ్వర్, భూలక్ష్మి, సుశాంక్, కిషోర్, రాజేశ్వర్, లలిత, శివాజీ, చంద్రకళ, నర్సయ్య, పద్మ, సహస్ర, ధనుజయ్, భాగ్య వీరందరి కోసం స్వప్న సినిమా నుండి పాట

0: అభిరుచి కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: డాక్టర్ సీను నాయక్.

0: పళ్ళు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి
0: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7799050505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
0: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతి నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
0: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9444004837.
3: ప్రకటన అనంతరం అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు వింటున్నారు, ఇప్పుడు వినండి బాహుబలి 2 సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం బాహుబలి 2 సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు వింటున్నారు, మీకు నచ్చిన అభిరుచి కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇందులో మరో ఉత్తరం కృష్ణ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం కృష్ణ సినిమా నుండి ఈ పాట.

0: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం చదివే ముందు ఒక ప్రకటన వింటారు.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. ఆరాధన శ్రమ నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మీరెడ్డి కాలనీ నుండి భూమేశ్వర్ భూలక్ష్మీశ్వర్ శాంక్ అద్వైత్ రాజేశ్వర్ లలిత అక్షర శివాజీ చంద్ర

కళాసహస్ర నర్సయ్య పద్మ శ్రీహర్షిణి నరేందర్ శ్యామల భారతి ఆనంద్ సరోజిని భార్గవి కిషోర్ హరిప్రియ వీరందరి కోసం ఆరాధన సిన్న నుండి ఈ పాట.

వచ్చే కార్యక్రమంలో మరో ఉత్తరం. అడవి రాముడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, మెదక్ జిల్లా పెద్ద శంకర్పేట నుండి ఎన్ పార్థసారథి, మీరు కోసం అడవి రాముడు సినిమా కోసం కేవీ మహాదేవన్ గారు ఆలపించిన ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం బుల్లమ్మ బుల్లోడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వెల్లుల లక్ష్మిరెడ్డి కాలనీ నుండి భూలక్ష్మి, భూమేశ్వర్, శశాంక్, కిషోర్, రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, మహర్షి, నరేందర్, శ్యామల, భారతి వీరందరి కోసం బుల్లమ్మ బుల్లోడు సినిమా కోసం ఘంటశాల పి సుశీల గారు ఆలపించిన ఈ పాట

0: శ్రోతలు ఇంతవరకు అభిరుచి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు వింటారు కొన్ని జానపద గేయాలు. వినే ముందు కొన్ని ప్రకటనలు వింటారు.
1: సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: తాతయ్య, ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఉంటారు ఒక జానపద గేయం.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: జానపద గేయాల కార్యక్రమంలో ఇప్పుడు మరో గేయం వింటారు.

0: శ్రోతలు వింటున్నారు జానపద గేయాల కార్యక్రమం. ఇప్పుడు మరికొన్ని ప్రకటనలు వింటారు.
1: జీఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జీఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: జానపద గేయాల కార్యక్రమంలో ఇప్పుడు మరో జానపద గేయం వింటారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మధుర గీతాలు. ఇందులో ముందుగా సాగర సంగమం సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు వింటున్నారు మధురగీతల కార్యక్రమం. ఇప్పుడు వినండి రౌడీ గారి పెళ్ళాం సినిమా నుండి

శ్రోతలు ఇంతవరకు మీరు విన్న పాట రేపల్లెలో రాధా సినిమా నుండి. ఇప్పుడు వినండి రోజా సినిమా నుండి ఈ పాట.

మదీహితల కార్యక్రమంలో మరో పాట. తోతరాముడు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారు ఆలపించిన ఈ పాట.

ఇంతవరకు మీరు మధుగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అంతవరకు ఇదే పాట వింటారు.